శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మా ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 22వ తేదీ శుక్రవారం. సమయం 5:58 దాటి 35 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:05 వస్తుంది. ఇక ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై సరబ్జీత్ కౌర్. Prime Minister Narendra Modi will

बनू सुन्नतों में पाबंद हो जा, बनू सुन्नतों

ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు నాతీయ కలాం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు.

0: కమల్ సాహెబ్ గారి వ్యాఖ్యానంలో.
1: ఖురాన్ గ్రంథములో మొట్టమొదటి సూరా అలహం అల్ ఫాతిహ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలు అయిన అల్లాహ్ పేరుతో. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ లజీన అన్నమ్త అలైహిం గైరుల్ మగ్దూబి అలైహిం వలద్దాలీన్ ఆమీన్. సర్వలోకాలకు పోషకుడు అల్లా, అల్లా మాత్రమే సమస్త ప్రశంసములకు అర్హుడు. అపార కరుణామయుడు అపార కృపాశీలుడు. తీర్పు రోజుకు స్వామి, మేము నిన్ను మాత్రమే ఆరాధించుచున్నాము, నీ సహాయాన్నే వేడుకుంటున్నాము, మాకు సన్మార్గము వైపునకు మార్గదర్శకత్వము చేయుము. నీవు అనుగ్రహించిన వారి మార్గము మాత్రం నీ ఆగ్రహానికి గురి అయిన వారి లేక భ్రష్టులైన వారి మార్గం కాదు. వద్దు. సూర్య బహ్రా ఆయత్ 39. వల్లజీన కఫరు వకజ్జబు బి ఆయాతిన ఉలాయిక అస్హాబున్నార్ హుమ్ ఫీహా ఖాలిదూన్. ఎవరు తిరస్కరించి నా సూచనలను అసత్యములని పలుకుదురో వారు నరకాగ్ని నివాసులు, అందువారు సదా ఉందురు. సూర్య బకరా ఆయత్ 41. వ ఆమెను బిమా అంజలనుతు ముస్తది ఖల్లిమా అమకుం వలా తకూను అవ్వల కాఫిరీం బిహీ వలా తస్తరు బి ఆయాతి సమనన్ ఖలీలం వయ్యాక ఫత్తఖూన్. నేను పంపిన ఖురాను గ్రంథమును విశ్వసింపుడు, దీనిని తిరస్కరించు వారిలో మీరు మొట్టమొదటి వారు కాకుండు. నా సూచనలకు బదులుగా కొద్ది వెల పుచ్చుకొనకుడు, మరియు నాకే భయపడు. సూర్య బరక బహరా ఆయత్ అస్థిపర్దో. వల్లజీన ఆమను అమిలు సాలిహాతి ఉలాయిక అస్సాబున్ జహన్నం ఫీహా ఖాలిదూన్. ఎవరు విశ్వసించి సత్కార్యములు చేసిరో వారే స్వర్గ నివాసులు, అందువారు సదా ఇందురు. సూర్య బకరా ఆయత్ 107. అలం తలం అన్నల్లాహ్ లహు ముల్కు సమావాతి వల్ అర్జ్ వమా లకు మిన్ దూనిల్లాహి మిం వలియం వలా నసీర్. భూమి ఆకాశముల ప్రభుత్వము అల్లాహకే కలదని నీవు ఎరుంగవా? అల్లాహ్ తప్ప మీకెవరును స్నేహితులు కాని సహాయులు కాని లేరు. సూర్య బహ్రా ఆయత్ 110. వ అఖీముస్సలాత వ ఆతుజ్జకాత వ మాతు ఖద్దిము లి అన్ఫుసికుం మిన్ ఖైరిన్ తుజిదీహు ఇందల్లాహ ఇన్నల్లాహ బిమాతామలూన బసీర్. నమాజును స్థిరముగా సలుపుచుండు, జకాతు విధిదానము వసంగుచుండు. మీరు ఏ మేలు చేసి ముందుగా మీ కొరకు పంపుకొందురో యద్దానిని మీరు అల్లాహ్ వద్ద పొందుదురు. నిశ్చయముగా అల్లాహ్ మీరు చేయునదంతయు చూచుచునే ఉన్నాడు. సూర్య బఖరా ఆయత్ 159. ఇన్నల్లజీన యక్తుమూన మా అంజల్నా మినల్ బయ్యినాతి వల్ హుదా మిం బాది మా బయ్యన్నాహు లిన్నాసి ఫిల్ కితాబి ఉలాయిక ఎల్ అన్హు ముల్లాహు వయల్ అన్హు ముల్లాయునూన్. నిశ్చయముగా నెవరు మేము పంపిన స్పష్టమైన సూచనలను ధర్మములను ప్రజల కొరకు గ్రంథములో స్పష్టపరిచిన విధవను దాచుందురో వారిని అల్లా శపించును.
0: సూక్తి ముక్తావళి విన్నారు శ్రీ ఎస్ కమల్ సాహెబ్ గారి వ్యాఖ్యానంలో. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 6:35. ఇక పొలం కబుర్లు.

రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో వరిలో ఎరువుల యాజమాన్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భూసార పరిరక్షణకు, ఉత్పత్తి అధిగమించడానికి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు లేదా జీవన ఎరువులను వాడి పైరుకు సమతుల్యంగా పోషక పదార్థాలను అందజేయాలి. వీటిలో పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ళ ఎరువు వంటి సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20 నుంచి 25% వరకు నత్రజనిని ఆదా చేసుకోవచ్చు. వరి మాగాణాల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసరు లాంటి పచ్చి రొట్టె పైరును 50% పూతకొచ్చినప్పుడు కలయి దున్నడం వల్ల భూసారం బాగా పెరగడమే కాక సుమారు 20 నుంచి 25% నత్రజని, పొటాషు, భాస్వరంలు కూడా మనం ఆదా చేసుకోవచ్చు. ఇక సజీవ ఎరువులైన నీలి పచ్చనాచు, అజోల్లా, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబ్యాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజని, భాస్వరం మోతాదులను 10 నుంచి 20% వరకు తగ్గించుకోవచ్చు. నీలి పచ్చనాసు శైలాలు, నాచు వీటిని వరి పొలంలో వేస్తే ఎకరాకు 10 కిలోల నత్రజని పైరుకు అదనంగా చేకూరుతుంది. ఇంకా నాచు నేలను కలిపినట్లయితే సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. నాచును పొడి చేసి వరి నాట్లు వేసిన 7 నుంచి 10 రోజుల్లో మధ్యలో మడిలో పల్చగా నీరు నిలవగట్టి ఎకరాకు 4 కిలోల నాచుపొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమానంగా పడేటట్లు చల్లుకోవాలి. అజోల్లా, ఇది దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసి పలుచగా నీరు నిలవగట్టి 100 కిలోల నుంచి 150 కిలోల వరకు అజల్లా వేసి 2 నుంచి 3 వారాలు పెరగనిచ్చి నేలలో కలిగి దున్నాలి. అలా చేయడం వల్ల ఎకరాకు 3 టన్నుల పచ్చి రొట్ట మరియు 12 కిలోల నత్రజని నేలకు చేరవేస్తుంది. ఇంకా అజిటోబాక్టర్, ఇది ఎకరాకు సరిపడే విత్తనానికి 200 నుంచి 400 గ్రాముల కల్చర్ను పట్టించాలి. లేదా 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలపైలు చల్లుకోవాలి. దీనివలన 1 ఎకరాకు 8 నుంచి 16 కిలోల నత్రజని పైరుకి అందుతుంది. ఇంకా అజోస్పైరిల్లం, దీన్ని కూడా అజిటిని బ్యాక్టీరియా వల్లే వాడాలి. ఫాస్ఫోబ్యాక్టీరియా, ఇది కూడా భాస్వరపు జీవన ఎరువు. ఇది భూమిలో లభ్యం కాని స్థితిలో భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఎకరాకు సరిపడే విత్తనం కంటే దాంతోపాటు 200 నుంచి 400 గ్రాముల కల్చర్ను పట్టించాలి. లేదా 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరా నేలలో వేసుకోవాలి. యూరియాని 3 సమభాగాలు చేసి 35 కేజీలు నాటేదానికి ముందు దమ్ములోను, 35 కేజీలు దుబ్బ చేసే దశలోను, 35 కేజీలు ఈ అంకురం వచ్చే దశలోను బురద పదంలో మాత్రమే సమానంగా వెదజల్లుకోవాలి. 36 నుంచి 48 గంటల తర్వాత అంటే సుమారు 1.5-2 రోజుల తర్వాత పలుచగా నీరు కట్టుకోవాలి. ఎస్ఎస్పి 150 కేజీలు మరియు 13 కేజీల పొటాష్ ఎరువును కలిపి దమ్ములో వేసుకోవాలి. ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో 20 కిలోల వరకు జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. సగభాగమైన 14 కేజీల పొటాషియంను విత్తనం అంటే ఈ బీజం ఏర్పడే దశ, అంకురం ఏర్పడే దశలో మిగతా భాగాన్ని వేసుకుంటే రోగాన్ని తట్టుకునే శక్తి వస్తుంది, మరి నాణ్యత కూడా పెరుగుతుంది. కాబట్టి వరిలో ఎరువుల యాజమాన్యం ఈ విధంగా పాటించుకోవాలి. ఇక పొద్దుతిరుగుడు పంటలో యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పొద్దుతిరుగుడు పంటలో విత్తనం రకాల విషయానికి వస్తే ఎల్ఎస్ఎఫ్హెచ్ 171, డిఆర్ఎస్హెచ్ 1, కేవీఎస్హెచ్ 44 ఈ రకాలు కానీ మనం విత్తుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడు విత్తాలి అనే విషయానికి వస్తే రబీ, ఈ రబీలో నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో విత్తుకుంటే మంచిది. వరి తర్వాత పొద్దుతిరుగుడు వేసుకునే పక్షంలో డిసెంబరు ఆఖరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు మనం విత్తే సమయంగా ఎంచుకోవాలి. ఈ విత్తే టైం ఆ నూనె యొక్క నాణ్యత పెంచుతుంది కాబట్టి మనం దీనికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. పువ్వు వికసించే మరియు విత్తనం గట్టిపడే ఈ సమయంలో ఎక్కువ పగలు 12 గంటలు ఉంటే మంచిది. అట్లాగే సూర్యరశ్మి ఉన్నట్లయితే నూనె శాతం కూడా ఎక్కువగా వస్తుంది. ఏవేవి ఈ పొద్దుతిరుగుడు పంటకు అనువైన నేలలు అంటే ఉదజని సూచి 6.5 నుంచి 8.0, ఈ మధ్యలో ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనువైనట్టుగా మనం గుర్తించుకోవాలి. ఆమ్ల, చౌడ మరియు మురుగునీరు వసతి లేని నేలలు ఈ పంటకు సాగుకి పనికిరావు. ఎంత వాడుకోవాలి అన్న విషయానికి వస్తే ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. మరి ఈ విత్తనాన్ని మనం శుద్ధి చేసుకోవాలి కదా. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుల నివారణకు సాఫ్ అంటే కార్బనిజం 12%, మ్యాంకోజాబ్ 63%, ఈ రెండు కలిపి 2 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఇక నెక్రోసిస్ వైరస్ అధికంగా ఉండే ప్రాంతాల్లో అయితే 1 కిలో విత్తనానికి థయోమిక్సామ్ 4 గ్రాముల మందు లేదా 5 గ్రాముల ఇమిడాక్రోప్రిడ్ అనే మందు మనం బాగా పట్టించి విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఇక విత్తే

0: ఈ విషయానికి వస్తే, తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. అయితే బరువు నేలల్లో అయితే వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండాల. కుదురుకి 2 నుంచి 3 విత్తనాలు నాటుకోవాలి. ఇక ఈ నాటేసిన విత్తనం పలిచం చేసేది ఎలా అంటే, 10 నుంచి 15 రోజుల తర్వాత కుదురుకి ఆరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసేయాలి. మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడి పొందేందుకు ఇప్పుడు ఈ పలుచం చేయటం వల్ల అప్పుడు అది దోహదపడుతుంది. ఎరువులు ఏమేమి వేసుకోవాలి అన్న విషయానికి వస్తే, ఎకరాకు 3 టన్నుల చివికిన పశువుల ఎరువును విత్తే సమయంలో 2 నుంచి 3 వారాల ముందే వేసుకోవాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫార్సు చేయబడిన మోతాదులోనే పోషకాలు వాడుకోవాలి. నత్రజని మొదటి దఫ విత్తేటప్పుడు 50% అంటే 26 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు పొటాష్ని 20 కిలోల ఆఖరి దిక్కులో వేసుకోవాలి. గంధకం తక్కువగా ఉన్న నెలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో 55 కిలోలు ఎకరాకు వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు మనం పొందవచ్చు. విత్తిన 30 రోజుల తర్వాత మొక్క తొడిగే దశలో అంటే 25% 13 కిలోల యూరియా వేసుకోవాలి. 3వ దఫాగా 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో అంటే 25% అంటే 13 కిలోల యూరియా వేసుకోవాలి. పైరు ఆకర్షక పత్రాలు వికసించే దశలో 2 గ్రాముల బోరాక్స్ లీటర్ నీటికి కలిపి పైరు పైన పిచికారీ చేస్తే గింజలు బాగా కడుతాయి. లేదా ఆఖరి దిక్కులో 8 కిలోల బోరిక్ ఆమ్లాన్ని వేస్తే అధిక దిగుబడి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే, 4 నుంచి 6 టన్నులు పంటకు అవసరం. మొగ్గ తొడిగే దశ, పుష్పం వికసించే దశ మరియు గింజి కట్టే దశ నీటి టన్నులకు కీలకమైన రోజులు. ఇక వీటిలో కూడా కలుపు నివారణ ఉంటుంది. వీటిలో కలుపు నివారణ విషయానికి వస్తే, విత్తిన వెంటనే 1 లీటర్ నీటికి 5 మిల్లీల పెంటిమిథాలిన్ 30% ఈసి లేదా అలాకోర్ 50% లేదా అలాకోర్ 50% ఈసి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ పొద్దుతిరుగుడు పంటలు పక్షులు బెడద ఎక్కువ కాబట్టి పైరును పెద్ద కమతాల్లో వేసుకోవాలా. మెరుపు రిబ్బన్లను పైరుపైన అడుగడుగు ఎత్తున సూర్యరశ్మి రిబ్బన్లపై పడే విధంగా ఉత్తర మరియు దక్షిణ దిశగా కట్టుకోవాలి. శబ్దం చేయడం వల్ల ఈ పక్షులు వీటిపైన వాలవు. దిష్టిబొమ్మలను ఉపయోగించి కూడా పక్షుల్ని బెదరగొట్టచ్చు, పారదోలచ్చు. ఇప్పుడు చెప్పిన పద్ధతులన్నీ పాటించి రైతు సోదరులు తమ పంటల్లో అధిక దిగుబడి పొందాలని కోరుకుంటూ రేపటి పొలం కబుర్లో మళ్ళీ కలుసుకుందాం.
1: పొలం కబుర్లు విన్నారు.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తిముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తిముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
3: విజ్ఞానం, వినోదం,
4: విద్య, వైద్యం,
3: కళలు, సాహిత్యం,
4: చరిత్ర, సంస్కృతి
3: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
4: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 MHz పై
3: తప్పక వినండి ప్రభాత రేఖలు.
1: శ్రోతలు, ఈ ఉదయం ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు విశేషం వింటారు. తర్వాత శతవసంత సాహితీ మంజీరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వార్తల వివరాలు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిన్న ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండడంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ తరహా విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with a colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
0: Andhra Pradesh Prabhutvam aamodam pondina అన్ని ప్రాజెక్టుల పనులను ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాలు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు అనుమతులు, ప్రాజెక్టుల పురోగతి, ఉద్యోగాల వివరాల కోసం సింగిల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో పర్యావరణ హిత సాంకేతికత వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీలో వడపోత ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. గృహ అవసరాలకు పూర్తి స్థాయిలో శుద్ది చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఆమోదించిన గ్రామీణ తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని మార్గనిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వియంత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 103 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికల కారణంగా ఈసారి 10వ తరగతి ఫలితాలు మెరుగ్గా వచ్చాయని మంత్రి పేర్కొంటూ,
2: పిల్లలకి ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి, అదే విధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. అంటే ఈ రోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తప్పని ఉండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులని మనం ఏం చేసినా తల్లిదండ్రులు కనిపెద్ద నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి.
0: తెలంగాణలో మొక్కజొన్న, జొన్న, ఆయిల్ పామ్, పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. హైదరాబాద్ పర్యటన వచ్చిన కేంద్ర మంత్రిని కలిసి నిన్న పలు వినతి పత్రాలు సమర్పించారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతి సుంకం పెంచాలని, హెచ్ పత్తిపై జాతీయ విధానం ప్రకటించాలని కోరారు. సమీకృత ఉద్యాన అభివృద్ది పథకం వంటి కేంద్ర పథకాలకు తెలంగాణకు కేటాయి

0: చేస్తున్న నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజనపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి శ్రీ జే నానిబాబు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్ను ఉత్పత్తి చేసి మన విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై శాశ్వత హక్కులు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 160,000 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రహదారి విస్తరణ పనుల్లో భంగంగా నివాసాలు కోల్పోతున్న నంద్యాల బొగ్గులైన్ బాధితులకు అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్నమిటి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో బొగ్గులేని బాధితుల కోసం స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా మంత్రి అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ బొగ్గులేని బాధితులకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ పురుషులు మహిళల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిన్న ఘనంగా ముగిశాయి. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సమాఖ్య కామన్వెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు జి హరీష్ మాథూర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు అమలాపురం వేదిక కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా హరీష్ మాథూర్ తెలియజేస్తూ,
3: పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్కడికి సెలక్షన్ క్రైటీరియా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. జూనియర్ సబ్ జూనియర్ మెన్ అండ్ ఉమెన్ ఈ 4 కేటగిరీలో ఎన్నుకోవడం జరిగింది. పిల్లలు విషయంలోకి వచ్చేటప్పుడు వాడిని ప్రోత్సహించాల్సిన మనం ముఖ్య ఆలోచన ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న పిల్లలు ఇంకా 12 స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ చేయాలని ఒక ఆలోచనతో వీరందరినీ మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా కలిసి రావడం దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం కూడా తెలుపకుండా అసలు ఎక్కడ కూడా ఎక్కువ ఇబ్బందులు రానివ్వకుండా అందరినీ ప్లేయర్ని అన్ని విధానంగా కూడా ఆదుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
0: తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు పర్యాటక రంగం కీలకమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 10 జిల్లాల్లో అన్ని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలుగా నమోదైందని తెలిపింది. తెలంగాణలో ఈరోజు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఈఎం ఆకాశవాణి.

నాటి 5 సెకండ్లు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తల ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈ ఉదయం 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశాలు: ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు విశేషం. ఆ తర్వాత శతవసంత సాహితీ మంజీరాలు కార్యక్రమంలో విద్వాన్ విశ్వం గారి పెన్నేటి పాట కావ్యం గురించి భూమన్ గారి ప్రసంగ వ్యాసం వింటారు. చదివినవారు శ్రీమతి ఏవి భారతి. ఈ ఉదయం 7:45 ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:15 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు ప్రసారం. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి ప్రసారంలో వింటారు. ఈ ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకులు కె రాఘవేంద్రరావు గారి చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది. ఇక ఈ ఉదయం 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 ప్రధానమంత్రి సూర్యఘర్ ముక్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 12:30 తెలుగులో వార్తలు ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తల ప్రసారం. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. 3:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారంలో. 3:10 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక ఈరోజు సాయంత్రం ప్రసారంలో 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం గురించిన కొన్ని వివరాలు వింటారు. ఈ సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. ఈ అంశాలు వింటారు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 ఢిల్లీ కేంద్రం నుంచి సంస్కృతంలో వార్తల ప్రసారం. ఈరోజు సాయంత్రం 6:30 ఆకాశవాణి 90 వసంతాలను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. తర్వాత భక్తి కుసుమాలు భక్తిగీతాలు ప్రసారమవుతాయి. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షలు, వ్యవసాయంలో నేల ఉదజని సూచిక, రైతు స్థాయిలో మొలక శాతం తెలుసుకునే పద్ధతులను గురించి వ్యవసాయాధికారి జి పద్మజ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో. రాత్రి 8:00 చిత్రకుసుమాల కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:15 ఈరోజు రాత్రి 90 వసంతాల ఆకాశవాణిపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ఆకాశవాణి అనంతపురం కేంద్రం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారంలో. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి స్పాట్లైట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 9:30 ఏకచిత్ర గానం కార్యక్రమంలో ప్రేమ కథా చిత్రం ఈ చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:00 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవన్నీ ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు ఇంతవరకు విన్నారు. ఈ ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు విశేషం ప్రసారమవుతుంది. ఆ తర్వాత శతవసంత సాహితీ మంజీరాలు కార్యక్రమం వింటారు. సమయం 7:05 కావస్తుంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. నిన్న న్యూఢిల్లీ చేరుకున్న నికోస్ క్రిస్టోడౌలిడిస్ విమానాశ్రయంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా ఘన స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడు ముంబై కూడా సందర్శించారు. ఆయనతో పాటు సైప్రస్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలు చేర్చారు. వీటితో పాటు బహుళ పాక్షిక వేదికల్లో సహకారంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్చుకున్నారు. పర్యటనకు వచ్చిన అతిథి గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం విందిస్తారు. సైప్రస్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. గత ఏడాది జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో జరిపిన చారిత్రాత్మక పర్యటన ముగిసిన ఏడాదిలోపే సైప్రస్ అధ్యక్షుడి పర్యటన జరుగుతుంది. అంతకుముందు గత 2 దశాబ్దాల్లో ఒక భారతీయ ప్రధానమంత్రి సైప్రస్ను సందర్శించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కు సైప్రస్ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సైప్రస్ దేశాల మధ్య కాలపరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉందని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 2 దేశాలు తమ 60 సంవత్సరాల దౌత్య సంబంధాన్ని పూర్తి చేసుకోనున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేస్తుంది. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం ధరలు పెరిగి భారత్ ప్రభావితం కావడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్ భారతదేశ పర్యటనకు బయలుదేరే ముందు మయామిలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు.
1: A great ally, a great partner. We do a lot of good work with them. And so it is an important trip. I'm glad we're able to do it because I think there'll be a lot for us to talk about. And we'll also meet with the Quad there, which is important. Something, I think my first meeting as Secretary of State was with the Quad. So I believe like I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs and that was my first meeting. And I'm glad we're able to do it now in India. And we're going to do one later in the year as well.
0: Bharat. అమెరికాకు గొప్ప భాగస్వామి అని అభివర్ణించిన ఆయన క్వాడ్ కూటమి దేశాల మంత్రులను కూడా కలిసే అవకాశం లభిస్తున్నందుకు తన పర్యటన ఎంతో కీలకమైందన్నారు. ఈ నెల 23 తేదీ నుంచి 26 తేదీ వరకు మార్కో రూబియో భారతదేశంలో పర్యటిస్తారు. కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ సందర్శిస్తారు. ఈ నెల 26 తేదీన క్వాడ్ సమావేశం నిర్వహిస్తారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. మార్కో రూబియోతో పాటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మోటేగి తోషిమిట్సు కూడా హాజరవుతారు. ఉత్పాదకత అనేది ఈనాడు కేవలం సమర్థతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఘటన శక్తి, ఆవిష్కరణలు, సమగ్ర వృద్ధి కూడా కలిగి ఉంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ పాలక మండలి 68వ సర్వసభ్య సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సాంకేతిక సుస్థిరత, మారుతున్న ప్రపంచ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీఓ పరివర్తనాత్మక దశలో భాగస్వామ్యం వహించే అవకాశం భారత్కు తగ్గడం గర్వకారణమని గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేపట్టిన సంస్కరణలను ప్రస్తావిస్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలను ఉత్పాదక ఆధారిత మార్పులకు నిదర్శనాలుగా ఆయన

ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINNews_HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే సౌకర్యాలను దేశానికి అంకితం చేస్తారు. రైల్వే మంత్రి ఉదయం 11 గంటలకు జోధ్పూర్ చేరుకుని అక్కడ వివిధ రైలు సేవలు ప్రారంభిస్తారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గతంలో కేవలం 8 కోచ్లతో నడిచిన జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లకు విస్తరించి ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సబర్మతి జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను జాసల్మేర్కు పొడిగించే కార్యక్రమాన్ని కూడా వైష్ణవ్ ప్రారంభిస్తారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ 2024 ఆగస్టులో రాత్రి భోజన సమయం నుంచి ఆమె అంత్యక్రియల వరకు జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐకి చెందిన 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆ యువ వైద్యురాలిపై ఆసుపత్రిలోనే అత్యాచారం హత్య జరగడం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సమాజంలో తీవ్ర ఆగ్రహ వేశాలకు దారితీసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆధారాలను ధ్వంసం చేశారని, ఉదంతాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. నిన్న జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోషల్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ బృందానికి సిబిఐ జాయింట్ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన 48 గంటల్లోగా ఈ బృందంలోని మిగిలిన 2 సభ్యుల పేర్లు కూడా నియమిస్తారు. ఎనభై మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంసా బుర్హాన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2019లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఈ దాడిలో సిఆర్పీఎఫ్ సిబ్బంది ఘోర మరణానికి గురయ్యారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు నిన్న తన కార్యాలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే హంసా బుర్హాన్ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 2026-27 పర్యాటక సీజన్ కోసం అప్గ్రేడ్ చేసిన సరికొత్త గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలును ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇందులో మెరుగైన ఆన్బోర్డ్ వసతులతో పాటు అనేక ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. దక్షిణ భారతదేశంలో సంపన్న సంప్రదాయ వారసత్వాన్ని, అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలాగా పేరుగంచిన గోల్డెన్ చారియట్ రైలు ఆధునిక సౌకర్యాలతో సరికొత్త రూపంలో తిరిగి వస్తుందని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈవేళ నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 49 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 13.4 ఓవర్లలో కేవలం 140 పరుగులకి కుప్పకూలింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రైస్టో డౌలిడెస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వినండి

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: జిఆర్టి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, ఈ పూట ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు విశేషాలు తెలుసుకుందాం. ఆ తర్వాత శతవసంత సాహితీ మంజీరాలు కార్యక్రమంలో విద్వాన్ విశ్వం గారి పెన్నేటి పాట కావ్యం గురించి భూమన్ గారి ప్రసంగ వ్యాసం ప్రసారమవుతుంది. ముందుగా 90 వసంతాలను ఆకాశవాణి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆధునిక మాధ్యమాలు లేని కాలం నుంచి ప్రజలకు చాలా చేరువగా ఉంటుందండి ఆకాశవాణి. భారతదేశంలో ప్రసార రంగానికి అసలైన పురోగతి 2వ ప్రపంచ యుద్ధంతోనే వచ్చింది. యుద్ధం కారణంగా ప్రభుత్వం తన యుద్ధ ప్రయత్నాల అవసరాలను తీర్చడానికి ప్రసార సంస్థను విస్తరించడం కూడా ఆ రోజుల్లో అవసరమైంది. చాలా వార్తా సేవలు ఇంకా బాహ్య సేవలు యుద్ధ సంవత్సరాలలోనే ప్రారంభమయ్యాయి. భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు ఆల్ ఇండియా రేడియో నెట్వర్క్లో కేవలం 6 కేంద్రాలు మాత్రమే ఉండేవి. అవేంటంటే ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాసు, లక్నో, ఇంకా తిరుచి ఇవన్నమాట. వీటిలో మొత్తం 18 ట్రాన్స్మిటర్లు ఉంటే వాటిలో 6 మీడియం వేవ్పై, మిగిలినవి షార్ట్ వేవ్పై పనిచేసేవి. మీడియం వేవ్ ద్వారా ప్రసారాలను వినడం ఆయా నగరాలలోని పట్టణ ప్రాంతాలకు మాత్రమే అప్పట్లో పరిమితమై ఉండేది. సంస్థానాల విలీనంతో ఆయా ప్రాంతాలలో అప్పటికే పనిచేస్తున్న 5 ప్రసార కేంద్రాలను ఆల్ ఇండియా రేడియో తన ఆధీనంలోకి తీసుకుంది. 1947 స్వాతంత్రం వచ్చిన సమయానికి రేడియో సెట్ల సంఖ్య కేవలం 275,000 మాత్రమే. కార్యక్రమాల సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం వివిధ రకాల ప్రసారాలలో ఉన్నత ప్రమాణాలను పాటించడానికి, మంచి కార్యక్రమాలకు తగిన ప్రతిభను, విషయాన్ని అందించడానికి, అలాగే ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించడానికి వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా, ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి, సంగీతం, సంస్కృతి, సమకాలీన విషయాలు, ఇంకా సాహిత్యంపై నేపథ్యం, వీటిపై అభిరుచిని కూడా ప్రజలలో పెంపొందించడానికి ఆకాశవాణి తన పాత్రను ఎంతగానో నిరూపించుకుంది. అలాగే సైన్స్, వ్యవసాయం, కుటుంబ సంక్షేమం, ప్రజా సంబంధాలు మొదలైన వాటిలో నైపుణ్యం కలిగిన కార్యక్రమ నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక విభాగం ఉండటం అత్యవసరం అని అప్పుడు భావించారు.

0: అవసరాలను తీర్చడానికే ఆల్ ఇండియా రేడియోను సృష్టించారు. ఇది నిరంతరం అభివృద్ధి చేయబడుతూ బలోపేతం కూడా చేయబడుతుంది. భారతదేశంలో ప్రసారాలు అనేవి భారత ప్రభుత్వం అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న ఒక జాతీయ సేవ. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా విభాగాలలో ఆల్ ఇండియా రేడియో లేదా ఆకాశవాణిది అతిపెద్ద విభాగం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది అద్భుతమైన పురోగతిని సాధించింది, సాధిస్తూనే ఉంది. వివరాల్లోకి వెళ్తే 1947లో ఇది 6 ప్రసార కేంద్రాల సహాయంతో దేశంలోని 2.5% ప్రాంతాన్ని, ఇంకా 11% జనాభాను మాత్రమే కవర్ చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించి 479 కేంద్రాలను కలిగి ఉందంటే మరి అతిశయోక్తి కాదు. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 92%, మొత్తం జనాభాలో 99.19% చేరువవుతుంది. ఆకాశవాణి 23 భాషలలో 179 మాండలికాలలో కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తుంది. అలా 90 సంవత్సరాల క్రింద ప్రారంభమైన ఆకాశవాణి దేశ ఐక్యతను బలోపేతం చేయడం, ప్రజలకు సమతుల్య సమాచారాన్ని అందించడం, గ్రామీణ వెనుకబడిన వర్గాలకు సేవ చేయడం, సాంస్కృతిక విలువలను పరిరక్షించడం, ఇంకా విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలలో అవగాహనను పెంచడం వంటి లక్ష్యాలు ఆకాశవాణిని కేవలం మీడియా సంస్థగా కాకుండా ఒక సామాజిక మార్పు సాధనంగా ప్రగతిపై నిలబెట్టాయి అనడంలో సందేహం లేదు. భారతదేశ జాతీయ ప్రసార సంస్థగా, అగ్రశ్రేణి ప్రజాసేవా ప్రసార సంస్థగా తన స్థాపన నుంచి ప్రజలకు సమాచారం అందించడానికి, విద్యావంతులను చేయడానికి, వినోదాన్ని పంచడానికి ఎనలేని సేవలు అందిస్తుంది. ఆకాశవాణి తన నినాదమైన బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఈ నినాదానికి అనుగుణంగా సేవలు మరింత విస్తృతంగా అందిస్తూనే ఉంది అని అందరికీ తెలుసు. మరి పిల్లలకు పదే పదే చెప్పుకుంటున్నట్టుగా, పిల్లలకు, పెద్దలకు, మహిళలకు, కర్షకులకు, కార్మికులకు, చేతి పని వారికి, చిన్న పని వారికి, ఎలాంటి వారికైనా, ఏ ప్రజలకైనా, అందరికీ చేరువై ఆకాశవాణి వారి జీవితాలలో ఒక భాగమైంది, ముఖ్యమైన భాగమైంది. నేడు టెక్నాలజీ తన ప్రభావాన్ని ఎంతగా చూపిస్తున్న మీడియాపై, కేవలం సామాజికమైన సమాజ శ్రేయస్సునే ధ్యేయంగా భావించి ఆ ధ్యేయంపై నిలబడిన ఆకాశవాణి తన 90 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి ముఖ్యమైన పాత్రను మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి కూడా. ఇప్పటికీ ఆకాశవాణిని ప్రజలు తమ ఆత్మీయ నేస్తంగా కూడా భావిస్తున్నారని చెప్పాలి, అందులో సందేహం లేదు. 90 వసంతాల ఆకాశవాణి ఆధునిక మాధ్యమాలు లేని కాలం నుంచి ప్రజలకు సమాచారాన్ని అందించింది, వినోదం, వ్యవసాయ సూచనలను అందించింది, ప్రజల వాణిగా నిలిచింది. ఇంకా వాస్తవ ఆధారిత వార్తలను అందించడంలో ఆకాశవాణి తన ప్రత్యేకతను చాటుకుంటుంది. భారతదేశ సంస్కృతికి, జానపద కళారూపాలకు, సంప్రదాయాలకు ఆకాశవాణి తన స్వరాన్ని అప్పుడు వినిపించింది, ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆ కళారూపాల స్వరాలను ప్రజలకు ఎప్పటికీ చేరవేస్తుంది. ఇవండి ఆకాశవాణి తన 90 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మనం కొన్ని వివరాలను చెప్పుకున్నాం.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM తప్పక వినండి.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

ఇప్పుడు చరిత్రలో ఈరోజు విశేషాలు కొన్ని తెలుసుకుందాం. 1972 సంవత్సరంలో ఇదే రోజున సంఘ సంస్కర్త మన రాజా రామ్మోహన్ రాయ్ జన్మించారండి. భారతదేశంలో మొదటి సామాజిక మత సంస్కరణల ఉద్యమాలను ప్రారంభించారు రాజా రామ్మోహన్ రాయ్. వీరి విశేషమైన ప్రభావం రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్యారంగాలలో మాత్రమే కాదు హిందూ మతంపై కూడా పడింది. వీరు గొప్ప సంఘ సంస్కర్త అని చెప్పుకున్నాం కదా. బ్రిటిష్ కాలంలో అప్పటి సతీ సహగమన సాంఘిక దురాచారాన్ని

నిర్వహణ విద్యారంగాలలో మాత్రమే కాదు హిందూ మతంపై కూడా పడింది. వీరు గొప్ప సంఘ సంస్కర్త అని చెప్పుకున్నాం కదా. బ్రిటిష్ కాలంలో అప్పటి సతీ సహగమన సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి వీరు విపరీతమైన కృషి చేశారు. వితంతు పునర్వివాహానికి మద్దతునిచ్చారు. స్త్రీ విద్యకై పాటుపడ్డారు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా భారతదేశ పురోభివృద్ధికి దేశంలో ఆంగ్ల విద్యా విధానానికి వీరు గట్టి కృషి చేశారని చెప్పాలి. తర్వాత 2008 ఇదే రోజున నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తర్వును జారీ చేసింది. పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గుర్తుగా నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. మనందరికీ తెలుసు, పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి అయిన మహాపురుషులు. ఆంధ్రులకు ప్రాధ భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు వీరు కారణభూతులు. మహాత్మాగాంధీ బాటలో సత్యం అహింస హరిజనోద్ధరణ ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారు. వీరి త్యాగానికి గుర్తుగానే నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. అది ఈ రోజున. తర్వాత 2010 ఇదే రోజున తెలుగు సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి మరణించారండి. తొలి నాళ్లలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె విశ్వనాథ్ దర్శకత్వంలో తీసిన ఓ సీత కథ ద్వారా ఈ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత మనందరికీ తెలుసు, వేటూరి కొన్ని వేల పాటలను రాశారు. ఆ పాటలు ఈ రోజున ప్రతి నోట మరి పాడుకుంటూనే ఉన్నాయి. 6 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే. సంగీత జ్ఞానాన్ని, పదరచనల బాణీల్ని కూడా స్పష్టంగా వంటబట్టించుకుని సంప్రదాయ కీర్తనలలోని పల్లవుల్ని, పురాణ సాహిత్యంలోని పంక్తుల్ని కూడా గ్రహించి అందమైన పాటలను అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యులు. అడవిరాముడు, శంకరాభరణం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం లాంటి ఎన్నో సినిమాలకు పాటలు ఆయనవే. శంకరాభరణంలోని పాటలు ఇప్పుడు ఆబాలగోపాలం పాడుకుంటూనే ఉంటారు. ఆ పాటలకు ఆబాలగోపాలం తలలూపిందనే చెప్పాలి. తర్వాత చరిత్రలో ఈరోజు జరిగిన విశేషాలు కొన్ని మనం తెలుసుకుంటున్నాం కదా. స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా గారి జయంతి ఇదే రోజండి. వీరు May 22 రాజస్థాన్లోని కోటాలో జన్మించారు. వీరు 17వ స్క్వాడ్రన్కు చెందిన MiG-21 విమానాన్ని నడుపుతూ శత్రు స్థానాలపై నిఘా మిషన్లో పాల్గొన్నారు. ఎప్పుడంటే 1999 కార్గిల్ యుద్ధంలో వీరు భారతీయ వాయుసేన అధికారి అన్నమాట. అప్పుడే వీరమరణం కూడా పొందారు. ఎలా అంటే, ఆపరేషన్ సఫేద్ సాగర్లో భాగంగా తన సహచరుని రక్షించే ప్రయత్నంలో పాకిస్తాన్ క్షిపణి దాడికి గురై ఆయన తన MiG-21 విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కానీ పాక్ సైన్యానికి చిక్కిపోయారు. చిక్కి వీరమరణం పొందారు. ఆయన త్యాగనిరతి ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఆయన మరణానంతరం వీరచక్ర పురస్కారం లభించింది. మరి అజయ్ అహూజా గారి త్యాగం భారత సాయుధ దళాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. చరిత్రలో ఈరోజు విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. ఇక 1888 ఇదే రోజున సంఘ సంస్కర్త ఆది ఆంధ్రప్రభ స్థాపకులు భాగ్యరెడ్డి వర్మ జన్మించారండి. వీరు దళిత వైతాళికులుగా ప్రసిద్ధి. 1906-1933 మధ్య హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి పునాదులు వేశారు. చరిత్రలో ఈరోజు కొన్ని ముఖ్య విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకున్నాం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడిక శతవసంత సాహితీ మంజీరాలు. విద్వాన్ విశ్వం గారి పెన్నీటి పాట కావ్యం గురించి ఇప్పుడు భూమన్ గారి ప్రసంగ వ్యాసం వింటారు. చదివిన వారు శ్రీమతి ఏవి భారతి. విద్వాన్ విశ్వం గారి పెన్నీటి పాట కావ్యం. దత్త మండలాలుగా పిలువబడే రాయలసీమ జిల్లాలు విజయనగర రాజుల కాలంలో వైభవంగా వెలుగొందేవి. విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగంగా అలరారుతూ ఉండేవి. 1565 రాక్షస తంగడి యుద్ధం తర్వాత గోల్కొండ నవాబుల వశమయ్యింది ఈ ప్రాంతం. వారి ఆధీనంలో ఈ ప్రాంతం ముక్కచెక్కలై వివిధ ప్రభువుల బందిఖానాల్లో చిక్కిపోయింది. 1677-78 ప్రాంతంలో ఇది శివాజీ ఏలుబడి కిందికి వచ్చింది. తర్వాత నైజాం ముష్కరుల చేజిక్కింది. తిరిగి మైసూరు రాజ్యాధిపత్యంలో నలిగిపోయింది. 1792 ఒప్పందంతో తిరిగి నైజాం ప్రభువుల చేజిక్కింది. 1800 ప్రాంతంలో బ్రిటిషు వారితో ఓడిన నైజాం నవాబు దత్తమండలాలను తూర్పు ఇండియా కంపెనీకి అప్పచెప్పాడు. అప్పటినుంచి ఈ ప్రాంతాన్ని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అని, దత్తమండలాలని పిలుస్తూ వచ్చారు. దత్తమండలాలనే పేరుతో బానిసవాసనలు కారుతుండడం వలన ఈ ప్రాంతం పేరును నంద్యాలలో జరిగిన మొట్టమొదటి దత్తమండలాల సభలో రాయలసీమగా మార్చారు. రాయలసీమ జిల్లాలో అనంతపురం జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం. విజయనగర రాజుల కాలంలోనే ఈ జిల్లా ప్రకాశవంతంగా ఉండేది. వీరి కాలంలోనే బుక్కరాయల సూచనపై సింగయ్య భట్ అనే నిపుణుడు బుక్కరాయ సముద్రమనే చెరువును నిర్మించాడు. నీటిపారుదల సౌకర్యాల పట్ల ఆనాటి ప్రభువులు శ్రద్ధ తీసుకున్నారు. ఈ ప్రాంతంలో కొండలు, వాగులు, చిన్న చిన్న నదులు ప్రవహించే చోట అనుకూలతను బట్టి నీటిని నిల్వ చేయడానికి ఎన్నో జలాశయాలను నిర్మించారు. ఇప్పటికే వారి పరిపాలనా వైదుష్యానికి నిదర్శనాలుగా పెనుగొండలోని పసరికబావి, పెద్దబావి, కోటనానుకుని ఉన్న జలాశయం ఉన్నాయి కూడా. బుక్కరాయల ఆస్థానంలో మంత్రిగా పనిచేసి చిక్కవాడయ్య అనంతపురం చెరువును నిర్మించాడు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఈ జిల్లా గోల్కొండ నవాబుల వశమయ్యింది. తరువాత మహారాష్ట్రులు, మొఘలులు, కర్ణాటక నవాబులు పాలించారు. 1800 ప్రాంతంలో తూర్పు ఇండియా పాలన కిందకు వచ్చింది. జిల్లాలో వర్షపాతం అతి తక్కువ. రాజస్థాన్లోని ఒక జిల్లా తరువాతి స్థానం అనంతపురం జిల్లాదే. అనంతపురం జిల్లా చరిత్ర కరువుల చరిత్రగా ప్రసిద్ధికెక్కింది. జిల్లా కరువు చరిత్ర ఈ ప్రాంత ప్రజల కన్నీటి గాథ. 1803-85 మధ్య కరువు తీవ్రత గురించి రికార్డులు చాలా వివరాలు అందిస్తున్నాయి. 1803 కరువు కొరత ప్రధానమైపోయింది. 1823 కరువును ముందుగానే పసిగట్టి కరువు పనులు చేపట్టారు. 1823 అధ్వానపు సంవత్సరం, ఏ వైపు నుండి వర్షాలు లేవు. 1838 మళ్లీ కరువు సంవత్సరం. 1853-54 పూర్తి కరువు కాలం. 1865 తిరిగి కరువు వచ్చింది. సంవత్సరం సంవత్సరం ఋతువుల జూదం మూలంగా ఈ కరువులు రైతుల మూలుగులను పీల్చి పిప్పి చేశాయి. 1876-78 వచ్చిన ధాతు కరువు అత్యంత దారుణమైంది. ఈ కరువు తీవ్రత చాలా హెచ్చు. 1876 మేలో పెనుగొండ ప్రాంతంలో ప్రారంభమైన కరువు ఆగస్టు నాటికి జిల్లాకంతా వ్యాపించి అతలాకుతలం చేసింది. తినటానికి ఏమీ దొరక్క పిచ్చి మొక్కల్ని, చెట్టు బెరడులను, దేవదారు ఆకులను, చింతపిక్కలను తినవలసి వచ్చింది. ఎటు చూసినా మూడువారిన బతుకులు. బతుకే భారంగా తయారైన హృదయ విదారక దారుణ దయనీయమైన రోజులవి. 1/4% పశువులు జిల్లాలో చనిపోయాయి. గుంతకల్లు నుండి ఉరవకొండ, రాయదుర్గం, కూడేరు, యాదిరి నుండి భోగ సముద్రం వరకు కరువు పనుల పేరిట రోడ్లు వేసే పనులు మొదలైతే ఆనాటి శానిటరీ కమిషనర్ ప్రకారం ఆ పనులకు వచ్చేవారందరూ చనిపోవడానికి మాత్రమే ఆ పంచన చేరుతున్నారు అని. 1878 గుత్తిలో తీసిన శాంపిల్ జనాభా లెక్కల ప్రకారం 16%

జనాభా తగ్గిపోయింది. ధాతు కరువు నుండి తేరుకోకముందే 1891-92 కరువు జిల్లాను కుదిపివేసింది. ఇలా వస్తున్న కరువు విశ్వంగారి చేత ఇలా అనిపించింది, రాయలసీమలో కరువు పిలిస్తే పలుకుతుంది, అనంతపురం జిల్లాలో పిలవకపోయినా పలుకుతుంది అని. అనంతపురం జిల్లాలో ప్రవహించే నదుల్లో ముఖ్యమైనది పెన్నానది. ఇది కర్ణాటకలోని నందిదుర్గ దగ్గర చెన్నకేశవ కొండల్లో పుట్టి కర్ణాటకలో 43 కిలోమీటర్లు ప్రవహించి అనంతపురం జిల్లా హిందూపురం తాలూకాలో ప్రవేశించి హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, కళ్యాణదుర్గంల మీదుగా గుత్తి, అనంతపురం సరిహద్దుల గుండా ప్రవహించి తాడిపత్రి వద్ద కడప జిల్లాలోకి ప్రవేశిస్తోంది. చిత్రావతి, జయమంగళం, కుందేరు, సగిలేరు, పాపాగ్ని, బొగ్గేరు ఈ నదికి ముఖ్యమైన ఉపనదులు. పెన్నా నదికి నీటి పరివాహక ప్రాంతం 21,317 చదరపు మైళ్ళు. ఇందులో 2,678 చదరపు మైళ్ళు కర్ణాటకలో ఉంది. దీని పరివాహక ప్రాంతం ఎక్కువగా కర్ణాటకలో ఉండటం మూలాన వారు దీని మీద విచక్షణారహితంగా అనేక చెరువులు, ఊట కాల్వలు, చెక్ డ్యాములు, డ్యాములు నిర్మించడం వలన అనంతపురం జిల్లాకు నీరందే అవకాశమే లేకుండా పోతుంది. ఈ పెన్నా నది పరివాహక ప్రాంతంలో జనజీవితాన్ని కరుణ రసాద్ర హృదయంతో రచించిన కన్నీటి పాట విద్వాన్ విశ్వంగారి పెన్నీటి పాట. రాయలసీమలోని పెన్నీటి గట్టున ఉన్న పల్లెజనం బతుకుల నీడ ఇందులో ఉంది. వారి జనజీవనం, పేర్లు, పలుకుబడులు ఇందులో ఉన్నాయి. రాయలసీమ జనజీవితాన్ని ప్రతిబింబించిన తొలి కావ్యం ఇది. దీన్ని 1556లో తెలంగాణ రచయితల సంఘం వారు ప్రచురించడం విశేషం. శ్రీ మానేపల్లి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు పీఠిక రాశారు. అదే పెన్నా, అదే పెన్నా, నిదానించినడు విదారించునగని వట్టి ఎడారి తమ్ముడు. పేరుకు మాత్రమే పెన్న రాయలసీమలో ఉంది, అనుభవం మాత్రం కర్ణాటక నెల్లూరు జిల్లా వారిది. పెన్నలో నీరు పెరుమాళ్లకెరుక అనే సామెత ఇక్కడే పుట్టింది. ఎప్పుడో వచ్చే నీరు ఇక్కడి ప్రాంతాలకు అందదు. క్రిందికి ఒక్క ఊపున పోయి అట్టడుగు ప్రాంతం వారికి అందుతుంది. అందుకే ఇది ఎడారి. ఇసుక పాతర లోతుల కేగుదనుక నీకు కనిపించది మేటినీటి చుక్క. పెన్న ఈనాడు వల్లకాడు, పీనుగులకు నిలయం. పెన్న నీటి గట్టుల్లో పుర్రెలు తప్పిస్తే మరేమీ లేవు. పెన్నలో నీరు లేక రేగు చెట్లు, పల్లేరుకాయలు నక్కలకు నిలయమయ్యాయి. నమ్ముకున్న రైతుల నెత్తుటి ఛాయలే ఇక్కటి నీటి బొట్లు. సీమ కరువును కళ్లారా చూసి, అనుభవించి, హృదయం ద్రవించి బాధా దగ్ధమైన కంఠంతో విద్వాన్ విశ్వంగారు పలికించిన కావ్యం పెన్నీటి పాట. ఇంత మంచి పెన్నతల్లి ఎందుకెండిపోయెనో, ఇంతమంది కన్నతల్లి ఎందుకిలా మారిపోయెనో అని బాధా దగ్ధమైన వేదనా భరిత హృదయంతో ప్రశ్నిస్తున్నారు. పెన్నలో నీరే ఉంటేనా అక్కడి వారి బతుకులు ఎంత సుఖమయమై ఉండేవో. పెన్న ఆంగ్లేయుల దొరతనంలో ఎన్ని విధాలా ఎండవచ్చో అన్ని విధాలా ఎండింది. పెన్నను నమ్ముకున్న జనం జీవితాల్లో కన్నీళ్లే కురిశాయి. ఈ సీమ దరిద్రావస్థ, దైన్యం విశ్వంగారిలో కలిగించిన తీవ్ర నిర్వేదమే పెన్నీటి పాట. అనుభవమే మూలాధారంగా వెలువడిన పరవశరచన ఈ పాట. రైతుల ఆశ నిరాశలను సీమ పలుకుబళ్లతో అభివర్ణిస్తుంది. కాపుదంపతులైన రంగడు, గంగమ్మల పరస్పరానురాగం, నిష్కల్మష ప్రవర్తన, నిప్పచ్చరము కరుణమహితంగా చిత్రించిన కమనీయ రచన పెన్నీటి పాట. పద్యగేయ సమాహారంగా వెలువడిన తొలి సమగ్ర కావ్యం ఇది. శ్రీకృష్ణదేవరాయలు రాజధానిలో ఉన్నంతకాలం కవులతోనే కాలక్షేపం. భువన విజయం అష్టదిగ్గజాలతో ప్రకాశిస్తూ ఉండేది. ఆ రోజుల్లో కళలు, సాహిత్యం బాగా విరాజిల్లాయి. ఆ వైభవాన్ని విశ్వంగారు కలియ పాలకల మాలల మేలి పాటల రాయలసీమ పచ్చల బజారు అంటూ గుర్తుచేస్తున్నారు. అచటనొకనాడు పండే ముత్యాల చాలు, అటనొకప్పుడు నిండే కావ్యాల చాలు, అచట నాకప్పు కురిసే భాష్యాల జల్లు. నిజమే, ఇదంతా జరిగిపోయిన కథ. రతనాల సీమ, రాళ్లసీమ క్షామసీమగా మారిపోయింది. ఈ కాల్వనే పదిలంబుం బొనరింపవత్తు రిధి కుప్పల్ గొట్టు కాలమ్ము దాకా దినం మున్ బ్రతిరైతూ సేయవలే సర్కారూరక

ఏ పన్ను వేయుదురంతే. ఈ పన్నులే రైతుల బతుకుల్ని తారుమారు చేశాయి. ఈ పన్నుల విధానమే గ్రామీణ రైతాంగం మూలుగుల్ని పీల్చి పిప్పి చేశాయి. పూర్వం రాజభాగమనే దాన్ని ఆ ఏడు పండిన పంటల్లో కొంత భాగాన్ని పన్ను లేదా కప్పన్ రూపంలో సమిష్టి సంఘం లేదా గ్రామ పంచాయతీ ప్రభువుకు చెల్లించేది. ఈ పద్ధతిని తూర్పు ఇండియా పాలన మార్చివేసింది. ఆనాటి సీమ జిల్లాల్లో కలెక్టరుగా పనిచేసిన థామస్ మన్రో రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. నేరుగా రైతులతో పన్నుల నిర్ణయం చేసుకోవాలని, అప్పుడప్పుడు రేట్లు మార్చడానికి వీలుండాలని, ఇలా అయితే రైతు నుండి రాబట్టినదంతా మధ్య దళారీలకు పోకుండా అంతా ప్రభుత్వమే కాజేయవచ్చుననుకున్నాడు. భూమిని బట్టి పన్ను రేటును విధించారు. ఆ ఏడు పంట పండిందా లేదా, పంట బాగుందా పాడయిందా అనేది లేదు. అసలు భూమిని సాగు చేశారా లేదా అనేది కూడా లేదు. పన్ను వేయటమే. ఇంగ్లీషు వారి భూస్వామ్య పద్ధతి ప్రవేశించింది. భూమి అమ్మకం, అకుమానం మొదలైన వాటిల్లో ఆంగ్లేయ ధనికవర్గ చట్టాలు ప్రవేశించాయి. ఇదిగో ఈ పద్ధతి వల్ల మంచి సేద్యంతో రాజసంగా బతికిన నారపరెడ్డి, నాలుగు కాంట్లే సాగుబడి సేయు పట్టాదారు నారప్పయ్యం నాడు ఊరి మోతుబరి ఉష్టరియ్యను. ఎట్లా? సర్కారు సిబ్బంది సరిజేయుటకు కొంత, సాలుజమా బందిపాలు కొంత, పొరుగూరి మన్నీల సరఫరాకింత, ఆలేకార్ల లంచాల్లోకి కొంత, పేట పెద్ద వకీలు పిళ్లకు కొంత, కాంపౌండరు మునుసామి పాలు కొంత, కాడిరెడ్లకు కొంత, గుర్రాలకై కొంత, బగ్గీలకై కొంత, భటులకింత, పెద్ద మహడీలు కట్టిన పేర కొంత, పూటపడి అచ్చవలసిన పాలు కొంత, తన వివాహాలు నాలుగింటికిని మరింత, కొంత కొంతయే ఖర్చు కొండంతయ్యే. పెళ్లిళ్లకు పేరంటాలకు విపరీతంగా ఖర్చు పెట్టినా అది మాత్రమే రైతు అప్పుకు మూలమని చెప్పలేమని 1857 నాటి దక్కన్ రైతు విచారణ కమిటీ చెప్తోంది. నారపరెడ్డి బతుకు చితికిపోవడానికి పెగ్గలు పోయినందుకు కాదు, నించుక ధరలు బడేనే, వరపు సూపెను వానలు బుగ్గబట్టే, రుణమింతాకునంతాకు మిద్దెలెక్కే. ఆయకాలు మొదలైనాయి, దస్త్రాలు సన్నగిల్లాయి, వేరుశనగ వెల నాలుగు గణాలకు తగ్గింది. ఒక్క రూకకే 20 సేర్ల కొర్రలు జొన్నలు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇందువల్ల నారపరెడ్డి దేవాలరెడ్డి అయిపోయాడు. నిబద్ధి మనిషి నారపరెడ్డి. అప్పులవాళ్లు ముసిరిపోవడంతో దారిమోటలో పూరికొట్టానికి చేరిపోయాడు. ఈ నారపరెడ్డి కొడుకే రంగడు. రంగనికి తోడు గంగమ్మ. గంతకు తగ్గిన బొంత. ఇద్దరిలోనూ ఎంతో ఒద్దిక, మార్ధవం, సామరస్యం ఉన్నాయి. ఆ ఇద్దరికీ వారిద్దరే. చూపులేగాని మాటల జోలికి బోక, వలపులేగాని వాంఛల వంక బోక, పని త్వరకేగాని సరసాలు పాలుగాక, పరస్పర ప్రేమ, పరోపకార బుద్ధి, కవుడులేని నడతతో బతుకు లీడ్చుకుంటూ వస్తున్నారు. ఇన్ని ఇడుములు నీకోసమే భరించుచుంటినని అతడనడు. నీ సుఖము కొరకే బ్రతుకుచుంటినటంచు ఆమె పలుకదెపుడు. మాటలేటికి మనసులో మరులు పొరలా? అంత అన్యోన్యమైన దాంపత్యం వారిది. పైకి మాటల్లేవు, అన్నీ చేతల్లోనే. నిజానికి ఈ వాక్యాలు ఎంకీనాయుడు బావల ప్రేమను గుర్తుకు తెస్తాయి. రంగడు అడవికి పోయి గడ్డో గాదమో కట్టెలో తెస్తాడు. గంగమ్మ వడ్లో అటుకులో దంచి నూకలో తవుడో తెస్తుంది. విసుక్కోవడానికి కూడా తీరికలేని కాయకష్టం వారిది. రంగడికి అడవి పని కదా, వేయేండ్లకొక్క వాన కదా, అక్కడ మాత్రమెట్ల గరికైన పుట్టు. ఎప్పుడో ఎక్కడో కొంచెంసేపు నానుపవాన కురిసిందా, ఇక ఆ పల్లెలో పనిచేసుకోవడానికి సంతోషించడానికి సమయమేది? కలివి పండ్లు, బలపకాయలు, రేణికాయలు, సీమచింతకాయలు ఏరుకొచ్చుకొని అమ్ముకోవద్దు ఆ అడవిలో. నచ్చటి రకాలు ఆకులే చాలు కొందరి ఆకలనచు. నిజంగానే 1953 నాటి కరువులో కదిరి తాలూకా జనం దేదరాకు అని ప్రాణం నిలబెట్టుకున్నారు. ఇంకో కటిక వాస్తవం, పొలము పనిలేని రోజులప్పుకు తిరిగి పడిపోతుంది. తోటివారు ఇంటికి చేర్చి తమ పాటికి తాము తిరిగిపోతారు. అంత తప్పిస్తే ఇంకేమీ సాయం చెయ్యలేని నిస్సహాయ బతుకులు వారివి. ఆ పిల్లపడే కష్టాలను చూసి చేసేదేమీ లేక రంగడు సమాధిగతుండగు యోగిబోలే

0: స్తబ్ధుడైయుండు. నిన్నయే రేపు వీరికి, నేటివలే రేపు వచ్చును. గుండెల నూపి వదులు. గుండెల్ని పిండే ఘటనలు సీమ బతుకుల్లో నిత్యం దొర్లిపోతున్నాయి. ఎవరి పాలనలోనూ న్యాయం లేదు. గుండెల్ని కోసి ఇవ్వగల కూరిమి, కొండలు మోయు తాల్మి, కట్టెండకు నిలిచి బండలు పెటిల్లున బ్రద్దలు కొట్టి బంగారు నేచెండుల పైకి దీయగల చేవ కలిగిన రాయలసీమ వాసుల బతుకుల్ని తలుచుకుంటూ తనెట్లా బ్రతకవలె మరి? కూలక ప్రాలమాలి కాదు, పని ఏది? ఏడాదికంతకొక్క 3 నెలలే పనులు. ప్రజాసామాన్యానికంతటికీ ముఖ్యవృత్తి వ్యవసాయం కావటం మన దురదృష్టం. భారతదేశ ప్రజల దరిద్రానికి, కరువు కాటకాదులకు, వారు ఎదుర్కొంటున్న దారుణ ప్రమాదాలకు మూలకారణం వ్యవసాయాన్ని నమ్ముకుని ఉండటమే. వివిధ వృత్తులను ఏర్పరిచి, పరిశ్రమలను విరివిగా ఏర్పరిచి, వ్యవసాయంలో ఎక్కువగా ఉన్నవారిని వాటివైపు మళ్లిస్తేనే ఈ స్థితి నుంచి బయటపడగలమని 1800 నాటి ఫ్యామిన్ కమిషన్ రిపోర్టు తెలియచేస్తోంది. రంగడి బతుకు ఇట్లా కునారిల్లుపోతూ ఉంటే మరోవైపు వాని యజమాని బతుకో ఇచట లక్ష్మీ సరస్వతులు వసింతురు. ఇచట లేనిది మానవ హృదయం ఒకటే. గంగమ్మ గర్భందాలుస్తుంది. అంబడివారింటికి పనికెక్కకపోతే ఆ పూట అంబలుండదు. మామ ఒక్కడి కూలితో పూటా గడవదు. పేదల బతుకుల్లో గర్భం ఏమంత విశేషం? ఆ రోజుల్లోనూ పని తప్పదు. ఒకరోజు గంగమ్మ బాయి పనికి పోయి కళ్ళు చచ్చినీ లోకమున నాత్మసాక్షి ఎనుచు నెత్తి నోరిది కొట్టుకోనిండు నన్ను అంటూ నిస్సహాయమైన నిర్వేదనను అనుభవజ్ఞులు, మహాపండితులు, విశ్వంగారు వెలిబిస్తున్నారంటే రాయలసీమలో ఎంత దయనీయమైన, హృదయ విదారకమైన కన్నీటి గాథలు దొర్లి ఉండవలే. ఈ ప్రాంతపు ప్రాచీన వైభవం, దయనీయ నేటి బతుకుల్ని ఒక దృశ్య కావ్యంగా కోటి గొంతుల కిన్నీర మీటి కానుచు, కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు పాడిన పాటే ఈ పెన్నేటి పాట. ఇంతవరకు శతవసంత సాహితీ మంజీరాలు, విద్వాన్ విశ్వం గారి పెన్నేటి పాట కావ్యం గురించి శ్రీ భూమన్ గారి ప్రసంగ వ్యాసం విన్నారు. చదివి వినిపించిన వారు శ్రీమతి ఏవి భారతి.
1: జిఆర్టీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రభాత రేఖలు కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగం. ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా జూట్ చిత్రం నుంచి సాయి అభయంకర్, జోనిటా గాంధీ పాడిన పాట వినండి.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: నూట 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు లక్ష్యం చిత్రం నుంచి రంజిత్ కల్పన పాడిన పాట, చంద్రబోస్ గీతానికి మణిశర్మ సంగీతంలో వినండి.

0: ఎవడు ఎవడు
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు టిప్పు బబ్లు పాడిన పాట వినండి. కులశేఖర్ గీతానికి విద్యాసాగర్ సంగీతంలో, చిత్రం లవ్ టుడే.

0: నాకు తెలుసురా బాబాయ్, మన పాప అసలూరు.
1: ఏ ఊరు?
0: నైజాం సీడెడ్ ఆంధ్ర ఒరిస్సా. ఏదో ఒకటి గ్యారంటీరా.
1: ఓయ్ పిల్ల, నువ్వు మాట్లాడవేంటి?
2: వరాలు కావు బాబు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఘర్షణ చిత్రం నుంచి హరిణి పాడిన పాట వినండి. కులశేఖర్ గీతానికి హారిస్ జయరాజ్ సంగీతంలో.

శ్రోతలు, ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశం భూసార పరీక్షలు, వ్యవసాయంలో నేల ఉదజని సూచిక, రైతు స్థాయిలో మొలక శాతం తెలుసుకునే పద్ధతులను గురించి వ్యవసాయాధికారి జి పద్మజ గారి ప్రసంగం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. శ్రోతలు, ఈ ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకులు కె. రాఘవేంద్రరావు గారి చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది.

0: సమయం 8:15కు వస్తుంది ఇక ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.
1: 20 presents morning news. Good morning, I am VC Pramod, the headlines. Prime Minister Narendra Modi to hold talks with President of Cyprus Nikos Christodoulidis in New Delhi today. First International Big Cat Alliance Summit scheduled to take place in New Delhi.

0: The hottest day of this season, with mercury rising to 43.6 degrees, 5 notches above normal. People are having sleepless nights also because of mercury reaching 30 degrees in night. Met department has warned about severe heat wave in some parts of the state. Sushil Chandra Tiwari, Akashwani News, Lucknow.
1: In IPL cricket, Gujarat Titans defeated Chennai Super Kings by 89 runs at the Narendra Modi Stadium in Ahmedabad last night. With this, CSK were officially eliminated from the season of IPL after finishing the league stage with just 12 points. Chasing a target of 230 runs set by Gujarat Titans, CSK were bundled out for just 140 runs in 13.4 overs. Shivam Dubey was the top scorer with 47 runs. For Gujarat Titans, Mohammad Siraj, Rashid Khan and Kagiso Rabada each took 3 wickets. Siraj was adjudged player of the match. Today, Sunrisers Hyderabad will take on Royal Challengers Bengaluru at the Rajiv Gandhi International Stadium in Hyderabad at 7:30 p.m. And now, for a look at today's newspapers, it's over to Sarabjit.
2: Thank you, Pramod. Explore alternative energy sources, PM tells government amid West Asia crisis, headlines the Indian Express, while the Hindustan Times headlines reforms, delivery, West Asia in focus as PM meets ministers, and the Statesman headlines PM Modi chairs high-level governance review meeting amid global concerns. The Asian Age headlines, first coalition government in Tamil Nadu in 74 years, 23 join cabinet, while the Times of India says Vijay expands Tamil Nadu cabinet with 7 Dalit ministers, Congress back in government after 59 years. Almost all newspapers carry the story of the India-Africa Delhi summit being postponed due to the Ebola crisis. The Tribune headlines, Ebola scare delays India-Africa summit. Most papers cover the story of Hamza Burhan, a key figure linked to the 2019 Pulwama attack, which killed 40 CRPF jawans being shot at in POK. The Hindu, in its editorial titled Castaway, writes that people must have the option to state they are casteless in the census. The paper adds that the Supreme Court was not wrong to dismiss a petition that sought to stall the caste census, which is part of the ongoing census 2027. The Chief Justice of India remarked that any government of the day must know how many people are backward and how many need welfare. And finally, the Statesman on its front page says, ahead of Nautapa, planes simmer, but some respite around May 29th. And with that, it's back to you, Pramod.
1: Thank you. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with President of Cyprus Nikos Christodoulidis in New Delhi today. First International Big Cat Alliance Summit scheduled to take place in New Delhi on the June 1st postponed. Railway urges passengers to remain alert and immediately report any suspicious activity or individual on railway premises on helpline number 139. Calcutta High Court orders setting up special team of CBI to probe hushing up charges in RG Kar rape murder case. Pulwama terror attack mastermind Hamza Burhan killed by unknown gunmen in Pakistan-occupied Jammu and Kashmir. U.S. Secretary of State Marco Rubio says Washington is ready to sell as much energy as India is willing to buy. And with that, we end the morning news. Have a nice day.
3: Akasavani.
4: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. అంతర్జాతీయ దౌత్యం, ఆర్థిక సంబంధాలు, ఇంధన భద్రతను బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల 6 రోజుల పాటు 5 విదేశీ దేశాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి చోటు చేసుకున్న ప్రస్తుత తరుణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో జరిగిన ఈ పర్యటన అంతర్జాతీయ దౌత్యరంగంలో భారతదేశ వ్యూహాత్మక విజయంగా నిలిచింది. ఈ దేశాల పర్యటనలో భాగంగా తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను సందర్శించిన నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షులు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. భారత్కు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా, రక్షణ సహకారం, వాణిజ్యాలు, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వీటిలో భాగంగా భారతీయ చమురు నిల్వ కేంద్రాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని 3 కోట్ల బారెళ్లకు పెంచేలా ప్రణాళిక

సిద్దం చేసింది. అలాగే గుజరాత్లోని వడినార్ వద్ద ఒక నౌకా మరమ్మతుల పరిశ్రమ స్థాపించడానికి అంగీకారం కుదిరింది. భారత్లో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్కు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా హామీ లభించింది. వ్యూహాత్మక చమురు నిల్వలపై ముందడుగు పడింది. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించి ఆ దేశ ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో సమావేశమయ్యారు. వారి సమక్షంలో రక్షణ, గ్రీన్ హైడ్రోజన్, సెమీకండక్టర్లు, నీటి నిర్వహణ, విలువైన ఖనిజాలు, ఇతర కీలక రంగాల్లో ఇరుదేశాల మధ్య 17 ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన విజయం సాంకేతిక రంగంలో దక్కింది. భారత సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్లోని ధోలేరాలో నిర్మిస్తున్న సెమీకండక్టర్ ప్లాంట్ కోసం ప్రపంచంలోనే అత్యంత అరుదైన లితోగ్రఫీ పరికరాల సరఫరాకు డచ్ సంస్థ ASML తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. టాటా సంస్థ 91,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించబోయే సెమీకండక్టర్ ప్లాంట్ కోసం స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్లలో వాడే అత్యాధునిక మైక్రోచిప్లను ముద్రించడానికి ఉపయోగించే అధునాతన లితోగ్రఫీ పరికరాలను సరఫరా చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. నెదర్లాండ్స్ నుంచి స్వీడన్కు చేరుకున్న నరేంద్ర మోదీ వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగం తదితర అంశాలపై ఆ దేశ ప్రధానమంత్రి వుల్ఫ్ క్రిస్టరన్స్తో చర్చలు జరిపారు. నార్వేను సందర్శించిన ప్రధానమంత్రి ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్లో పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్లు, బ్లూ ఎకానమీ, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై చర్చలు జరిపారు. దాదాపు 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని నార్వే పర్యటించడం ఇదే తొలిసారి. నార్వే ప్రధాని జోనాస్ గర్స్టర్తో నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. నార్వే అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను రాజు హెరాల్డ్ నుండి నరేంద్ర మోదీ స్వీకరించారు. ఇలా ఉండగా ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్ ద్వారా ఉత్తర యూరప్ దేశాలతో సంబంధాలు సరికొత్త స్థాయికి చేరాయి. నరేంద్ర మోదీతో పాటు నార్డిక్ దేశాలైన డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ దేశాల ప్రధానమంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్ నార్డిక్ సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాలని సదస్సులో ప్రతినిధులు ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు. పర్యటన చివరి రోజున నరేంద్ర మోదీ ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. ఇరు దేశాలు 2029 నాటికి పరస్పర వాణిజ్యాన్ని $23.2 బిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారతదేశానికి దీర్ఘకాలిక ఇంధన సరఫరాను సురక్షితం చేయడం, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో యూరప్ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన ఈ పర్యటన గ్లోబల్ సప్లై చైన్ను సురక్షితం చేసుకోవడంలో, అత్యాధునిక సాంకేతికతను భారత్కు రాబట్టడంలో 100% విజయవంతమైందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా భారత స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకులు కె రాఘవేంద్రరావు గారి చిత్రగీత కదంబం.
1: జిఆర్టీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: జిఆర్టీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: దర్శకులు కె రాఘవేంద్రరావు గారు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ముందుగా ఈ పాట సిరిమల్లి పువ్వల్లే నవ్వు, జ్యోతి చిత్రం నుంచి. నవ్వుకి ఆ తరం ఈ తరం అనే తేడాలేమిటండి? ఏ తరానికైనా మంచి పాట ఎప్పుడూ ఒకటే. అందరికీ చిన్నారి పాపల్లే నవ్వడం ఒక వరం. మరి మీరు కూడా వింటున్న వారందరూ కూడా హాయిగా ఆనందించండి ముందుగా ఈ గీతాన్ని.
1: మల్లె పూవల్లే నవ్వు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకేంద్రుడిగా కె రాఘవేంద్రరావు గారు సుప్రసిద్ధులు. వీరి పూర్తి పేరు కోవెలిమూడి రాఘవేంద్రరావు. 50 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానంలో 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1942 మే 23న జన్మించిన ఆయన బాబు చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అడవిరాముడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, అన్నమయ్య, జ్యోతి, అల్లరి ప్రియుడు, బొంబాయి ప్రియుడు, అల్లుడుగారు, దేవత, పరదేశి వంటి బ్లాక్ బస్టర్స్తో తెలుగు సినిమా దశ దిశను మార్చారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో జన్మించారు వీరు. ఒక భారతీయ చలనచిత్ర దర్శకులు, స్క్రీన్ రైటర్, కొరియోగ్రాఫర్ మరియు నిర్మాత కూడా. ప్రధానంగా కొన్ని హిందీ చలనచిత్రాలు, కన్నడ చిత్రాలకు కూడా పనిచేసిన అనుభవం దర్శకునిగా కె రాఘవేంద్రరావు గారిది. రాఘవేంద్రరావు గారి పాటలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు. పాటకు, సంగీతానికి ఆయన ప్రముఖ పాత్రనిస్తారు తన సినిమాలలో. ఇప్పుడు ఈ పాట వింటే మీకే తెలుస్తుంది, కాలం అంతరాలను చెరిపేసింది కొన్ని పాట. కొన్ని పాటలన్నీ కూడా మనం తరాలు అంతరాలు తేడా లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పాట వింటే మీరే ఒప్పుకుంటారు. వినండి.

విన్నారుగా ఈ పాటను. ఇప్పటి తరాన్ని కూడా యువతరాన్ని కూడా ఈ పాట ఉర్రూతలూగిస్తుంది, అందులో సందేహం లేదు. ఈ చిత్రీకరణ, పాటల చిత్రీకరణ అలాంటిది. మరి రాఘవేంద్రరావు గారి తండ్రి ప్రముఖ దర్శక నిర్మాత కెఎస్ ప్రకాశరావు గారు, కుమారుడు ప్రకాష్ కోవెలమూడు కూడా దర్శకులే, నటులు కూడా. వీరు తన తండ్రి దగ్గర, అలాగే కమలాకర కామేశ్వరరావు లాంటి దిగ్గజాల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ముందుగానే చెప్పుకున్నాం, పాటల చిత్రీకరణలో దర్శకులు రాఘవేంద్రరావు గారికి సాటి లేదు, తిరుగులేదు. పాటల నేపథ్యాలను తీర్చిదిద్ది ప్రేక్షకులకు మనోరంజకంగా అందించడంలో వీరిది అందివేసిన చెయ్యి. సినీ దిగ్గజాలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల దగ్గర నుంచి నేటి తరం వరకు ఐదు తరాల హీరోలతో వీరు సినిమాలు తీశారు. తన చిత్రాలతో చాలామంది కథానాయకులకు కొత్త జీవితాన్ని కూడా అందించారు.

వరదగురి కార్యక్రమంలో సినీ దర్శకులు కె రాఘవేంద్రరావు గారి చిత్రగీత కదంబం వింటున్నాం. దేవత, ఊరికి మునగాడు చిత్రాలతో పాటు హిమ్మత్ వాలా, తోఫా వంటి విజయవంతమైన హిందీ చిత్రాలకు వీరు దర్శకత్వం వహించారు. ముందే చెప్పుకున్నట్లు ప్రేక్షకులకు మనోల్లాసాన్ని కలిగించడానికి సినీ

జాలతో మరి ఉత్సాహకరంగా స్టెప్పులు వేయించారు రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారి సినిమా అంటేనే ఒక కొత్త ఉత్సాహం. మనం సినీ దర్శకులు రాఘవేంద్రరావు గురించి చెప్పుకుంటూ ఈ పాట వినకపోతే మరి అది బోసిపోయినట్లే ఉంటుంది. వినండి మరి.

हरी हरी हरी हरी।

దర్శకులు కె రాఘవేంద్రరావు గారు 7 నంది అవార్డులు, 5 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు, ప్రతిష్టాత్మకమైన ఇఫా సినిమా అవార్డులను కూడా అందుకున్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు ఈ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అపురూపమైన ఆధ్యాత్మిక చిత్రాలను అందించారు. అన్ని సినిమాలు ఒక మూసకు చెందితే ఇందులో కొన్ని విభిన్నమైనవి, ప్రత్యేకంగా మిగిలిపోయినవి ఈ జ్యోతి, జగదేక వీరుడు, అతిలోక సుందరి, అడవిరాముడు, అల్లరి ప్రియుడు, అల్లుడు గారు, పరదేశీ వంటివి. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటాయి. మరి ఆయన సినిమాలలో చాలా వరకు సామాజిక స్ఫూర్తి కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ పాటను విన్నారంటే ఆయన దర్శకత్వంలోని పాటలకు సామాజిక స్ఫూర్తి అనేది ఎలా ప్రతిబింబించిందో మీరు కూడా తెలుసుకుంటారు.

మరి ఇన్ని చిత్రాలను తన దర్శకత్వంలో ప్రజలకు అందించి ప్రజలను రంజింపచేసిన రాఘవేంద్రరావు గారికి అభినందనలు తెలియచేద్దాం. ఇంతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకులు కె. రాఘవేంద్రరావు గారి చిత్రగీత కదంబం విన్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 9 గంటలు దాటి 20 సెకండ్లు. ఇప్పుడు చిత్రలేఖ. చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

చిత్రలేఖ కార్యక్రమంలో మొదటిగా ఆనంద్ చిత్రం నుంచి పాట వినండి. హరిహరన్ చిత్ర పాడిన పాటకు వేటూరి సాహిత్యం, కెఎం రాధాకృష్ణన్ సంగీతం. వినిపించుకుంటున్నారు భవానీనగర్ శ్రోతలు రేణుక, స్వాతి, మౌనిక, శిరీష. వీరందరి కోసం ఈ పాట.

0: పాటల హరివిల్లులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
0: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశ.

చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటున్నారు కదా. ఇప్పుడు హెలో బ్రదర్ చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమంటున్నారు. భువన చంద్ర గీతానికి రాజ్ కోటి సంగీతంలో ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి శ్రోతలు. ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమరెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరి కోసం ఈ పాట.

0: பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: పెద్ద కొడలా ఇది నీ కోసం అమ్మా
4: దీనికి ఇంత అందరిచింది
3: అరే చిన్న కొడలా ఇదేమో నీ కోసం ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం
5: కానీ నాయనమ్మ మీ కోసం
6: అంట తనదే నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది
3: శుభం పలకండి ఏంటిది
7: ఆర్బీఐ అంటుంది
8: విషయాలు తెలుసుకోండి జాగరూకంగా ఉండండి
9: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
10: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
9: ప్రతి గురువారం ఉదయం 8:35
10: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
9: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
10: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
9: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
10: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
11: నూట 107.5 ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలలో చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నాం. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ శ్రోతలు భారత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజనందిని, రమేష్ లోట్, అజయ్ లోట్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విగృత్, భరత్, భారతి భరత్, వీరందరూ నీకు నేను నాకు నువ్వు అనే చిత్రం నుంచి పాటను వినిపించమని అడుగుతున్నారు. నీకు నేను నాకు నువ్వు చిత్రం నుంచి కేకే ఉషా పాడిన పాటను వినిపించమంటున్నారు. సాహిత్యం మూర్తి, సంగీతం అందించిన వారు ఆర్పి పట్నాయక్. వినండి ఈ పాట వీరందరి కోసం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 877224 6605. ఈ నెంబర్ మీద కూడా

0: విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30
2: శ్రోతల అభిప్రాయ మాలిక
3: కేర్ ఆఫ్ ఆకాశవాణి.
4: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం నన్నూరివారిపల్లె శ్రోతలు నాగార్జున, దాక్షాయణి, గిరిసాత్విక్, తోజేష్, నవీన్, భవిత, స్నేహ, జగన్, ధను వీరంతా పెళ్లి సందడి చిత్రం నుంచి చిత్ర ఎంఎం శ్రీలేఖ పాడిన పాటను వినిపించమంటున్నారు. చంద్రబోస్ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం. వినండి వీళ్ళందరి కోసం పెళ్లి సందడి చిత్రం నుంచి ఈ పాట.

చిత్రలేఖ కార్యక్రమంలో ఇప్పుడు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం శ్రోతలు గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్,

చిత్రలేఖ కార్యక్రమంలో ఇప్పుడు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం శ్రోతలు గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం వారసుడొచ్చాడు చిత్రం నుంచి పాట వినండి. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సీతారామ శాస్త్రి, గీతానికి ఇళయరాజా సంగీతంలో. వినండి వారసుడొచ్చాడు చిత్రం నుంచి వీరందరి కోసం ఈ పాట.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: మాటల హరివిల్లులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
0: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశ.

చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటున్నాం కదా. ఇప్పుడు అల్లుడు గారు చిత్రం నుంచి పాట వినండి. కేజే యేసుదాస్ చిత్ర పాడిన ఈ పాటకు గురుచరణ్ సాహిత్యం, కేవీ మహదేవన్ సంగీతం. వినిపించమంటూ కోరారు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి శ్రోతలు. చిన్న తిరుపతి గ్రామం నుంచి వీరు రాస్తున్నారు ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. వీరందరి కోసం అల్లుడు గారి చిత్రం నుంచి ఇప్పుడు ఈ పాట.

0: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమాలను మీరు 103.2 107.5 MHz పై వింటున్నారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం శ్రోతలు నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరందరి కోసం సింహాద్రి చిత్రం నుంచి పాట వినండి. ఎస్పి చరణ్ చిత్ర పాడిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం, సంగీతం

చిత్రలేఖ కార్యక్రమంలో ఇప్పుడు సఖీ చిత్రానికి హరిహరన్ క్లింటన్ పాడిన పాటను వినిపించమంటున్నారు. గీత, అపర్ణ, లక్ష్మీకుమారి, రాధిక, కృష్ణవేణి, కళావతి, పద్మిని, సుభద్ర, సుధావాణి, సునీత, కవిత, స్వప్న, రేఖ వీరంతరూ తిరుపతి అశోక్ నగర్ కాలనీ శ్రోతలు. గీత రచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్. వినండి సఖీ చిత్రం నుంచి ఇప్పుడు మీరు కోసం ఈ పాట.

చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మేలుకొలుపు చిత్రానికి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను వినండి. దాశరథి గీతానికి మాస్టర్ వేణు సంగీతంలో వినిపించమంటూ కోరారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ శ్రోతలు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్. ఈ పాట వీరందరి కోసం మేలుకొలుపు చిత్రం నుంచి.

చిత్రలేఖ కార్యక్రమంలో చివరిగా వింటున్న పాటను ప్రేమ్నగర్ చిత్రానికి సుశీల పాడిన పాట. ఆత్రేయ గీతానికి సంగీతం కేవి మహదేవన్. వినిపించమంటూ కోరారు తెలంగాణ వనపర్తి శ్రోతలు రామయ్య, శ్రీధర్, కార్తీక, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక శ్రీ, రాణా ప్రతాప్.

చిత్రలేఖ కార్యక్రమంలో ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 10 గంటలుగా వస్తుంది. ఇక మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి ప్రత్యేక కార్యక్రమం

0: ఆకాశవాణి ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి. పరిచయం చేస్తున్నవారు రాహుల్ సాయి గురీష్.
1: సోలార్ పవర్ సే దేశ్ కే లోగోకు బిజ్లీ దేనేకే సాథ్ హీ ఉన్కా బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై. హర్ ఘర్ కో సూర్య ఘర్ బనానా చాహతా హై, హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై. ఇసీ ఉద్దేశ్ కే సాథ్ హమ్నే పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా శురూ కీ హై. అభీ యే యోజనా ఏక్ కరోడ్ పరివారో కే లియే హై.
0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, అధిక విద్యుత్ బిల్లులు మరియు పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదకత ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు తమ

0: ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే మహత్తర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సాధారణ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో లేదా సబ్సిడీ సహాయంతో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ పథకం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశాన్ని ఇంధన స్వావలంబన దిశగా తీసుకువెళ్లడం, కార్బన ఉద్గారాలను తగ్గించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించడం వంటి దీర్ఘకాల ప్రయోజనాలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఈ పథకం యొక్క లక్ష్యాలు, అర్హతలు, సబ్సిడీలు, దరఖాస్తు విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలు మరియు అమలులో ఉన్న పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నెట్గ్రాబ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యఘర్ శ్రీ జె నానిబాబు గారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం. అందరికి నమస్కారం.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
1: చాలా సంతోషం అండి. ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనే నినాదంతో 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి మళ్ళీ విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం యొక్క ఉద్దేశం సార్.
0: సార్, ఈ పథకం అమలు ఎప్పుడు ప్రారంభమైంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు పరిస్థితి ఎలా ఉంది?
1: ఈ పథకం ఫిబ్రవరి 2024 ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38,92,000 గృహాలకు ఈ పథకం అమలు చేయడం జరిగింది సార్.
0: సార్, ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, రాయితీలు ఏమిటి?
1: ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా గరిష్టంగా 78,000 రూపాయల సబ్సిడీ 3 కిలోవాట్ల కెపాసిటీ వరకు ఉంది సార్. దీనికి విపులంగా చెప్పాలనుకుంటే 1 కిలోవాట్కి 30,000 రూపాయల సబ్సిడీ, అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 60,000, 3 కిలోవాట్ల కెపాసిటీ దాని మీద ఎంతైనా సరే 78,000 రూపాయలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది సార్ కేంద్ర ప్రభుత్వం. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఎస్సీ ఎస్టీ వారికి 200 యూనిట్ లోపల ఉన్న వారికి ఉచితంగా ఈ పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 200 రూపాయల వరకు అద్దెగా చెల్లించడం కూడా జరుగుతుంది. ఎంచేదంటే వాళ్ళ యొక్క ఇంటిపై రూఫ్ ఇచ్చినందుకు. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఈ అమలులో ఉంది సార్.
0: సార్, ఈ పథకంలో భాగంగా సౌర ప్యానెల్స్ ద్వారా సుమారుగా ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు?
1: 1 కిలోవాట్కి 120 యూనిట్లు చేయొచ్చు సార్. అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 240, 3 కిలోవాట్లకి 360 యూనిట్లు విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చు సార్ ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే యూనిట్ల వివరాలు సార్ ఇవి.
0: సార్, ఈ పథకంలో ఉపయోగిస్తున్న సాంకేతికత ఏమిటి?
1: సార్, ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే సార్. సోలార్ ప్యానెల్స్ లో మనం సెల్స్, సిలికాన్ సెల్స్ ను ఉపయోగిస్తాం సార్. వాటి ద్వారా సౌరశక్తిని ఉపయోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేదే ఇందులో ఉన్న టెక్నాలజీ సార్.
0: సార్, ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
1: అవును సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ పథకానికి అందరూ అర్హులే సార్. ముఖ్యంగా మరి అవసరమైన పత్రాలు కూడా చాలా తక్కువ, కరెంట్ బిల్లు, అదే విధంగా మరి బ్యాంక్ అకౌంట్ నెంబరు. ఎంచేతంటే సబ్సిడీ వచ్చినట్లయితే ఆ అకౌంట్కి నేరుగా లబ్ధిదారుడికి అందుతుంది. ఆ మొబైల్ నెంబరు, ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్కి అనుసంధానమై ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా అవసరమై ఉంటుంది సార్.
0: సార్, మనం పత్రాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మరి పథకానికి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటారు లేకపోతే ఆఫ్లైన్ ద్వారానా?
1: ఇది పిఎం సూర్యఘర్ పోర్టల్ అని ఉందండి. ఈ పథకం ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది. నమోదు చేయడం కూడా ఇది చాలా సులభతరం. ఎంచేదంటే ఆ పోర్టల్లో మరీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వకుండా, ఇబ్బంది పెట్టకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పథకాన్ని

0: నమోదు చేసుకునే విధానం ఉందని. పిఎం సూర్యగర్ పోర్టల్.
1: సరే, ఇంటిపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమవుతుంది?
0: 1 కిలోవాట్కి సార్, 1 కిలోవాట్ సోలార్ ప్యానల్స్ కెపాసిటీ యొక్క యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి 10x10 100 చదరపు అడుగులు అవసరం ఉంటుంది సార్. అది కూడా నీడ పడని ప్రదేశం ఉండాలి సార్. చెట్లు కానీ ఏమన్నా వాటి ద్వారా మరి నీడ పడకుండా ఉండే ప్రదేశము 1 కిలోవాట్కి 100 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది.
1: సార్, అంటే ఇప్పుడు ఆ నీడ పడే ప్రదేశం అని మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు మనకి స్లాబ్ ఉండదు అనుకోండి, సో కింద కూడా ఇది ఏర్పాటు చేసుకునే దానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: అంటే ఇది రూఫ్ టాప్ అనే పథకం కాబట్టి మనం రూఫ్ మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. స్లాబ్ లేకుండా ఒక ఉన్న వేరే స్లోప్డ్ రూఫ్ ఉన్నా పెట్టుకోవడానికి అనువుగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు భావిస్తే దాని మీద మనం చేసుకోవచ్చు సార్.
1: సార్, సౌర ప్యానల్ సిస్టమ్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అందులో ప్రభుత్వ సబ్సిడీ ఎంత వరకు లభిస్తుంది?
0: 1 కిలోవాట్కి సుమారు మనకి ఖర్చు అయ్యే ఖర్చు 1 కిలోవాట్ కెపాసిటీ ప్లాంట్ కి 60,000 అవుతుంది సార్. దీంట్లో 1 కిలోవాట్కి మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సబ్సిడీ 30,000, ఫోను మనకి 30,000 ఉంటుందండి. ఇది కూడా ఈ 30,000 కూడా మరి మనకి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళవచ్చు. ఇది బ్యాంక్ లోన్ కూడా మన నామినల్ వడ్డీతో 5.5%, 5.5%తో మనకి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాం సార్.
1: సార్, సౌర విద్యుత్ వాడకం వల్ల ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
0: ప్రధాన ప్రయోజనాల దృష్టిలో ఏంటంటే సార్, ఇది మెయిన్ మనం వాడే కరెంటు బిల్లును తగ్గించుకోవడం సార్ మొదటిది. అదే విధంగా ఈ ప్లాంట్లు సౌర విద్యుత్తును వాడకం ద్వారా ఉపయోగించే ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం సార్. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అదే విధంగా మనం ఏదైతే 30,000 అంటున్నాం కదా 1 కిలోవాట్కి పెట్టిన మొత్తం 5 సంవత్సరాల్లో మనకి అప్పు తీరుతుంది సార్. ఇది మిగిలిన 20 సంవత్సరాలు కూడా ఉచితంగా మనం పొందవచ్చు. ఇవి ఈ సౌర విద్యుత్ వాడకం ప్లాంట్ వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనాలు సార్.
1: సార్, మనం వాడుతున్న ఈ సోలార్ ప్యానల్స్ యొక్క వారంటీ కానీ గ్యారంటీ కానీ సాధారణంగా ఎంతకాలం వరకు ఇస్తూ ఉన్నారు?
0: సాధారణంగా వచ్చే సార్ మనకి ప్యానల్స్ మీద 25 సంవత్సరాల వరకు ఈ వారంటీ గ్యారంటీ ఉంటుంది సార్. 25 సంవత్సరాలు ప్యానల్స్ మీద రెగ్యులర్ గా మనం ఆ దుమ్ము ధూళిని క్లీన్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం 25 సంవత్సరాల వరకు ఈ ప్యానల్స్ కి ఎటువంటి నష్టం ఉండదు సార్.
1: సార్, సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్టంగా రావడానికి పాటించాల్సిన సూచనలు ఏంటి?
0: గరిష్టంగా రావడానికి సార్ మనం ఈ సోలార్ ప్యానల్స్ ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి రూఫ్ టాప్ మీద, ఆ రోడ్డు సైడ్ కానీ ఇతరత్ర దగ్గరలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లు అని మనం గ్రహించినట్లయితే అవి ఆ ప్యానల్స్ మీద డస్ట్ పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది సార్. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే దుమ్ము ధూళించి అదే విధంగా ఏదన్నా ఇతరత్ర ఇట్లు నీడ పడకుండా ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఉత్పత్తి అనేది మనకి గరిష్టంగా రావడానికి అవకాశం ఉంది సార్.
1: సార్, ఈ పథకం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
0: పర్యావరణానికి వస్తే సార్ వాడకం వల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు సార్. దీనివల్ల విద్యుత్ను ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అదే విధంగా కాలుష్యాన్ని ఉండదు కాబట్టి మన అందరి ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడే వాళ్ళని అవుతామని ఈ పథకం ద్వారా కూడా మన ముఖ్య ఉద్దేశం సార్. ఒక విద్యుత్ని మనం ఆదా చేసినట్లయితే ఒక విధంగా విద్యుత్ని మనం ప్రొడ్యూస్ చేసినట్టే లెక్క. అది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సార్.
1: సార్, సోలార్ విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది?
0: గణనీయంగా మనకి 90% వరకు 90% వరకు కూడా ఈ విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది. ఇది ఈ ప్లాంట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి 90% వరకు కూడా విద్యుత్ ఆదా అవుతుంది సార్, తప్పకుండా ఆదా అవుతుంది.
1: సార్, ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతుంది?
0: మెయిన్ గా ఏంటంటే సార్ ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో కాకుండా పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలంటే కరెంటు బిల్లులతో కట్టలేక సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ కరెంటు వాడకం ద్వారా గణనీయంగా కరెంటు బిల్లులు తగ్గడంతో మరీ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి ఇది ఎంతగానో అవసరం ఉందని తెలియజేస్తుంది.
1: సార్, ఈ పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళేంటి? వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?
0: అదే సార్, మంచిది. ఈ పథకంలో ఎటువంటి సమస్యలనే

0: ఇవి ఇబ్బందులు కూడా లేవు సార్. ఇంచేతంటే ప్రజల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడానికి మేము చాలా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎట్లాగంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్, పాంప్లెట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం ఈ పథకాన్ని వాడుకోవడానికి, ఈ పథకం మీద ఉండే మరి లాభాలు తెలియజేయడానికి కూడా చక్కని పాంప్లెట్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ప్రచార రథాల ద్వారా ఈ నాటకాలు, ఈ కార్యక్రమాల యొక్క లబ్ధి ఎలా ఉంటుంది అనేది నాటకాల ద్వారా, అదే విధంగా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా, ఇతర సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రచారం చేయడం దీని మీద జరుగుతుందని తెలియజేస్తాం.
1: సార్, మనం చూస్తున్నాం ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో ఈ పనితీరు ఎలా ఉంటుంది, సాధారణంగా విద్యుత్ కనెక్షన్ కొనసాగింపు ఎలా, సోలార్ మరియు రెగ్యులర్ పవర్ రెండు కలిపి మనం వాడుకోవచ్చా లేదా వాడితే మన ప్రాబ్లమా, పిల్లలు ఉన్న ఇళ్లలో భద్రత వంటి అంశాలు, ఇలాగే చాలా అపోహలు ఉన్నాయి కదా సార్. సో ఆ అపోహలు ఏంటి, వాటి నివృత్తికి సంబంధించిన వివరాలు.
0: తప్పకుండా అండి, వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఎంచేదంటే ఇది వర్షాకాలంలో కూడా మబ్బులు ఉన్నంతసేపు తప్ప మిగతా మబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఆ యొక్క రేడియేషన్ ద్వారా ఈ సోలార్ విద్యుత్తు, సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్తు లభించడం జరుగుతుంది. అదే విధంగా కూడా పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదు సార్. ఎంచేదంటే హాని అనేది ఎటువంటి విధంగా కూడా లేదు. ప్యానల్స్ ముట్టుకున్నా షాక్ కొట్టడం కానీ అలాంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సిస్టంలో ఎక్కడ కూడా ఏ విధంగా అనుకోకుండా పిల్లలు కానీ టచ్ చేసినట్లయితే షాక్ కొట్టి ఇబ్బంది పడడం అలాంటివి ఏమి లేవు సార్. చాలా పిల్లలు ఉన్నా సరే ప్రతి ఇంటికి పిల్లలు ఉన్న ఇంట్లో కూడా చక్కగా ఎటువంటిది ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేసుకోవచ్చు.
1: సరే, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో?
0: సార్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే సార్ మన ఏపీలో 1,50,705 మంది కుటుంబాలు, లబ్ధిదారులు కుటుంబాలకి ఈ మన రాష్ట్రంలో ఇంతవరకు ప్లాంట్లు ఏర్పాటు చేసి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది సార్.
1: సరే, ప్రజలు తమ సందేహాలు లేదా అభిప్రాయాలను ప్రభుత్వం వరకు ఎలా తెలియజేయగలరంటారు?
0: సార్ మనకి దీనికి ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా లబ్ధిదారులు చక్కటి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ నెంబర్ మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందరికీ, లబ్ధిదారులందరికీ. అదే విధంగా 1912 సార్ 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే ఇమీడియట్ గా మరి వారి యొక్క సందేహాలు కానీ అభిప్రాయాలు కానీ చేసుకోవడానికి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
1: సరే, భవిష్యత్తులో ఈ పథకంలో ప్రభుత్వం తీసుకురానున్న మార్పులు లేదా విస్తరణలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయి సార్ తప్పకుండా, అందరు లబ్ధిదారులకి అదే ఈ కార్యక్రమం అందజేయడానికి సబ్సిడీతో ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా బీసీ వారికి కూడా అదనంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అదనంగా మరి ఒక 20,000 ఇవ్వడానికి ప్రభుత్వం వారు అందించడానికి తగిన ఏర్పాట్లు త్వరలో రానున్నాయని తెలియజేస్తున్నాం సార్ బీసీ వారికి కూడా.
1: సార్, ఇంతవరకు ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్. అదే విధంగా చివరిగా ఏంటంటే మోడల్ సోలార్ విలేజెస్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి మోడల్ సోలార్ విలేజెస్ లో ఈ ఒక్క కార్యక్రమం కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ మోడల్ గా ఆ విలేజ్ ని ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత అన్ని గ్రామాలకు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. అదే విధంగా మరి ప్రభుత్వం వారు ఎన్నో ఆలోచనలతో సోలార్ ప్యానల్స్ తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సోలార్ పార్క్స్ ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా మరి ఎన్నో సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా సోలార్ పెట్టి చక్కగా మరి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా ఏర్పాటు చేయడానికి, నెట్ జీరో గా ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం వారు సన్నాహాలు తీసుకుంటున్నారు సార్. దీని మీద అమలు చేయడానికి మా నెట్ క్యాప్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి, త్వరలో అమలు చేస్తామని తెలియజేస్తుంది. ఇంధనాన్ని కూడా మనం ఏ విద్యుత్తునన్నా సరే మనం ఇంధనాన్ని పొదుపు చేస్తూ మరి ఇంధన పొదుపు మరి భాగంగా మనమందరం పాల్గొని దేశాన్ని మా అదే విధంగా మన యొక్క గ్రామాన్ని ముందు మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

0: ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేసిన వారు రాహుల్ సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఒక బ్యూటిఫుల్ సాంగ్ కదా, మరి అద్భుతమైన పాట మెరుపు కళలు మూవీ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనమున్నాము నవరస భరిత హరివిల్లులో. అండ్ ఎస్, నేను అడిగిన క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ లో రెండవ అధికారిక భాషగా ఏ భాషను గుర్తించారు? సో రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే పంపించండి అన్నారు, చాలా మంది పంపించారు. పెడిన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ ఎస్, నెక్స్ట్ మెసేజ్, హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. మేడం గారు, రెండు రోజుల నుంచి ఒక యాప్ వస్తోంది, ఎఫ్ఎం ఫ్రీ అండ్ వైఫై పని లేకుండా. ఓ సో ఓకే, నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా వినిపిస్తోంది. ఓకే, కింద మేము ఇవ్వట్లేదు, దయచేసి ఒకసారి చెప్పగలరు. సో నేనేం చెప్పాలండి, వివిధ భారతి ఎఫ్ఎం సర్వేజ్నా సుఖినోభవంతు అంటూ మనకి మెసేజ్ పంపించారు. ఒకరోజు మెదడు హృదయాన్ని అదిగిందంట. ఎందుకు నువ్వు అందరికీ ఇలానే మెసేజెస్ చేస్తూ ఉంటావు? హృదయం నవ్వుతూ మెదడుతో చెప్పిందంట, నీకు కారణం కావాలి, నాకు బంధం కావాలి అని చెప్పి. సో కారణానికి బంధానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఎంతో మ్యాజికల్ గా మీ వర్డ్స్ లో పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. నెక్స్ట్ మెసేజ్ మన కోసం, హాయ్ జేఎస్పీ, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు? వేటూరి గారి గురించి ఎంత చూసినా ఎంత చెప్పినా వస్తూనే ఉంటుంది, మనసు అస్సలు నిలబడనట్లుగా అంత ఆనందంగా ఉంటుంది అంటూ పంపించారు. ఇళయరాజా గారి కాంబినేషన్ ఇంకా బాగుంటుందండి, చివర్లో ట్యూనర్ చేశాను అని చాలా బాగుంది. ఓకే, ప్రోగ్రామ్ చివర్లో మీరు ట్యూన్ చేశారు. సో ఎనీవేస్, తప్పకుండా ఈసారి వింటూనే ఉండండి, ఇలాంటి ఎన్నో అద్భుతమైన షోస్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మెసేజ్, హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు,

ఆయనే వేటూరి గారు కదా మేడం అంటూ ఎస్ అక్షరాల వేటూరు సుందరమూర్తి గారే. జీవితం అనేటువంటి మ్యాచ్ లో ఓటములు బౌన్సర్లు భయపెట్టినా బాధలు కాళ్లను తాకినా మనసు మాత్రం క్రేజ్ అస్సలు విడిచిపెట్టదు. కుటుంబం అనేటువంటి టీం తోడుంటే ప్రతి కష్టం ఒక పార్ట్నర్షిప్ అవుతుంది. ఆత్మవిశ్వాసం బ్యాట్ అయితే సంకల్పమే మన సిక్స్ అవుతుంది. వావ్. అండ్ చివరికి స్కోర్ బోర్డ్ చూసేది ప్రపంచమే అయినా మన కోసం చప్పట్లు కొట్టేది మాత్రం మన కుటుంబమే. అద్భుతమైన మంచి మాటతో ఎంతో అర్థం దాగుంది చూసారా, 100% అండి. మానసవీణ మధుగీతం అంటూ మనసుల్ని మురిపించిన కలమది, రాలిపోయే పువ్వా అంటూ కన్నీటిని కూడా కవిత్వం నేర్పినటువంటి స్వరమది. తెలుగింటి మట్టి వాసనను పాటల్లో పరిమళింపజేసినటువంటి పద చంద్రుడు వేటూరి గారు. వేల గీతాలు రాసి వెళ్లినా ప్రతి తెలుగు గుండెలో ఇంకా ఆలపించే జ్ఞాపకమే ఆయన పాట. అద్భుతంగా చెప్పారు వేటూరి గారి యొక్క సాహితీ పూదోట గురించి జయస్వి గారు. మనసులోని భావాలను ఎంత కుదించి చేద్దామన్నా కుదరటం లేదమ్మా. ఇదిగో ఇలా పొడవైపోతున్నాయి. సుదీర్ఘకాలమైనటువంటి ఎండాకాలంలాగా ఈరోజు మన ప్రోగ్రాం మొత్తం ఎండ మీద నడుస్తూనే చందన పూతలా చల్లగా అనిపించింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి పాలెంపల్లి నరసింహారెడ్డి గారు, మీ యొక్క అద్భుతమైన అభిమానాన్ని ఇలా పంచుకున్నందుకు. అండ్ హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. వేటూరి గారు కేవలం సినీ సాహిత్యానికి ఉన్నత శిఖరాలకు చేర్చడానికే ఆయన పుట్టారు అని అనటం అతిశయోక్తి కానే కాదు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని అందించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్. కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీములపాల నుంచి, గుడ్ మార్నింగ్ జయస్వి, అండ్ మీ స్వరం మాకు ఒక వరం. ఫ్రమ్ కొడుమూర్ వీరేష్ అండ్ ఊర్మిళ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్. వేటూరి వారి వర్ధంతి సందర్భంగా ఆదిత్య 369 జానవులే నిర్జానవులే ఈ సాంగ్ నేను ప్లే చేశానండి ఇందాక. మధుసూదన్ రెడ్డి గారు పాపినేలపాలెం నుంచి మనకి మెసేజ్ పంపించారు. మరి మనకోసం నెక్స్ట్ మెసేజ్ పంపిన వారు ఎవరు అంటే, హాయ్ జేస్వి ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సైదుల్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గుడ్ డే అంటూ. థ్యాంక్ యూ సో మచ్, విషింగ్ యూ ద సేమ్ అండి. రాఘవ గారు మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ రైట్ ఆన్సర్ తో సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి పంపించారు. నేను అడిగిన ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రెండవ అధికారిక భాషగా ఏ భాషను గుర్తించారు అని అడిగాను. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ హేమ గారు వీరందరూ కూడా పంపించారు, కానీ హిందీ కాదు, దాని పక్కనే ఉంటుంది. ఆన్సర్ తెలిస్తే పంపించండి. కానూ నుంచి అంజిబాబు గారు, దివ్య, ప్రణీత్ అండ్ హర్షిత, రైట్ ఆన్సర్ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ. పాము రము గారు వావిలాల పాలకుర్తి జనగాం నుంచి మనకు పంపించారు, రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ మార్నింగ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూన, బన్విత, రుద్విన్, రమణజమ్మ, నీలేంద్ర, హరిణి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం, శుభోదయం తెలియజేస్తూ. గోండపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు సరైన ఆన్సర్. మల్లికార్జున్ విజయవాడ నుంచి సుందరరామూర్తి గారి వర్ధంతి సందర్భంగా, శంకరాభరణం సినిమాలో పాట వినిపించగలరు, ప్రయత్నం అయితే చేస్తానండి, మాటైతే ఇవ్వలేను, అన్యదా భావించకండి. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వేటూరి గారి పాటల గురించి చెప్పడం చాలా బాగుంది, మీరు పాడడం ఇంకా బాగుంది. సుధా గారు కొత్తగూడెం నుంచి, థ్యాంక్ యూ సో మచ్. ఆన్సర్ ఈస్ హిందీ అనుకుంటున్నాను. అనుకుంటున్నారా? సరే నేను నిజం చెప్పేస్తానైతే. నెక్స్ట్ దుర్గారావు గారు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సీతారామ శాస్త్రి గారు ఎంత గొప్పగా సుమారుగా వేటూరి గారి గురించి అలా చెప్పారండి, మిమ్మల్ని మాటల మాంత్రికురాలు అనాలేమో బాస్. అమ్మో పెద్ద మాటే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాటల్లో జోష్ బట్టి చెప్పొచ్చు జయస్వి గుడ్ మార్నింగ్ అని. థ్యాంక్ యూ రాజేష్ గారు ఫ్రమ్ హిందూపూర్ నుంచి. అండ్ రైట్ ఆన్సర్ శ్రీనివాస్ గారు, గంగవరం వర్ తిరుపతి నుంచి పంపించారు. కొంచెం గ్యాప్ ఏంటి సార్ తిరుపతికి గంగవరానికి? నాకు కూడా అర్థమవ్వాలి కదా, ప్లీజ్. బట్ నరసింహారావు గారు నెక్స్ట్ మెసేజ్ పంపించారు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి. హిందీ అయితే కాదండి. హాయ్ అండి, నమస్కారం. మొదటి భాష హిందీ, రెండవది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. సత్య తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి, హాయ్ మ్యామ్ అంటూ. లలిత మురళి భాను కామాకూర్ తిరుపతి నుంచి, రైట్ ఆన్సర్. వేటపాలెం రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రైట్ ఆన్సర్ అండి. సరైన సమాధానంతో హాయ్ జయస్వి, ప్రియసఖి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అద్భుతమైన సాంగ్స్ అండ్ అగ్ని మిసైల్స్ చక్కగా ఉన్నాయి. జోరుగా హుషారుగా వేటూరి గారి పాటలు, మీరు పాడి వినిపించిన ప్రతి పాట ఒక అనుభూతిమే. మిత్రమా, మనం వినాల్సిన 1000 సాంగ్స్ లో ఒక అద్భుతమైన పాట, నా ఫేవరెట్ సాంగ్, లక్ష్మీ అండ్ నిష్కా హనీ. సో సో సో సో సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.

for the right answer and for your beautiful message. Very tasty andy. Thanks a lot. వేటూరు గారి ప్రత్యేకత గురించి అంటూ మనకి ఇంకా మెసేజెస్ ఉన్నాయి. సో ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. ఉర్దూ భాష అనమాట. ఇది 2002లో అధికారికంగా మనకి అప్రూవ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రెండవ అధికారిక భాషగా హిందీ కాదు ఉర్దూ భాష అనమాట. రైట్, సో చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటిల్ దెన్ చాలా మెసేజెస్ ఉన్నాయి, కొంచెం ఓపిక పట్టండి, నేను చదివి వినిపిస్తాను.

0: చేస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
2: సువల్, మరి నా నెక్స్ట్ క్వశ్చన్ అడిగే సమయం వచ్చింది, కానీ ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, ఖచ్చితంగా నేను చదివి వినిపిస్తాను. అంటల్ దాన్ వేటూరి గారి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, పండితుడికి పదబంధం కనిపిస్తుంది, పామరుడికి భావం తాకుతుంది. ఆయన సాహిత్యం వింటే మొదటిసారి సంగీతం వినిపిస్తుంది, రెండోసారి పదం కనిపిస్తుంది, మూడోసారి వేటూరి గారే కనిపిస్తారు. రాసిన వారికి నా నివాళి అంటూ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, ఉర్దూ భాష అంటూ రాజుగారు ఏలూరు నుంచి సరైన సమాధానం అందించారు. అండ్ ఉర్దూ శరత్ వల్లభనేని కానూరు విజయవాడ నుంచి ఈరోజు ప్రచారం చేసిన వేటూరి గారి కార్యక్రమం నన్ను కట్టిపడేసిందండి. దానికి అదనంగా మీ వ్యాఖ్యానం, మీ పాట తీరు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నేను 9 గంటలకు ఆఫీస్కు బయలుదేరాలి, కానీ మీ కార్యక్రమం కోసం లేటుగా వెళ్తున్నాను. వావ్, ఇంతకంటే ఏం కావాలి. నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ అభినందనలు, ఆశీస్సులు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకే మీ యొక్క టైంకి కూడా డిస్టర్బెన్స్ లేకుండా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మనకి అవైలబుల్ గా ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకుని ఎనీ టైమ్ ఎనీవేర్ 24/7 వివిధ భారతిని వినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అభిమానం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఉర్దూ అంటూ సాయి శ్రీషా తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వేటూరి గారి మాటే మంత్రము. ఆహా, బ్యూటిఫుల్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీములపాడు నుంచి రైట్ ఆన్సర్. ఉర్దూ అంటూ కోనేరు విష్ణు గారు అయ్యప్పనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్. చిరంజీవి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలండి. మీకు కూడా శుభోదయం తెలియజేస్తూ ఈ రోజు మీరు అడిగిన క్వశ్చన్ కి నా సమాధానం అంటూ కోనసీమ జిల్లా శంకరగుప్త మాచంట పెద్దరాజు గారు అండ్ లక్ష్మీకుమారి గారు. ఇంగ్లీష్ మాత్రం కాదు, ఎంఎస్ ఉద్గారావు గారు ఉర్దూ అంటూ పంపించారు రైట్ ఆన్సర్. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్, మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషగా రెండో భాషగా ఇంగ్లీష్, ఇంగ్లీష్ అయితే కాదండి ఉర్దూ. సో వెల్, నెక్స్ట్ నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతా అన్నాను కదా, మరి నా నెక్స్ట్ క్వశ్చన్, రూపాయి అని పిలువబడేటువంటి ప్రామాణిక కరెన్సీ, దీన్ని ప్రవేశపెట్టినటువంటి పాలకుడు ఎవరు? రూపాయి అని పిలువబడేటువంటి ప్రామాణికమైనటువంటి ఈ కరెన్సీని ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు? మీ క్లూ ఇస్తాను, ఈయన 16వ శతాబ్దానికి చెందినటువంటి పాలకుడు. సో ఆలోచించి నాకు ఆన్సర్స్ పంపించండి. ఓకే, సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
2: ఆర్బీఐ అంటోంది.
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

అది లెక్క, మామూలుగా ఉండదు మరి. ఇది కూడా వేటూరి వారి కళ్ళ నుంచి జాలువారిన ఒక అద్భుతమైన పాటే బాస్. 10:36 అయిపోయింది మన క్లాక్ లో టైం. నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, రూపాయి అని పిలువబడే ప్రామాణిక కరెన్సీని ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు? సో ఆయన 16వ శతాబ్దానికి చెందినటువంటి పాలకుడు అనమాట. సో చూద్దాం ఎంతమంది మెసేజెస్ చేశారు. సో నెక్స్ట్ మెసేజ్, శుక్రవార ఉదయలక్ష్మికి స్వాగతం. ఎదురుగా ఉన్నది శ్రోతల మతుల, భాషాభిమానుల హృదుల అనేది అనవసరం. వేదికపై నిలబడి మైకు చేపట్టి వినిపించే ఆ వాణిలోని బాణి వేణికి పంచేంద్రియాలు స్తంభన చెంది పరవశం చెందాల్సిందే. ఆకాశవాణి రథ సారథ్యంలో ఉన్నది మా జయస్వి అయితే రేడియో ముందు కూర్చున్న ప్రతి ఒక్కరూ సవ్యసాచి కావాల్సిందే. వ్యాఖ్యాత అంటే కేవలం ఏదో చెప్పడం కాదు, వినేవారికి ఒక హితమార్గం చూపించటం. అండ్ వేకువజామునే మమ్ము నిద్రలేపిన కుక్కుటమై తేనీయ భాషా శకట సారథ్యం చేస్తూ సంగీత సాంప్రదాయ తటాకాల అట్టహాసాన్ని మిక్కుటంగా వినిపిస్తూ ఈ మండే ఎండలో చల్లని నీటితో సేద తీర్చే ఘటమై అందరినీ ఆనంద దోటిక

పోలికలలో ఓలలాడించేటువంటి గాలిపటాన్ని ఎగరవేసి తిరిగి వెళ్లే సమయాన్ని భయపెట్టే మర్కటంగా మా వైపు పుసిగొలిపి నిజంగా నవరసాలను రంగరించి వినిపించారు అంటూ, మీ అద్భుతమైన భాషా ప్రావీణ్యానికి నా నమస్సులు, ధర్మరాజుల వాసు గారు ఎంతో మంచి మాట పంచుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. సువల్, మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. రూపాయి అని పిలువబడేటువంటి కామన్ కరెన్సీ, సో దాన్ని ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు అన్నాను. గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు సౌజన్య గారు మంగళగిరి నుంచి. ఆన్సర్ కూడా పంపించండి బాస్. అండ్ హాయ్, వెరీ బిగ్ హాయ్ మీకు కూడా. రైట్ ఆన్సర్ పంపించారు సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు సరైన సమాధానం. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మల్లికార్జున గారు అభిరామ్ కేశవనగర్ నుంచి మనకి పంపించారు ధర్మవరం సరైన సమాధానం. బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష రైట్ ఆన్సర్ పంపించారు. రాజాగారు ఏలూరు నుంచి సరైన సమాధానం. అనురాధ గారు అండ్ అనంతపురం నుంచి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి వీరిరువురు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వీటితో పాటుగా శ్రీనివాస్ గారు మనకి రైట్ ఆన్సర్ పంపించారు తిరుపతి నుంచి. అండ్ 16th century, థ్యాంక్ యూ ఫర్ ద క్లూ, థ్యాంక్స్ అ లాట్ సౌజన్య గారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే లలిత, మురళి, భాను వీరందరూ కూడా కలిపి తిరుపతి డిస్టిక్ నుంచి సరైన సమాధానం అందించారు. మీ రెండవ ప్రశ్నకి సమాధానం మీరు చెప్తే తెలుసుకుంటాము అది సంగతి అంటూ రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు పంపించారు. ఖచ్చితంగా నేను తెలియజేస్తానండి. అండ్ ఫ్రమ్ గోసాల నుంచి భాష్య రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి మల్లికార్జున గారు కూడా మీ పాటలు పాడుతూ ఉంటే సునీత గారు గుర్తొచ్చారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ రెండో ప్రశ్నకి సమాధానం సుశ్లా వేణుగోపాల్ దత్త గారు రైట్ ఆన్సర్. కృష్ణదేవరాయలు అనుకుంటున్నాను. అమ్మ బాబోయ్, కాదు కాదు కాదు. అండ్ సెకండ్ క్వశ్చన్ కి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి. నేను పంపిస్తున్నాను ఆన్సర్ అంటున్నారు, పంపించండి. కోట శివనారాయణమూర్తి గారు, కోట సుజాత గారు, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కొడుమూరు నుంచి గుజరాతీ లక్ష్మీనారాయణ గారు సరైన సమాధానాన్ని అందించారు. పెడన జోగానందులో కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. సో సమాధానం నేనైతే రివీల్ చేసే టైం వచ్చేసింది. ఇంతకీ నా సమాధానం ఏంటి అంటే షేర్ షాన్ సూరి అనమాట. 16వ శతాబ్దానికి చెందినటువంటి ఆయన పాలకుడు షేర్ షాన్ సూరి. ఆయన మనకి ఈ యొక్క రూపాయిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పాలకుడు. సో వెల్, ఈరోజు ఆయన వర్ధంతి కూడా. సో ఈనాటి నా మూడవ ప్రశ్న. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా ఏది? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా ఏది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114 నాకు వాట్సాప్ చేయండి బాస్.

వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. వెల్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా ఏది? సో చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపించారు. పోస్ 10:45 AM అయిపోయింది. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చిరంజీవి అండ్ కోటేశ్వరి గారు ఫ్రమ్ ఒంగోలు నుంచి మనకి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. చిన్నబాబు గారు మీరు అడిగిన ప్రశ్న అంటూ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు. అండ్ కమింగ్ బ్యాక్ టు సౌజన్య గారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఎలా ఉన్నారండి జాన్సన్ గారు? కనకారావు గారు పెడ నుంచి సరైన సమాధానం. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. అండ్ వాసు గారు కవిత్వం నరసింహారావు గారి మాటలు చాలా బాగున్నాయి, వారిద్దరికీ వందనాలు తెలియచేయండి అంటూ. సుధాకర్ కొత్తగూడెం నుంచి తప్పకుండా అండి. అండ్ ఏలూరు నుంచి రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకి శుభోదయం. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ కుటుంబ సభ్యులు సరైన సమాధానాన్ని అందించారు. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్. చరణ్ ఫ్రమ్ పుత్తూర్ సరైన ఆన్సర్ అందించారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు. అండ్ రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి ఇద్దరు రైట్ ఆన్సర్స్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవ అండ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన ఆన్సర్ అందించారు. మల్లికార్జున గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. దుర్గారావు గారు ఎస్ రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం అందించారు. భాష్య ఫ్రమ్ గోసాల నుంచి రైట్ ఆన్సర్. సత్య గీత భావన వాసు ఫ్రమ్ గుంటూరు నుంచి. అలాగే హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్క అండ్ హనీ వీరిరువురు సరైన సమాధానాన్ని అందించారు. గుడ్ మార్నింగ్ మేము కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ గారు. కృష్ణకుమారి గారు ఇప్పుడు మన రేడియో వింటున్నాము అండ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే వారి పేర్లు మీరు చదువుతూ ఉంటే చాలా చాలా బాగుందమ్మా. నేను అందరి పేర్లు చదువుతానండి, నేనే కాదు అందరి ఆర్జెస్ కూడా చదువుతారు, థ్యాంక్ యూ సో మచ్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీములపాండించి మిజోరాం రాష్ట్రంలోని అంటూ పంపించారు. అసలు నేను అడిగిన క్వశ్చన్ కి దీనికి సంబంధమే లేదండి, నేను ఆంధ్రప్రదేశ్ లో అడిగారు మీరు మిజోరాం వరకు వెళ్ళిపోయారు. లలిత మురళి భాను గారు మీరు కూడా అండి, రాంగ్ ఆన్సర్. కృష్ణ అంటూ పంపించారు. గోన్లపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు కాదు. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు నేను అడిగిన క్వశ్చన్ కి ఈ చరణం పాడండి మా కోసం అంటూ పంపించారు.

మిజోరాం లో ఉంది అని గుర్తు. సో నేను అడిగిన క్వశ్చన్ కి మిజోరాం కి సంబంధం ఏంటండి? అయ్యో, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా అని అడిగాను. సో చూద్దాం, ఎక్కడో కొంచెం మీరు ట్యూనింగ్ మారినట్టున్నారు. నాది 101.3 MHz. సో వెల్, వేటూరి వారు శ్లేష ప్రయోగం చేసినటువంటి సీతాకోక చిలుక సినిమా నుంచి ఒక పాట. సో చుక్కా నవ్వవే, వెరీ నైస్. ఈ పాట నాకు గుర్తుంది, బట్ మిన్నిటి సూర్యుడు వచ్చేనమ్మా, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా, అందమైన రంగవల్లులి నానా. సో ఈ పాట కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విజయవాడ నుంచి, మేడం యు నాట్ రివీలింగ్ మై ఆన్సర్. నేను రివీల్ చేస్తానండి, కొన్ని మెసేజెస్ లేట్ గా వచ్చాయి. చరణ్ గారు ఫ్రమ్ మేడికొండ నుంచి అండ్ రైట్ ఆన్సర్ పంపించారు ఇందాకటి నా ప్రశ్నకి. గుడ్ మార్నింగ్ మ్యామ్, బంగారు పాళ్యం నుంచి నాగరాజు కుటుంబ సభ్యులు మీరు అడిగిన ప్రశ్నకి అంటూ సరైన సమాధానం పంపించారు. సియా నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ రైట్ ఆన్సర్ పంపించారు. వెల్, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సమాధానం ఏంటి అంటే, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట. ఎస్, పశ్చిమ గోదావరి జిల్లా 74.63% అధిక అక్షరాస్యత కలిగింది. అండ్ ఆ తర్వాత ప్లేస్ లో కృష్ణా డిస్ట్రిక్ట్ ఉంది, 73.74% అనమాట. సో ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్. అండ్ ఈనాటి మన నవరస భరత హర్బిలులో నా తర్వాతి ప్రశ్న, మిశ్రమంజరి ఎవరు రచించారు? మిశ్రమంజరి అనేటువంటి రచన ఎవరు రచించారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 6624 2814 కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండేది.

సూర్యాసన్ ఆఫ్ కృష్ణన్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం మీ జేఎస్వితో. వెల్, మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, మిశ్రమంజరి ఈ రచనని రచించిన వారు ఎవరు అని చెప్పి. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. సతీష్ కుమార్ గారు ఫ్రమ్ పెద్దమందరి విలేజ్ నుంచి పంపించారు, వనపర్తి డిస్ట్రిక్ట్, ఇంద్రా జాతర అంటూ పంపించారు. సో నేను అడిగిన క్వశ్చన్ కి దీనికి అస్సలు సంబంధం లేదండి. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు మన కోసం హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్కాయన్ హనీ, చాలా బాగుందండి, థ్యాంక్ యూ. అండ్ చల్లదనాన్ని అందించి అందరి హృదయాలను రసరమ్యమైన భావోద్వేగాలతో ముంచేశారు మిత్రమా మీరు, చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్స్ అ లాట్. జాన్సన్ గారు విజయవాడ నుంచి, ఐఎమ్ ఫైన్, నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ అండి. అండ్ విత్ రైట్ ఆన్సర్ పంపించారు. రాజు గారు ఏలూరు నుంచి, పండిత్ విష్ణునారాయణ గారు ఇస్ ద రాంగ్ ఆన్సర్. అండ్ గణపతి, ఆహా ఇది కూడా కాదండి, ఇది రాంగ్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, మల్లికార్జున అభిరామ్ గారు కేశవ నగర్ ధర్మవరం నుంచి, శకుంతల రాంగ్ ఆన్సర్. సరైన ఆన్సర్తో మనకి మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు. అలాగే రేడియో మిత్రులకి శుభోదయం తెలియజేస్తూ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, కృష్ణ సోప్తి గారు రాంగ్ ఆన్సర్, సరైన ఆన్సర్తో గోసాల భాష్య గారు థ్యాంక్ యూ. జస్వి గారు ఒక పాట, పలానా పాట చాలా బాగా పాడుతున్నారు, సో మా కోసం పాట పాడతారా, ట్రై చేస్తానండి. సో ఇందాక నేను ఆల్రెడీ చాలా సాంగ్స్ పాడాను, ఎనీవేస్ డెఫినెట్లీ ఐల్ ట్రై టు సింగ్. యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ అంటూ మురళి గారు పంపించారు, థ్యాంక్ యూ. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ 101.3 ఫ్రీక్వెన్సీ రేడియో అనుకోలేదు, మద్రాసులో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంది కదా అంటూ వింటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సుస్లా వేణుగోపాల్ దత్త గారు మీరు కూడా ఆన్సర్ పంపిస్తారని ఆశిస్తూ, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి, అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. సో వెల్, మరి నేనేంటి ఆన్సర్ రివీల్ చేసే టైం వచ్చేసింది కదా. హాయ్ మ్యామ్, దిస్ ఇస్ ఎస్వీఓసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ నాగరాజు గారు, 1965 సంవత్సరంలో మిశ్రమంజరి కవితా సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. మరి రచించిన వారు కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. నెక్స్ట్ పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, సరైన సమాధానం, మిశ్రమంజరి గురించి బీబీలో వచ్చింది, రైట్, ఓకే. సుష్మా వేణుగోపాల్ దత్త గారు మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ 10:57 AM ఆన్సర్ రివీల్ చేసే టైం వచ్చింది. రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క రచన, మిశ్రమంజరిని రచించిన వారు రాయప్రోలు సుబ్బారావు గారు. రాజుగారు ఏలూరు నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు, మీకు కూడా ధన్యవాదాలు. మరి ఇది ఈనాటి నా షో అనమాట, సో ఎంజాయ్ చేశారు కదా, బ్యూటిఫుల్ గా చాలా విషయాలు మాట్లాడుకుందాం సంఘ సంస్కర్త గురించి. అండ్ అలాగే

బయోలాజికల్ డైవర్సిటీ మెయింటెనెన్స్ గురించి, దాంతో పాటుగా వేటూరి వారి యొక్క సాహితీ పూదోటలో ఎంతో ఆనందంగా విహరించారు. అండ్ నవరసభరిత హరివిల్లు కార్యక్రమంలో కొన్ని మంచి పాటలు మీకోసం అందించాను. మరి బయట ఎండగా ఉంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఇంటి పట్టునే ఉంటూ వివిధ భారతి వింటూ హ్యాపీగా మనసుకి నచ్చింది నోటికి రుచించింది తింటూ హెల్దీగా ఆరోగ్యంగా ఉండండి. అండ్ దాంతోపాటుగా కాస్త పక్షులకి నీళ్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అవి కూడా ఎదురు చూస్తూ ఉంటాయి కాబట్టి. అవి చెప్పుకోలేవు, మనం చెప్పుకుంటాం, చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం మనం అలా వాటికి కూడా హెల్ప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో వెల్ కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ డే బ్యూటిఫుల్ షో మరిన్ని విషయాలతో. ఆన్ టు దాన్ నేను మీ ఆర్జేజేఎస్వి సైనింగ్ ఆఫ్.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. జూన్ జులైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం జూన్ 26న ముగియనుంది. దీంతో రాష్టంలోని 4 స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. రాష్టంలోని వివిధ ఆలయాల్లో 106 ఈవో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వినాయకస్వామి ఆలయంలో వసతి గృహాల నూతన భవనాలను ప్రారంభించారు. రాష్ట పర్యాటక రంగంలో కీలకమైన సీప్లేన్ ప్రాజెక్టులో భాగంగా 10 చోట్ల వీటిని నడిపేందుకు అవసరమైన ఏరోడ్రోమ్, ఫ్లోటింగ్ జెట్టీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉడాన్ పథకంలో 20 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 200 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. జూన్ నుంచి ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు నగదు జమ కావాలంటే ఆధార అనుసంధానం తప్పనిసరిని ముందుగానే సరిచూసుకోవాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండ ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, శుభ్రమైన నియోజకవర్గం ఆరోగ్యకరమైన సమాజానికి నాంది అని, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని అన్నారు. ఐపీఓలు రియల్ ఎస్టేట్ షేర్ల ధరలను ప్రీ ఓపెన్ కాల్ ఆక్షన్ స్టేషన్లను నిర్ణయించే విధానంలో కీలక మార్పులను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. కృత్రిమంగా ధరలు నిర్ణయించడాన్ని తగ్గించడం, మెరుగైన ధర వెల్లడేయాలో చూడడమే దీని ప్రధాన లక్ష్యమని పేర్కొంది. వేసవ సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినప్పటికీ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ ఉదయం ఆయన శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి టైం మేనేజ్మెంట్, క్యూలైన్ల నిర్వహణ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్టు చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:04:35. సో ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. 5 o'clock వరకు చాలా విషయాలు మాట్లాడుకుందాం అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో సినిమా కబుర్లు మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్ నుంచి ప్లే చేస్తాను. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిరి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును,

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ త్రీ నుండి ప్లే చేసిన అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసిన అనిరుద్ధ్ రవిచందర్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో. ఒకప్పుడు తెరపైన మాయాజాలం ప్రదర్శించిన వస్తువులు ఇప్పుడు మన చేతుల్లోకి వచ్చేసాయి, అవునా కదా? అంటే సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో హీరోస్ గాల్లో రెక్కలు కట్టుకుని ఎగిరిపోతే, కార్స్ డ్రైవర్స్ లేకుండా పరిగెడితే, అండ్ క్లాక్ తిప్పగానే కాలంలో అలా వెనక్కి వెళ్ళిపోతే థియేటర్లో అప్పుడు కూర్చున్న అందరూ కూడా ఒక్కటే అనుకునేవాళ్ళు, ఏంటంటే అయ్యో ఇది జరిగితే భలే ఉంటుంది బట్ కలలో కూడా జరగదు కదా అని అనిపించేది. కానీ జీవితం కూడా ఒక సినిమా కథ లాంటిది అన్నమాట, అందుకే ఒక్కొక్కటి నిజం అవుతూ వస్తున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం యూజ్ చేసే చాలా చాలా వాటి గురించి ఆల్రెడీ కొన్ని మూవీస్ లో ఎప్పుడో చూపించేశారు అండ్ ఆ విశేషాలు మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు మనం ఏమి యూజ్ చేస్తున్నాం, ఏం యూజ్ చేయబోతున్నాం, ఇవన్నీ ఏ మూవీస్ లో ముందే చూపించారు అనే విషయం ఈ రోజు మాట్లాడుకుందాం సినిమా కబుర్లలో. అనుకన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉండను, వింటూ స్టూడియో టూ విత్ భారతీయ FM 101.3. నేను మీ క్రిష్.

0: చేస్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ నీ మనసు నాకు తెలుసు నుంచి ప్లే చేసిన అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ అండ్ పాటను పాడింది సృజో భట్టాచార్య అండ్ శ్రేయ ఘోషల్ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది ఏఎం రత్నం. అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లలో మాట్లాడుకుందాం అని చెప్పాను. అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న యూజ్ చేయబోయే కొన్ని గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని మూవీస్ లో చూపించారనమాట. అండ్ ఆ గ్యాడ్జెట్స్ ఏంటి, ఆ మూవీస్ ఏంటి అని చెప్పి చెప్తాను మీకు. ఫస్ట్ ది గ్యాడ్జెట్ వాచ్, లివ్ అండ్ లెట్ డై అనే మూవీ 1973 సంబంధించి. అంటే స్మార్ట్ వాచెస్ యూజ్ చేయని వాళ్ళకి చేయని వాళ్ళు ఉన్నారా అంటే చాలా కొద్ది

మాత్రమే ఉంటారు ఇప్పుడు. బట్ అసలు వాచ్ ఇన్ని పనులు చేస్తుందా అని మొదట్లో షాక్ అయినా ఇప్పుడు అలవాటు పడిపోయామనుకున్నది వేరే విషయం. అండ్ ఇంకా టెక్నాలజీ కోసం మనం ఆరాటం పరుగులు పడుతున్నాం అనమాట. అయితే 1973లో వచ్చింది ఈ మూవీ, చెప్పను కదా, లివ్ అండ్ లెట్ డై అనే మూవీ. అప్పట్లో వాచ్ అంటే జస్ట్ సమయం చెప్పే ఒక యంత్రం మాత్రమే. కానీ ఈ బాండ్ వాచ్ ఏదైతే ఉంటుందో ఈ సినిమాలో హీరోకి, అలా కాదనమాట, మామూలు వాచ్లో కాదు, విలన్ అంటే విలన్ ఎవరైతే బుల్లెట్స్ గన్ షూట్ చేస్తారో ఆ బుల్లెట్స్ ని దూరంగా తోసేసే ఒక మ్యాగ్నెట్ లా యూజ్ అవుతుంది, అలాగే డోర్స్ ఓపెన్ చేసే ఒక లేజర్ లా యూజ్ అవుతుంది, అండ్ అవసరమైతే ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇస్తుంది అనమాట. నిజంగా చెప్పాలంటే ఎలక్ట్రిక్ షాక్ ఎలా షాక్ కొడుతుందో తెలియదు, కానీ అది చూసి అప్పుడు ఆడియన్స్ మాత్రం నిజంగానే షాక్ అయ్యారు, ఏంటి ఒక వాచ్ తో ఇన్ని పనులు చేయొచ్చా అని చెప్పి. బట్ చూస్తే 1973లో వచ్చిందని అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఒక 27 37 47, సో 53 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ వాచెస్ ఎన్ని పనులు చేస్తున్నాయో మనం చెప్పక్కర్లేదు. ఇంకా ఉన్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ మన మూవీస్లో, ఎప్పుడో చూపించిన మూవీస్లో చాలానే ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా మాట్లాడుకుందాం, ఆ లిస్ట్ అంతా కాకపోయినా ఆ లిస్ట్లో కొన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోజు సినిమా కబుర్లలో ఒక చిన్న కమర్షియల్, తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టేడియం

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్. బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటోంది.
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:35. సో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా ఒకప్పుడు సినిమాల్లో చూపించారు అని చెప్పి ఆ థీమ్ పైన మాట్లాడుకుంటున్నాం ఈరోజు సినిమా కబుర్లలో. ఇందాక చెప్పాను కదా గ్యాడ్జెట్ వాచ్ అని చెప్పి, లివ్ అండ్ లెట్ డై 1973 వచ్చిన ఈ మూవీలో ఆ వాచ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చూపించారు. అండ్ అలాంటి వాచెస్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ బంగారం కావచ్చు, భోజనం కావచ్చు, ఏదైనా సరే జస్ట్ వన్ క్లిక్తో మన కళ్ళ ముందు ఇప్పుడు ప్రత్యక్షమవుతాయని కూడా. అంతెందుకు, అసలు సెర్చ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం కోరుకుంటామో దాన్నే చూపిస్తాయి, అవునా కాదా?

సో ఎగ్జాక్ట్గా ఇది చెప్పినప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది, మాయా పేటిక. మాయా బజార్ మూవీలో చూపించారు కదా, 1957 లో రిలీజ్ అయింది ఈ మూవీ. అండ్ దీనిలో చూపించిన మాయా పేటికలానే ఇప్పుడు కూడా మనం ఏం కావాలంటే అది మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుందన్నమాట, అవునా కాదా? సో ఇంకా చాలా ఉన్నాయి, వీటి గురించి మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ లవ్ టుడే నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ని కంపోజ్ చేసింది విద్యాసాగర్ అండ్ ఈ పాటను పాడింది హరిహరన్. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యుద్ధార్థి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:17 అని మనం ఉన్నాం. సినిమా కబుర్లలో మాట్లాడుకుంటున్నాం. మనం ఇప్పుడు ఏవైతే ఈ అడ్జెట్స్ యూజ్ చేస్తున్నామో లేకపోతే యూజ్ చేయబోతున్నామో అవన్నీ కూడా ఒకప్పుడు మూవీస్ లో చూపించారు అని చెప్తున్నాను. అండ్ ఒక వాచ్ గురించి మాట్లాడాము, అలాగే దాని తర్వాత మాయాపేటిక, మాయాబజార్ లో మాయాపేటిక గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ గాగుల్స్ అనమాట. అంటే ఇప్పుడు మార్కెట్ లో ఎన్నో వర్చువల్ రియాలిటీ ఎక్విప్మెంట్స్ అనేవి చాలా వచ్చినాయి. అండ్ వీటిని గేమ్స్, స్కూల్స్, మీటింగ్స్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో ఇలా ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తున్నారు. బట్ హీరో షారుఖ్ ఖాన్ మాత్రం 2011 లో వచ్చిన రావణ్ అనే మూవీలో యూజ్ చేసి హ్యాపీగా చక్కగా ఒక గేమ్ లోకి ఎంటర్ అయిపోయాడు అనమాట.

అండ్ నెక్స్ట్ టైమ్ మిషన్. సో ఎవరికి తెలియదు చెప్పండి సినిమా అంటే, ఇదొక్కటే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదొక్కటే అవుతుందా లేదా అనే క్వశ్చన్ చాలా మందిలో ఉండొచ్చు. సైంటిస్ట్ మాత్రం డెఫినెట్ గా నమ్ముతున్నారు పాసిబుల్, డెఫినెట్ గా పాసిబుల్ టైమ్ మిషన్, ఐ మీన్ టైం ట్రావెల్ అనేది పాసిబుల్ అని చెప్పి డెఫినెట్ గా నమ్ముతున్నారు. బట్ ఎప్పుడు అని అంటే మాత్రం నో ఆన్సర్ అనమాట. బట్ బాలయ్య మాత్రం రాయల కాలంలోకి అలా వెళ్ళి అక్కడి నుంచి ఫ్యూచర్లోకి వెళ్ళి చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ చేసి మనల్ని మాత్రం ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు అదే ఆదిత్య 369 మూవీలో. సో సంగీతం శ్రీనివాసరావు గారు అందించిన ఒక క్లాసిక్ అని చెప్పొచ్చు ఈ మూవీ. అది సంగతి. అండ్ స్టూడియోలో టైం 11:48:35. అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో. ఇది ఈరోజు సినిమా కబుర్లు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే ఫ్రమ్ ద మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ సాంగ్ ని పాడింది రామ్ మిర్యాల. వింటూ స్టెడియోన్.

0: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆలయాలే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రక్షణ కవచాలుగా నిలుస్తాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రూరల్ మండలం వంజంగి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని ఈరోజు దర్శించుకున్న కేంద్ర మంత్రి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. విద్యుత్ శాఖలో 625 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 200 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలోని ఐటీవరంలో 3.80 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా కార్యక్రమం ద్వారా పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న క్లీన్ స్వీప్ కార్యక్రమంపై వివిధ శాఖాధిపతులతో దృశ్యమాధ్యమం ద్వారా ఈరోజు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం అనేక పథకాలు పెట్టడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. వజ్రకరూరు మండలం పెద్దదాండలో ఈరోజు నిర్వహించిన జన్ భాగీదారీ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పుల వల్ల అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించడం, తద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. క్రికెట్ అంతర్జాతీయ T20లో తాజాగా క్రొయేషియా ఆల్రౌండర్ కనోర్ కరోల్ సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఆడిన తొలి 3 అంతర్జాతీయ T20లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 307 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్లు లాభపడ్డాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు వివిధ జిల్లాల్లోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వచ్చే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:03:15 అండ్ ఈ టైంలో మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తాను చిన్న ప్రోమో తర్వాత. వింటూ స్టడీ ఇంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ క్రిష్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
5: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
4: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
5: సూక్తులతో సుధలు పంచుతూ,
4: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
5: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
4: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
5: వనితల వికాసానికి సమవాణిని వినిపిస్తూ,
4: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
5: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు.
6: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. Prime Minister Narendra Modi is currently holding talks with President of Cyprus Nikos Christodoulides in New Delhi to further strengthen bilateral cooperation. They will also exchange views on issues of regional and global importance, including cooperation in multilateral fora. Several agreements will be signed and exchanged after the talks. Mr. Christodoulides is on a four-day visit to India. The President of Cyprus will meet President Draupadi Murmu at Rashtrapati Bhavan this evening. Prime Minister Narendra Modi chaired a meeting of the Council of Ministers in New Delhi yesterday. In a social media post, Mr. Modi said the meeting involved exchange of perspectives and best practices related to boost ease of living, ease of doing business, and further reforms in order to realize the shared dream of a Vikasit Bharat. The Election Commission today announced the schedule for the biennial elections to 24 seats of the Rajya Sabha from 10 states. Former Prime Minister H.D. Devegowda, Union Ministers George Kurian and Ravneet Singh are among the members who are completing their terms next month. 4 seats each in Andhra Pradesh, Gujarat and Karnataka, 3 seats each in Rajasthan and Madhya Pradesh, 2 seats in Jharkhand and 1 seat each in Manipur, Meghalaya, Arunachal Pradesh and Mizoram will fall vacant. According to the Commission, the notification will be issued on the 1st of next month and the polling will be held on the 18th of June. The counting of votes will take place on the same day. The Commission also announced the Rajya Sabha by-poll for 1 seat each in Maharashtra and Tamil Nadu. The seats are vacated by Maharashtra Deputy Chief Minister Sunetra Ajit Pawar and AIADMK MP C.V. Shanmugam, who were recently elected to the State Assembly. The by-poll will also be held on the 18th of next month. Union Home Minister Amit Shah has said the security of international borders must be viewed as a broader territorial responsibility rather than an isolated task to tackle the challenges. Addressing the investiture ceremony of the BSF in New Delhi today, Mr. Shah said despite vulnerabilities and multiple challenges, the force has consistently upheld the nation's pride. Mr. Shah highlighted emerging security threats, including illegal infiltration, narcotics, smuggling, circulation of fake currency, and smuggling arms and drugs. The Home Minister emphasized the need for a more integrated and comprehensive security framework and called for greater coordination among state police, central armed forces, intelligence agencies,

0: and local administration. The Union Health Ministry has notified the inclusion of the drug pregabalin under Schedule H1 of the drugs rules to strengthen regulation and prevent misuse, particularly among youth. The decision has been taken in view of reports received from certain states regarding the misuse and abuse of pregabalin, the drug which is prescribed for the treatment of chronic pain, neuropathies and certain neurological conditions, has reportedly been misused for its sedative and dissociative effects. A Delhi court today deferred its decision till the 9th of June on framing charges against Rashtriya Janata Dal chief Lalu Prasad Yadav, his family members and others in the alleged money laundering case linked to the IRCTC hotel scam. The case is being investigated by the Enforcement Directorate and is based on a predicate offence registered by the Central Bureau of Investigation. The Quad Foreign Ministers meeting will be held in New Delhi on the 26th of this month. At the invitation of External Affairs Minister Dr. S. Jaishankar, Foreign Minister of Australia Penny Wong, Foreign Minister of Japan Toshimitsu Motegi and Secretary of State of the United States Marco Rubio are arriving in New Delhi to participate in the meeting. Hamza Burhan, believed to be one of the masterminds behind the 2019 Pulwama terror attack that claimed the lives of over 40 CRPF personnel, was killed yesterday when unknown gunmen opened fire on him in Pakistan-occupied Jammu and Kashmir BOJK. In IPL cricket, Sunrisers Hyderabad will take on Royal Challengers Bengaluru in Hyderabad today. The match will start at 7:30 p.m. Earlier, Gujarat Titans defeated Chennai Super Kings by 89 runs at the Narendra Modi Stadium in Ahmedabad last night. Benchmark domestic equity indices were trading around 0.7% higher in forenoon session today. The Sensex jumped 551 points to 75,734, while the Nifty rose 162 points to 23,817 when reports last came in. And with that, we end this news bulletin.
1: విండో చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:15 అండ్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సఖియా నాతోరా నుంచి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని పాడింది కార్తీక్ అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది మెలడీ బ్రహ్మం మణి శర్మ. సో వెల్కమ్ చెప్పేసాం. మీకు తెలుసాలో ఏం మాట్లాడుకుందామంటే, సముద్రం అంటే ఒక పరిగెడుతున్న చేపల రాజ్యం మాత్రమే అని కొంతమంది అనుకుంటారు. మహా అయితే ఏముంటాయి, నీళ్లు చేపలు బోట్లు అని అనుకోవచ్చు. బట్ సముద్రం ఎంత గొప్పదో అంటే సముద్రం అంత గొప్పదనమాట. సాగరహ సాగరోపమహ అని అన్నారు వాల్మీకి మహర్షి. అంటే సముద్రం సముద్రం అంత గొప్పదని అర్థం. అలాంటి సముద్రాన్ని వేరే దేనితో కూడా పోల్చడం సాధ్యం కానే కాదు. అంతటి మహాసముద్రంలో వేలాది రహస్యాలు, భయంకరమైన నిజాలు, వింతలు, విశేషాలు ఇలా చాలా ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మీకు తెలుసాలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ యువరత్న నుంచి ప్లే చేస్తున్నాను అండి. సాంగ్ ని కంపోజ్ చేసింది ఎంఎం కేరవాణి. వింటూ స్టే ట్యూన్డ్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:15:59 సో మనం ఉన్నాం మీకు తెలిసేలా మాట్లాడుకుందామని చెప్పాను. సముద్రంలో దాగిన రహస్యాలు కొన్నిటి గురించి చెప్తానని చెప్పాను. అంటే మనకి ఓషన్ డెప్త్ కన్నా కూడా నిజం చెప్పాలంటే అంతరిక్షం గురించే ఎక్కువ తెలుసు అనమాట. దాన్నే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసాం వెన్ కంపేర్డ్ టు ఓషన్స్. సో అంత ఈజీ కాదు సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది. ఆల్మోస్ట్ ఇంకా 90% మ్యాప్ ని కూడా గుర్తించలేదంట సముద్రానికి సంబంధించి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత కష్టం అనేది. అండ్ సముద్ర గర్భంలో ఎత్తైన పర్వతాలు, లోయలు ఇలా ఎన్నో లెక్కలేదు. అండ్ ఇంకా మాట్లాడుకుందాం దానికి సంబంధించి ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ దేవ్ నుండి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి సమవాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:23 అని మనమున్నాం. మీకు తెలుసాలో సముద్రం గురించి మాట్లాడుకుంటున్నాం. దాదాపు 2.2 మిలియన్ జాతుల జీవులు సముద్రంలో ఉన్నాయని అంచనా మాత్రమే. అండ్ వీటిల్లో కొన్నిటిని మాత్రమే మనం కనుక్కోగలిగాం. ఇంకా చాలా రకాల జీవులకు సంబంధించి మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉందన్నమాట సముద్రానికి సంబంధించి. సో ఇంకా మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అనేకుడు తర్వాత ఎగ్జాక్ట్ గా 12:30 తెలుగులో వార్తలు కూడా వింటారు హైదరాబాద్ నుండి. అండ్ 12:40 కలుద్దాం మీకు తెలుసాలో. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్ తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ అనేది విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్ తో చర్చలు జరుపుతున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయి. బహుళపక్ష వేదికల్లో సహకారంతో సహా ప్రాంతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్పిడి చేసుకుంటారు. క్రిస్టోడౌలిడిస్ భారతదేశంలో 4 రోజుల పర్యటన కోసం వచ్చారు. ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి, రవాణా సమాచార ప్రజా పనుల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యకుడి హోదాలో భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. సైప్రస్ అధ్యకుడు ఈరోజు సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. భారత్ సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉంది. వచ్చే 7 ఫిబ్రవరిలో ఇరు దేశాలు తమ 65 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల భద్రతను ఏదో ఒక విడిగా చేపట్టే పనిగా కాకుండా ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా మరింత విస్తృతమైన ప్రాంతీయ ప్రాదేశిక బాధ్యతగా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ వేడుకలో ఆయన ప్రసంగించారు. సరిహద్దులో ఎన్నో సున్నితమైన పరిస్థితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ బలగాలు దేశం గౌరవాన్ని నిరంతరం కాపాడుతూ వస్తున్నాయని అమిత్ షా అన్నారు.
1: 2026 तक सीमा सुरक्षा बल के जिन जवानों ने अपनी अप्रतिम देशभक्ति और कर्तव्य परायणता का प्रदर्शन करते हुए अपना सर्वोच्च बलिदान दिया है, वो सभी 2000 से ज्यादा जवानों को मन पूर्वक श्रद्धांजलि और आदर पूर्वक नमन करना चाहता हूँ.
0: देश रक्षण प्राणाल अर्पण 2000 मंदिर के पैगा जवानों తాను నివాళి అర్పిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ నోట్ల చలామణి, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా ముప్పులను ఆయన సందర్భంగా ప్రస్తావించారు. మరింత సమగ్రమైన సమన్వయంతో కూడిన భద్రతా వ్యవస్థ అవసరమని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అందుకోసం రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, గూఢచర్య సంస్థలు, స్థానిక పరిపాలనా యంత్రాంగం మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి

ఉపయోగిస్తారు. స్వేచ్ఛాయుతమైన పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం నిర్దేశించిన క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా గత ఏడాది జూలై 1వ తేదీన వాషింగ్టన్ డీసీలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. అలాగే హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిణామాలు, పరస్పరం ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు, అమెరికా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో ద్వైపాక్షిక సమావేశాలు జరపడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జీవులన్నిటికీ ఉమ్మడి భవిష్యత్తు నిర్మించడంలో పౌరులు తమ వంతు సహాయం అందించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ప్రభావం కోసం లోకల్ గా చర్యలు తీసుకోండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జీవ వైవిధ్య దినోత్సవం జరుగుతోంది. జీవ వైవిధ్యానికి జరిగే నష్టాన్ని అరికట్టడానికి, పునరుద్ధరించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలనే పిలుపని భూపేందర్ యాదవ్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సుసంపన్నమైన జీవ వైవిధ్యమే అనేక సుస్థిర అభివృద్ది సవాళ్లకు సరైన సమాధానమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 10 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఖాళీ అవుతున్న 24 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. వచ్చే నెలలో తమ పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న వారిలో మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి తలో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరో 1 స్థానం చొప్పున ఖాళీగాలున్నాయి. ఎన్నికల కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం వచ్చే నెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. మహారాష్ట, తమిళనాడు రాష్ట్రాల్లో చెరో 1 స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికను కూడా కమిషన్ ప్రకటించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో మహారాష్ట ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవర్, అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగములు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ. ఈ ఉప ఎన్నిక కూడా వచ్చే నెల 18వ తేదీనే జరుగుతుంది. ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు ఇతరులపైన ఆరోపణల నమోదుపై తన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు ఈరోజు జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతుండగా సీబీఐ నమోదు చేసిన ప్రధాన నేరం ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది. 2004 నుండి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న టైంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దర్యాప్తు సంబంధించిన సమాచారం ప్రకారం నిర్దేశిత విధానాలను పాటించకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి హోటల్ నిర్వహణ కాంట్రాక్టులను కట్టబెట్టినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆ కంపెనీకి ఆర్జేడీ అధినేత అత్యంత సన్నిహితులతో సంబంధాలున్నట్లుగా సమాచారం. కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే వ్యవస్థలను రాష్ట్రానికి అంకితం చేస్తారు. ఈ ఉదయం జోధ్పూర్ చేరుకున్న అశ్విని వైష్ణవ్ అక్కడ వివిధ రైలు సేవలను ప్రారంభిస్తున్నారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను 20 కోచీలతో పొడిగించి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులు ఒకడిగా భావిస్తున్న హంజా బుర్హాన్ ను నిన్న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ముజఫరాబాద్ లోని గోజ్రాలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ ప్రిన్సిపల్ గా ఉన్న బుర్హాన్ నిన్న ఉదయం తన కళాశాల నుంచి బయటకు వచ్చిన సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది.

ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీస్తాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ 89 పరుగుల తేడాతో ఓడించింది. ఈ రోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడోలిడెస్ తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవేళ తేదీలను ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: Bharti FM 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విత్ భారతీయ ఫ్రమ్ 101.3 అండ్ స్టూడియోలో టైం 12:40 అని మనం మీకు తెలుసాలి. సో సముద్రం గురించి కొన్ని విశేషాలు విషయాలు మాట్లాడుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మనం జస్ట్ 5% మాత్రమే సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేశామని చెప్పాను కదా, కానీ అంతకంటే లోతైన ప్రదేశం ఒకటి ఉంది, అదే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఛాలెంజర్ డీప్ అని మరియానా ట్రెంచ్ అంటారనమాట ఆ ప్రదేశాన్ని. సో దీని లోతు ఎంత తెలుసా, 11 కిలోమీటర్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అంట. 11 కిలోమీటర్ల లోతున్న సముద్రపు ప్రాంతం అంటే మామూలు ఉండదు. అంటే యాక్చువల్గా మన సైంటిస్ట్ ఏం చెప్తారంటే, ఇక్కడ ఆ ప్లేస్లో మన కంటికి చిక్కని ఒక కొత్త లోకం ఉండొచ్చు అని వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉండే, వాటి గురించి మాట్లాడుకుందాం. వింతలు విశేషాలు సముద్రానికి సంబంధించి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

సూపర్ సాంగ్ ఉన్నారు కదా, ఫ్రమ్ ద మూవీ రాధేశ్యామ్ నుంచి ప్లే చేసాను. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది జస్టిన్ ప్రభాకర్ అండ్ ఈ పాటను పాడింది సిద్ శ్రీరామ్. మనము మీకు తెలుసాలో మనం సముద్రం గురించి మాట్లాడుకుంటున్నాం, కొన్ని అంటే కొన్ని ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా బర్మిడా ట్రయాంగిల్ చాలా మంది వినే ఉంటారు, ఇది నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఉంటుంది ఇది. అండ్ ఈ ప్లేస్ లో వెళ్లే ఫ్లైట్స్ కానీ షిప్స్ కానీ ఎన్ని మిస్ అయ్యాయో లెక్కే లేదనమాట. రీజన్ ఏంటి అని అంటే తెలియదు, మాయాజాలంలా అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. అండ్ నెక్స్ట్ బాల్టిక్ సీ అనామలీ అంటారు, అంటే సోనార్ స్కాన్స్ లో కనిపించిన ఒక విచిత్రమైన నిర్మాణం ఇది. ఇది ఏలియన్స్ నిర్మించాయా లేదా మానవ నిర్మాణమా లేదంటే సహజంగానే ఏర్పడిందా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగా చెప్తారు. అంతేనా, వింత వింత జీవులకి లెక్కే లేదు సముద్రంలో. క్రిస్మస్ ట్రీ లా కనిపించే క్రిస్మస్ ట్రీ వామ్ అని ఒకటి, అలాగే లీవ్స్ లా కనిపించే అంటే ఆకులు ఉంటాయి కదా అలా కనిపించి చేతులుండే ఒక లీఫీ సీ డ్రాగన్ ఒకటి, అండ్ నోటిపైన మెరిసే గ్లో లైట్ తో చేపలను అట్రాక్ట్ చేసి చంపి తినేసే యాంగ్లర్ ఫిష్ అనే ఒక టైప్ ఆఫ్ ఫిష్ అనమాట ఇది కూడా. అలాగే ఈత కొట్టకుండా నడిచే రెడ్ హ్యాండెడ్ ఫిష్ అంటారు దీన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విచిత్రమైన జీవులు కూడా మనకి సముద్రంలో కనిపిస్తూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు వాటిల్లో కొన్నిటిని మాత్రమే మనం ఐడెంటిఫై చేసి ఎక్స్ప్లోర్ చేస్తాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది సముద్రాన్ని 90% పైనే ఉందన్నమాట. ఈసారి ఎప్పుడైనా ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం సముద్రానికి సంబంధించి. అండ్ ఇప్పుడు టైం స్టూడియోలో 12:52:47 కాబట్టి, సో ఒక లవ్లీ సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను మీకు తెలిసాకి మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్ గా 1 o'clock కి న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం ధీరాలో. ఈ రోజు ఒక స్పెషల్ ధీర గురించి మాట్లాడుకుందాం, సో ఆ ధీర ఎవరనేది న్యూస్ తర్వాత రివీల్ చేస్తాను. వింటూ స్టే ట్యూన్.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారి

మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోను అవసరంలోను మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. జూన్ జులైల్లో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, సానా సతీష్ల పదవీకాలం జూన్ 26న ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ విస్తరణకు భారత్ నెట్ అమలు కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడం ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ విద్య, రైతులకు ఆధునిక వ్యవసాయ సమాచారం, మహిళలకు డిజిటల్ సేవలు, యువతకు ఉపాధి అవకాశాలు మరింత చేరువవుతాయని ఆయన పేర్కొన్నారు. జనాభగణ 2027 కార్యక్రమంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ కోరారు. దేశ అభివృద్ది ప్రణాళిక రూపకల్పనలో జనాభగణ కీలక పాత్ర పోషిందని ఈ రోజు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. జనాభా గణన అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, ప్రజలు సరైన సమాచారాన్ని అందించాలని సూచించారు. రాష్ట విద్యుత్ గ్రిడ్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. గురువారం మధ్యాహ్నం 2:50 సమయంలో గ్రిడ్ డిమాండ్ 15,016 మెగావాట్లుగా నమోదైంది. రాష్ట చరిత్రలో ఇది అత్యధికమని అధికారులు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. యాప్ ద్వారా ఎరువుల పంపిణీకి సంబంధించి కృష్ణా, కాకినాడ జిల్లాలు పైలట్ ప్రాజెక్టులుగా ఎంపికయ్యాయని, ఖరీఫ్ నుంచి అమలు ప్రారంభమవుతుందని వ్యవసాయ శాఖ ఎక్స్ ఆఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. కేంద్రం రూపొందించిన యాప్ ద్వారా రైతు విశిష్ట సంఖ్య ఐడి సంఖ్యల్ని ఐఎఫ్ఎస్ఎంతో అనుసంధానం చేస్తామని వివరించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

వింటూ చేస్తున్నారు యువత్ భారతి 101.3 అండ్ స్టూడియోలో టైం 1:03. సో వెల్కమ్ చెప్పేద్దాం ధీరాకి. జనరల్ గా ఏజ్ 90 దాటితే, అంటే 90 ఏళ్ళు దాటితే చాలా మంది హాయిగా అలా కూర్చొని మోకాళ్ళకు నూనె రాసుకోవడం, మనవడికో మనవరాలకో కథలు చెప్పడం, లేదా బీపీ లేదా షుగర్ ట్యాబ్లెట్ సరిగ్గా తీసుకుందామా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉంటారు, అవునా కదా? బట్ నేను చెప్పబోయే ఈ 90 ఇయర్స్ అమ్మమ్మ గారు మాత్రం అలా కానే కాదు, ట్రాక్ లోకి దూకి పరిగెడితే గోల్డ్ మెడల్ కొట్టాలన్నమాట. సో ఆ ధీర గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆ ధీర ఎవరనేది ఒక లవ్లీ సాంగ్ తర్వాత రివీల్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:13:30 అని మనమున్నాం. ధీరాలో లవ్లీ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ దేవదాస్ నుంచి ప్లే చేశాను అనమాట. సో మాట్లాడుకుందామని చెప్పాను ఈరోజు ధీరాలో ఎవరి గురించి అంటే ఒక అమ్మమ్మ గారి గురించి. ఆవిడ పేరే పానీదేవి.

అనమాట. అంటే అమ్మాయిలకి చదువు ఆటలు దూరమైన కాలంలో పుట్టారు పానీదేవి గారు. సో 15 ఇయర్స్ కి మ్యారేజ్ అయిపోయింది అండ్ 50 ఇయర్స్ కి అంటే 50 ఏళ్ళకి తన భర్తను కూడా కోల్పోయారు. అండ్ 8 మంది పిల్లలకి తల్లి తండ్రి తనే అయ్యి పెంచారనమాట. అండ్ చిన్న వయసు నుండి పొలాల్లో కూలి పనులు చేస్తూ అలా ఫ్యామిలీని పోషించారు. అండ్ జీవితం అంతా ఇలా బాధ్యతలతో నిండిపోయినా సరే తన మనసులో మాత్రం ఎప్పుడు ఒక కళ మెదులుతూ ఉండేదంట. అంటే ఆ కళను అలాగే వదిలేయాలా లేక సాకారం చేసుకోవాలా అనే క్వశ్చన్కి ఆన్సర్ జస్ట్ 2 ఇయర్స్ ముందు చెప్పారు పానీదేవి గారు. సో ఏంటా కళ ఎలా సాకారం చేశారనే విషయాలు మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ దేవుడు చేసిన మనుషులో నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది శ్రేయా ఘోషల్ అండ్ పాటను కంపోజ్ చేసింది రఘు కుంచే. సాంగ్ వింటూ స్టడీ వింటూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ దేవుడు చేసిన మనుషుల నుంచి ప్లే చేశాను. అండ్ స్టూడియోలో టైం 1:19:45 మరికొద్ది సేపట్లో అంటే 1:20 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట అభివృద్ది కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందులున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్టంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. ఇక వివరాలు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేలా రాష్టంలో అభివృద్ది కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని ముందుకు తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట ప్రాధాన్యత అంశాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి నిన్న ఢిల్లీలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులు, అభివృద్దికి ప్రపంచస్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్ క్యారిడార్లు, తయారీ పరిశ్రమల కేంద్రాలు, విద్య వైద్య సంస్థల అభివృద్దితో రాష్టం పురోగమిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్టంలో గురుకుల విద్యార్థులకు త్వరలో క్రీడా కిట్లు, ట్రాక్ సూట్లు, బూట్లు అందజేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిన్న అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల అభివృద్దికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని మంత్రి వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొని లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం సహాయం అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ పేర్కొంటూ
1: 9.65 లక్షల నిధుల్ని చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఇది యాక్సిడెంట్ల కారణంగా గానీ, ఇతర అనారోగ్యం కారణంగా గానీ, దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా గానీ, లేదంటే ఎవరైనా ఇంట్లో మరణం సంభవిస్తే ఆసుపత్రి ఖర్చులని రీఎంబర్స్ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా ఆరోగ్య వ్యవస్థ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టు ఇవాళ నాణ్యమైన మెరుగైన వైద్య సేవలను అందిస్తూనే ఒకవైపు, రెండో వైపు వైద్యం అతి ఖరీదుగా మారిన నేపథ్యంలో ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా 100 కోట్ల రూపాయలని ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు అందజేయడం జరుగుతోంది.
0: జూన్ జులై నెలల్లో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 10 రాష్టాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్లు

0: ఎన్నికలకు జూన్ 8 చివరి తేదీగా నిర్ణయించింది. జూన్ 9 నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువు ఇవ్వగా జూన్ 18 ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, సానా సతీష్ల పదవీకాలం ఈ నెల 26 ముగియనుంది. దీంతో రాష్టంలోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18 ఎన్నికలు జరగనున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో విజయవాడ నగరం మెరుగైన స్థానాన్ని సాధించేందుకు ఈ నెల 31 వరకు సిటిజన్ ఫీడ్బ్యాక్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున వచ్చే ప్రతినిధులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరుతూ,
1: మీ అందరికి కూడా అతి ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, స్వచ్ఛ సర్వేక్షణ అనేది మన రాష్ట్రంలో దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం. సిటిజన్ ఫీడ్బ్యాక్ అని ఒక సర్వేను కూడా కండక్ట్ చేస్తా ఉన్నాం. దానికి వస్తున్నటువంటి ప్రతినిధులకి మీరు సహకరించండి. వీళ్లు ప్రభుత్వం పంపిస్తున్నటువంటి సర్వేలో పాల్గొంటున్న వ్యక్తులు కాబట్టి ఎవరు కూడా దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మీ సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి క్యూలైన్ల నిర్వహణ నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు సాధారణ దర్శనాలతో పాటు అదనంగా 1500 మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని తెలియజేస్తూ,
2: పిలిగ్రిమ్ల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 1500 మందిని ఎక్స్ట్రా దర్శనం చేపించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం 79,000 మందికి దర్శనం చేపించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేయటం. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అడ్మినిస్ట్రేషన్ సకల పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించిందని తూర్పుగోదావరి జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రతిరోజు గంటపాటు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యాలయాల్లో వై బ్రేక్ యోగా పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని ఆయుష్ అధికారి వివరించారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. భూమిపై ఉన్న జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటారు. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేసే లక్షలాది జంతు జాతులు, వృక్షజాతులు, నీటి వనరులు ఈరోజు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. వీటిని పరిరక్షించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పుల వల్ల అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించడం, తద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈరోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. పురాతన దేవాలయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ

మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వంజంగి గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఆముదాలవలస జగ్గుశాస్త్రపేట వద్ద 3,82,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆముదాలవలసను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్

సంస్థను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట్రాభివృద్ది కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్టంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

వింటూ చేస్తున్నారు విద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం ఉన్నాం ధీరాలో అండ్ స్టూడియోలో. టైం 1:35 దాటి 2 సెకండ్లు అవుతుంది. సో ధీరాలో మాట్లాడుకుంటున్నాం అంటే పానీదేవి గురించి చెప్తున్నాను అనమాట, అమ్మమ్మ గారి గురించి. చెప్పాను కదా 90 ఇయర్స్లో ట్రాక్లోకి దూకి గోల్డ్ మెడల్ కూడా కొట్టారు అండ్ 15 ఇయర్స్కి మ్యారేజ్ అయిందని చెప్పాను అండ్ 50 ఇయర్స్కి తన భర్తను కూడా కోల్పోయారని చెప్పాను. అప్పటి నుంచి కూడా తన 8 మంది పిల్లలకి తల్లి తండ్రి తనే పెంచారని చెప్పాను. వన్ ఫైన్ డే ఏమైందంటే తన మనవడు పారా అథ్లెట్స్కు ట్రైనింగ్ ఇస్తూ ఉంటే పానీదేవి గారు నేను కూడా చేస్తా అని చెప్పి వాళ్ళ మనవడికి షాక్ ఇచ్చారనమాట. అండ్ తన మనవడు కూడా రెస్ట్ తీసుకో ఈ ఏజ్లో ఏంటి అని కాకుండా ఎంకరేజ్ చేశాడు. అలా మనవడు అమ్మమ్మ కాస్త గురు శిష్యులుగా మారారనమాట. అండ్ ఆ తర్వాత ఏమైందనేది ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ స్టడీ వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనము నామ్ ధీరాలో.

0: विविध भारती FM 101.3।
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా.
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:41:40 అని మనమున్నాం. ధీరాలో మాట్లాడుకుంటున్నాం పాణీదేవి గారి గురించి. చెప్పాను కదా 90 ఇయర్స్లో ట్రాక్ లోకి దిగి ఆవిడ గోల్డ్ మెడల్ సాధించారనమాట. మామూలు విషయం కాదు అది. అండ్ ఇందాక చెప్పినట్టు వన్ ఫైన్ డే తన మనవుడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటే నేను కూడా చేస్తానని చెప్పి షాక్ ఇచ్చారు. అలాగా మనవుడు అమ్మమ్మ కాస్త గురు శిష్యులుగా మారారని చెప్పాను. అండ్ నెక్స్ట్ అలాగా న్యూ జర్నీ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఏం చేసేవాళ్ళంటే ఆవిడ ఇంటి పనులు కంప్లీట్ చేసుకుని గ్రౌండ్ లోకి వెళ్ళడం, పాదాలు పెయిన్తో వణుకుతూ ఉన్నా సరే ఆగిపోకుండా ట్రైనింగ్ కొనసాగించడం, అండ్ చుట్టుపక్కల వాళ్ళు నవ్వులు వినిపించినా సరే తన గమ్యం మర్చిపోకుండా పరిగెత్తారు పాణీదేవి గారు. అండ్ చూసిన వాళ్ళు ముందు ఈ ఏజ్ లోన ఏంటిది అని షాక్ అయినా సరే ఘాఘ్రా చోళీతో ట్రాక్ లోకి దూకి కేవలం 45 సెకండ్స్ లోనే 100 మీటర్స్ రన్ ని కంప్లీట్ చేసేసరికి క్లాప్స్ తో గ్రౌండ్ అనేది మారుమోగిపోయిందనమాట. సో ఇంకా మాట్లాడుకుందాం పాణీదేవి గారి గురించి. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను ఫ్రమ్ ద మూవీ నిన్ను చూస్తే లవ్ వస్తుంది నుంచి ప్లే చేస్తాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్. వింటూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం ధీరాలో మాట్లాడుకుంటున్నాం 90 ఇయర్స్ అమ్మమ్మ గారి గురించి, అంటే పాణిదేవి ఆవిడ పేరు, ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అలాగా న్యూ జర్నీ స్టార్ట్ అయిందని చెప్పాను కదా, ఇంటి పనులు కంప్లీట్ చేసుకుని గ్రౌండ్కి వెళ్ళడం, పాదాలు పెయిన్ అయినా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తన గమ్యం మర్చిపోకుండా పరిగెత్తారు పాణిదేవి గారు. అండ్ ఇందాక చెప్పినట్టు అంటే 100 మీటర్స్ రన్ని కంప్లీట్ చేసేసరికి చెప్పాను కదా క్లాప్స్తో గ్రౌండ్ అనేది మారుమోగిపోయింది. బట్ ఈ పోటీకి ముందు, తను పార్టిసిపేట్ చేసే ముందు తన మోకాళ్ళకి గాయం కూడా అయిందంట. అండ్ డాక్టర్స్ ఏమో రెస్ట్ కావాలని చెప్పినా సరే మహా అయితే ఓడిపోతాను, కష్టానికి గౌరవం ఇవ్వకుండా ఆగిపోవడం మాత్రం నేను అస్సలు చెయ్యను అంటూ పట్టుదలతో ట్రాక్లోకి దిగి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు పాణిదేవి గారు.

అలా 2023లో అల్వార్లో ఫస్ట్ మెడల్ సాధించారు అండ్ 2024లో పూణేలో నేషనల్ లెవెల్ గోల్డ్ మెడల్ కూడా గెలుచుకున్నారు 90 ఇయర్స్ పాణిదేవి గారు. సో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా అంటే ఆవిడ గురించి తెలియడానికి కారణం ఇవన్నీ కూడా ఈ మెడల్స్ అన్ని కూడా తన ఇంట్లో ఒక అల్మారాలో దాచేశారంట ఆవిడైతే. బట్ తన మనవడు ఒక వీడియో పోస్ట్ చేయకపోయి ఉండుంటే దేశం ఆమెను అసలు చూడకపోయేది, అది సంగతి. అండ్ దీన్ని బట్టి ఏమర్థమైంది, మన ధీరులందరూ చాలా పట్టుదలగా ఉండాలి. ఏజ్ అనేది అసలు డజంట్ మ్యాటర్, ఏజ్ అనేది అసలు మ్యాటరే కాదనమాట. సో పట్టుదలతో ఉండండి, ధైర్యంగా ఉండండి, మీకు కావాల్సింది సాధించండి మన ధీరాస్. మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ఇన్స్పిరేషనల్ సాంగ్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ విజిల్ నుండి. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది ఏఆర్ రెహమాన్. వింటూ స్టేట్యూన్. అండ్ ఎగ్జాక్ట్ గా 2 గంటలకి న్యూస్ కూడా ఉంటుంది, ఢిల్లీ నుంచి ఇంగ్లీష్ లో న్యూస్ ఉంటుంది. అండ్ 2:15కి మళ్ళీ కలుద్దాం మనం సందర్భంలో. వింటూ స్టేట్యూన్.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విరుద్ధాంతేస్తు వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ 101.3 అండ్ స్టూడియోలో టైం 2:20.

సబ్ చేస్తూ ఉండొచ్చు. సో ఎప్పట్లానే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా అడుగుతాను, ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా. 08662438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, తాళం వేసి ఇది మరిచాడని సామెత. సో ఏంటా సామెత తెలిస్తే 08662438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. తాళం వేసి ఇది మరిచాడని సామెత, ఏం మరిచిపోయాడు తెలిస్తే ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

అంతేనా మీకు కూడా? బట్ ఆన్సర్స్ మాత్రం పంపించట్లేదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే గారు, భోజనం చేశారా? వెల్కమ్ టు సందడే సందడే అంటూ కళ్ళమల్ల సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మీకు కూడా ఆన్సర్స్ ఎవరు పంపించట్లేదు ఏంటి? విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, స్వాగతం, సుస్వాగతం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జనీద్దీన్, స్నేహబాను జనీద్దీన్ వెల్కమ్ మీకు కూడా. అండ్ హలో క్రిష్, హౌ ఆర్ యూ? సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి, మీ వాయిస్ విని చాలా రోజులైంది అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు, థ్యాంక్ యూ సో మచ్. మల్లీశ్వరి గారు ఏమైపోయారు? మొత్తానికి ఇప్పుడు వచ్చారు, ఆన్సర్ కూడా పంపించండి. అండ్ శుభ మధ్యాహ్నం అని అంటూ క్యాదర్ వీరేష్ రాజుల మండలం నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. అండ్ అలాగే మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి సాలికాలని వెంకటనగర్ నుంచి పంపించారు, స్వాగతం, మీ కూడా రైట్ ఆన్సర్. అండ్ పెడని జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ కిషోర్ గారు, ఎలా ఉన్నారు? భోజనం చేశారా? వెల్కమ్ టు సందడే సందడే. ఇక దూసుకుపోండి సాయంత్రం వరకు వందే భారత్ స్పీడ్తో. డెఫినెట్ గా దూసుకుపోదాం. ఎప్పుడో మార్నింగ్ పడతారు మీరు, మధ్యాహ్నం వచ్చారు మొత్తానికి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అపల్రాజ్ గారు. అండ్ మనహర్ పంపించారు, హాయ్ బ్రో, సండే మీరు ఎందుకో కొద్దిగా డిస్టర్బ్డ్ గా ఉన్నారని నాకు అనిపించింది భయ్యా, అబద్దాలు చెప్పే వలన అంట. నాకు అర్థం అవ్వలేదు ఏంటి ఈ మెసేజ్ కి అర్థం. సండే ఏంటి, డిస్టర్బ్డ్ గా ఏంటి, ఎప్పుడు సండే ఏంటి, హడావుడి. సో మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ కొలిపర్ నుంచి మౌలాలి గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుదర్శన కృష్ణా జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి కాజా నుండి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మేడికోడ నుంచి పంపించారు చరణ్, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ జమలయ్య దొరదేవరపాడు నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ పంపించారు అంకయ్య బండార్పల్లి నుంచి పంపించారు, ఆత్మకూరు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నమస్తే ఆర్జే సార్ అని అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, థ్యాంక్ యూ, నమస్తే మీకు కూడా. అండ్ రైట్ ఆన్సర్. అండ్ క్రిష్ గారు బాగున్నారా, గుడ్ ఆఫ్టర్నూన్, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ నమస్కారం కిషోర్ గారు, సందరే సందరికి స్వాగతం, జవాబు అని అంటూ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ సుధా, హాయ్ హలో నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్ జీ, ఎలా ఉన్నారు అని అంటూ, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ లంచ్ అయిందా, స్పెషల్స్ ఏంటో మరి అని అంటూ, లంచ్ పప్పు టమాటా అండ్ ఆవకాయ పచ్చడి అనమాట, సూపర్ కాంబినేషన్ కదా. అండ్ రైట్ ఆన్సర్ కూడా సుధా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గణేష్ రాజు శ్రీవత్స కొనపూర్ నుంచి పంపించారు, వెల్కమ్ టు సందడే సందడే మీకు కూడా. అండ్ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్, అనురాధ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కొంకల గ్రామం నుంచి అరవింద అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అలాగే శుభ మధ్యాహ్నం అందరికీ అని అంటూ, ఓకే శుభ మధ్యాహ్నం మిత్రమా, హాయ్ క్రిష్ జీ బాగున్నారా, ఈరోజు మాకు బంపర్ ఆఫర్లా ఉంది అని అంటూ, సో మీ గొంతు వినగానే చాలా హ్యాపీగా అనిపించిందంట, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాగర్కో సాగరహో సముద్ర గర్భంలో ఉండే ప్రతిదానిని చక్కగా వివరించారు, 11 కిలోమీటర్స్ లోతుల్లో ఉండేవని చెప్పారు అని అంటూ, లంచ్ చేశారా అంటూ, నేను లంచ్ అయిపోయింది, థ్యాంక్ యూ సో మచ్. అన్ని విన్నారన్నమాట, డీటెయిల్డ్గా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీ నిష్కాన్ హనీ పంపించారు, వెల్కమ్ మీకు కూడా. అండ్ ఆన్సర్ కూడా పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ పులిపాటి వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అలాగే రవి సాంబశివ గణవరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ నేరేడు చెర్ల నుంచి పంపించారు మూర్తి సాగర్, రైట్ ఆన్సర్. అండ్ జీ పూర్ణచంద్రరావు గారు శైలజ ఓల్డ్ హౌసింగ్ బోర్డు నుంచి పంపించారు ఆదిలాబాద్ నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రవికుమార్ రెడ్డి, మహేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో రైట్ ఆన్సర్. అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ గంజి శ్రీను ఫ్రమ్ ఎక్కడి నుంచి, టీ కమ్మపల్లి నుంచి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఫణిసత్యశ్రీ తెనాల నుంచి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. అండ్ పెడన నుంచి నరసన్న శివగంగ, రైట్ ఆన్సర్. అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాళీ లక్ష్మి ఫ్రమ్ గొల్లపూర్ నుంచి, రైట్ ఆన్సర్. అండ్ మనహర్ లైట్, రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన నుంచి, రైట్ ఆన్సర్. అండ్ శ్రీరామారావు అపరాజిత పెనంలూరు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ శుభ మధ్యాహ్నం కిషోర్ గారు, ఎలా ఉన్నారు అని అంటూ భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. మహమ్మద్ నైతుల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ కుస్మాబట్ నగర్ నుంచి, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ మహాలక్ష్మి నారాయణరావు ఫ్రమ్ విజయవాడ మధురానగర్ నుంచి పంపించారు, సో రైట్ ఆన్సర్. అండ్ అలాగే మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ మావి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గడి లక్ష్మి ఫ్రమ్ గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు వీళ్ళందరూ గోల్లకా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ పాలం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ స్వాగతం చెప్తున్నారు, స్వాగతం మీకు కూడా. ఎవరు, ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో అలాగే దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుండి, రైట్ ఆన్సర్. అలాగే కిషోర్ గారు అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జనీద్దీన్, స్నేహబాను జనీద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ బ్రో అంటూ పంపించారు, ఇంకా టైపింగ్ అనమాట, సో మీ పేరు కూడా పంపించండి. అందుకే నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. తాళం వేసి ఇది మరిచాడని సామెత. ఏం మరిచాడు? గొళ్ళెం మరిచాడు అనమాట. సో తాళం వేసి గొళ్ళెం మరిచినట్టు సామెత. ఎగ్జాక్ట్లీ చాలా మంది ఆన్సర్స్ పంపించారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. సెకండ్ క్వశ్చన్,

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఓకే ఓకే నుంచి ప్లే చేశాను. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారి జయరాజ్, అండ్ పాటను పాడింది కార్తీక్. అండ్ మనం ఉన్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, తాళం వేసి ఇది మరిచాడని సామెత, ఏం మరిచిపోయాడో తెలిస్తే 0866244888 నెంబర్ కు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. శుభ మధ్యాహ్నం అందరికీ అని అంటూ నల్గొండ జిల్లా చిత్రేళ గ్రామం నుంచి దమోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, శుభ మధ్యాహ్నం. మీకు కూడా ఆన్సర్ కూడా పంపించుంటే ఇంకా బాగుండేది. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు అంటూ సులోచన గారు కరీంనగర్ నుంచి, వెరీ శుభ మధ్యాహ్నం మీకు కూడా, బట్ ఆన్సర్ ఏది. అండ్ శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ దమ్మోజ్ మధుసూదన చారి శ్రీవాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో శుభ

సో పెన్ పేపర్ క్వశ్చన్స్ ఎప్పట్లోనే రెడీగా ఉంటాయి కదా, పెన్ పేపర్ రెడీ చేసుకోండి, 5 సెకండ్స్ టైం ఇస్తాను. ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 5 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 3 కాదు, ఫస్ట్ ఈ క్లూ ఇస్తే చాలా ఈజీగా చెప్పేస్తారు. 5, 3, 4 కలిపితే తినండి అని అర్థం వస్తుంది, అండ్ 1, 5, 4 కలిపితే పెంపుడు జంతువు అని అర్థం వస్తుంది, అండ్ 3, 4, 5, 6 కలిపితే ఆలస్యం అని అర్థం వస్తుంది. ఏంటి అది తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి నీట్గా స్లోగా చెప్తాను. ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 5 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 5, 3, 4 కలిపితే తినండి, అండ్ 1, 5, 4 కలిపితే పెంపుడు జంతువు, అండ్ 3, 4, 5, 6 కలిపితే ఆలస్యం అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ప్రసూన గచ్చిబౌలి నుంచి, మీకు తెలియదంట ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేశాను నేను. అండ్ కేదర్ వీరేష్ రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి, అండ్ పోలపల్లి శ్రీనివాస్ రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ గణేష్ వేదవతి హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్యూ.

పాప్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం సండే సండేలో సండే చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చూద్దాం మరి ఎంతమంది డీ కోడ్ చేశారు. పెడన జోగనందరావు కాలనీ చప్పల్ రాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ మన్హర్ నువ్వు ఒక లెటర్ ఎక్స్ట్రా యాడ్ చేసి మరి పంపించావు, అయినా సరే ఇది రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంట. సో శృతి గారు వచ్చినప్పుడు చెప్పండి ఒకే ఒక్కడు మీకు వాయిస్ వింటే శృతి గారు అనిపించారా. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ కి. అండ్ కనకారావు గారు పెడల నుంచి రాంగ్ ఆన్సర్, ఒక్క లెటర్ తప్పు. ఓ మొత్తానికి ఎడిట్ చేశారు అబ్బా, ఇప్పుడు ఎడిటింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత చాలా యూజ్ అయింది కదా. అండ్ రైట్ ఆన్సర్, అండ్ అక్కర్పాక నుంచి రమా పంపించారు రైట్ ఆన్సర్, అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్, అండ్ జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ నమస్తే ఆర్జే సార్ అని అంటూ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రాంగ్ ఆన్సర్ ఫ్రమ్ లతా ఉయ్యూర్ నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అవర్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ క్రిష్ గారు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్, అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఫస్ట్ క్వశ్చన్ కి సెకండ్ క్వశ్చన్ కి టూ ఆన్సర్స్ రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ క్యాదరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి కృష్ణ సంతోష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్, అండ్ లంచ్ స్పెషల్స్ చాలా బాగున్నాయి, కొంచెం నెయ్యి కలుపుకుంది అంటే ఇంకా బాగుంటుంది, సినిమాలో లాగా ఓం బిభూష్ అనగానే మేము అక్కడికి లేదా మీరు ఎక్కడికి వస్తే బాగుంటుందంట. సో నిజంగా అలాంటి మాయలు మంత్రాలు ఉంటే నాకు కూడా చెప్పండి, ఇంకా చాలా కోరుకోవచ్చు మనం. అండ్ సుధా కొత్తగూడెం నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్, అలాగే దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ ఎన్పార్థ సారథి సిద్దిపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ బాబు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి పంపించారు దమ్మోజ్ వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే మహమూద్ ఎనైతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజ్ రైట్ ఆన్సర్, అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నుంచి పంపించారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెస్ పేర్లు పెట్టారు, కోణార్క్ ఎక్స్ప్రెస్ అంట, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్, అండ్ ఆర్జే కిషోర్ గారికి నమస్కారంతో శుభ మధ్యాహ్నం తెలుపుతూ మీరు చేసిన లంచ్ ఐటెం మా నోట్లో నుంచి లాలాజలం ఊరేలా చేసిందంట, థ్యాంక్ యూ సో మచ్. జి పూర్ణచంద్రరావు గారు శైలజ హౌసింగ్ బోర్డు కావాలని ఆదిలాబాద్ నుంచి పంపించారు, షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ రైట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జనీదీన్ స్నేహభాను జనీదీన్, అండ్ మన్హర్ పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు దామర్ల పెద్దమస్తానరావు గారు రైట్ కాదు రాంగ్ రైట్ ఆన్సరే బట్ తెలుగులో పంపించారు మీరు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను నేను. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్యా ప్రతీక్ ధీరజ్ ఫ్రమ్ నాగల్ది నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే అల్మాన్ గూడ నుంచి పంపించారు దమ్మోజ్ మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ శ్రీరామారావు ప్రస్త పెనమలూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ సులోచన గారు రైట్ ఆన్సర్, అండ్ మీ రెండో ప్రశ్నకు జవాబు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్క అండ్ హనీ రాంగ్ ఆన్సర్ కదా అది, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ పోలపల్లి శ్రీనివాస్ గారు సిరిసిల్ల గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ పెడన నుంచి నరసన్న శివగంగ పంపించారు రైట్ ఆన్సర్. స్టూడియోలో టైం 2:48:26. మనం ఉన్నాం సందడే సందడిలో, సందడి చేస్తూ నేను ఒక సెకండ్ క్వశ్చన్ అడిగాను, దాని ఆన్సర్ చెప్తాను. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ రాంగ్ ఆన్సర్ కదా, కర్నూలు నుంచి నజీర్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అండ్ చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనంలూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ ఇంకెవరు పంపించొద్దు ఎందుకంటే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను కాబట్టి. ప్లేట్ రైట్ ఆన్సర్ అనమాట, ప్లేట్ PLATE ప్లేట్, చాలా ఈజీ క్లూ ఇచ్చాను, 3, 4, 5, 6 లెటర్స్ కలిపితే ఆలస్యం అని చెప్పాను, లేట్ అది ఒక్క లెటర్ యాడ్ చేస్తే ప్లేట్ అవుతుందన్నమాట, అది సంగతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. సో ఈసారి చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, ఏంటంటే సాంగ్ ప్లే చేస్తాను, సాంగ్ వేసిన వాళ్ళది చెప్పండి ఓకేనా.

ఎక్కడో విన్నట్టుంది కదా ఈ బ్యూటిఫుల్ సాంగ్, ఏ సినిమాలోదో తెలిస్తే 0866 2 4 3 8 1 4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టే ట్యూన్డ్.

వండర్ఫుల్ సాంగ్ అండ్ ఈ సాంగ్ ని క్రిష్ పాడారు అండ్ ఫ్రమ్ ద మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణ నుంచి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసిన హ్యారీ జయరాజ్ అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఒక సాంగ్ ప్లే చేశాను ఆ సాంగ్ ఏ సినిమాలో అని చెప్పి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను ఈజీ సాంగ్ అడిగాను కాబట్టి చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు కేదర్ వీరేష్ రాజల్ మండలం నుంచి ప్రసాద్ దీకొండ నాగూర్బాయ్ పంపించారు అండ్ భాస్కర్ పెడన నుంచి అండ్ కనకారావు గారు పెడన నుంచి రాంగ్ ఆన్సర్ కదా కనకారావు గారు అండ్ కర్నూల్ ముజఫర్నగర్ నుండి మదన్ కుమార్ అనురాధ తులసి వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ కర్నూల్ ముజఫర్నగర్ నుండి ఓకే రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీ గుంటూరు నుండి అండ్ అక్కర్పాక నుండి రమ పంపించారు అలాగే హాయ్ ఆర్జే కిషోర్ గారు అని అంటూ ఎలా ఉన్నారు చండికావర్ లక్ష్మీ వాసు ఫ్రమ్ గంటలమ్మపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి అండ్ రైట్ ఆన్సర్స్ అలాగే నవ్య ఫ్రమ్ గుంటూరు నుండి గీతా గోవిందం కాదు కదా నవ్య అండ్ అలాగే హాయ్ అంటూ ప్రియా ఫ్రమ్ హైదరాబాద్ నుండి హాయ్ ప్రియా రైట్ ఆన్సర్ అండ్ హాయ్ క్రిష్ మీ క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ కొల్లిపల్లి నుంచి మౌలాలి గారు అండ్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ధీరజ్ అండ్ ప్రతీక్ ఫ్రమ్ నాగల్దిన నుంచి పంపించారు రైట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా అండ్ కిషోర్ గారు అని అంటూ రైట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు అండ్ అలాగే మొహమ్మద్ జనిద్దీన్ స్నేహబాను జనిద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్ అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్ అండ్ సాంగ్ ఖుషి సినిమా అంట ఇంకన్ని గీత ఐ మీన్ అన్ని విజయ దేవరకొండ సినిమా పేర్లు చెప్పేయండి క్రిష్ మంచి సాంగ్స్ వేస్తున్నావు అని అంటూ పద్మ భవ్య చింటూ కాకాని నుంచి పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఖుషి అయితే కాదు అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ పాలెం పోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్ అండ్ రాయలసీమ ఎక్స్ప్రెస్ కిషోర్ బాబు అంట సో థ్యాంక్ యూ సో మచ్ ఏకలవ్య నగర్ నుంచి

బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు, థ్యాంక్ యూ సో మచ్. అన్ని ఎక్స్ప్రెస్ పేర్లు నాకే ఇవ్వండి. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, అండ్ అల్మాన్ గూడ నుంచి పంపించారు దమ్మోజ్ మధుసూదనాచారి, శ్రీవాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ మీ మూడో ప్రశ్నకు జవాబు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హని, అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మన్హర్ పంపించారు, అండ్ పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, అండ్ సుధా కొత్తగూడెం నుంచి, అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్, అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి, అండ్ విజయ ఫ్రమ్ నెల్లూరు నుండి, అండ్ అనురాధ గారు అనంతపురం నుండి, అలాగే చిలుక నారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు జానకంపేట నుంచి. అండ్ నెక్స్ట్ వెల్కమ్ టు సందడే సందడే అంటూ గుల్బర్గా కర్ణాటక నుంచి పంపించారు, హాయ్ సార్ కర్నూలు జస్ట్ మీ షో వింటున్నాం అని అంటూ రాజు అండ్ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పార్టిసిపేట్ కూడా చేయండి, ఆన్సర్స్ కూడా పంపించండి. అండ్ భాస్కర్ పెడల నుంచి, అండ్ నెన్ పార్థసారథి సిద్దిపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ హాయ్ క్రిష్ అని అంటూ సాయి శిరీష తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సో ఏంటా రైట్ ఆన్సర్, నేను ప్లే చేసిన సాంగ్ ఫ్రమ్ ద మూవీ డియర్ కామ్రేడ్ నుంచి ప్లే చేశాను అనమాట. చాలా ఈజీ సాంగ్, మంచి సాంగ్ ప్లే చేశాను డియర్ కామ్రేడ్ నుంచి. సో ఆన్సర్ కూడా డియర్ కామ్రేడ్ కాబట్టి ఎవ్వరు కూడా మళ్ళీ ఇప్పుడు టైప్ చేసి పంపించొద్దు ఆన్సర్స్, ఐ మీన్ ఆన్సర్ నేను చెప్పేశాను కాబట్టి మళ్ళీ టైప్ చేసి పంపించొద్దు. నేను నెక్స్ట్ క్వశ్చన్ గెలుపుతున్నాను, గెట్ రెడీ. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అని అంటే, కాశీ నుంచి కలకత్తా వరకు కదలకుండా పోయేది ఏంటి? తెలిస్తే 08662438148 నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అండ్ పెడల నుంచి నరసన్న శివగంగా రైట్ ఆన్సర్, అలాగే శ్రీరామదాసు కృపాచారి అనిత సాయివర్షిత్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ రాజు మండలం నుంచి రైట్ ఆన్సర్ డియర్ కామ్రేడ్ అంటూ. సో నేను అడిగిన ఫోర్త్ క్వశ్చన్, కాశీ నుండి కలకత్తా వరకు కదలకుండా పోయేది ఏంటో తెలిస్తే 08662438148 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ నిన్ను కోరి నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు అండ్ మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ కాశీ నుండి కలకత్తా వరకు కదలకండ పోయేది ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ కేదరి విరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎగ్జాక్ట్ గా ఆన్సర్ కాకపోయినా సగం రైట్ ఆన్సర్ అండ్ కనకరావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ అండ్ కాకాని నుంచి పద్మ గారు పంపించారు. గంగానది అంట, గంగానది కాశీ నుండి కలకత్తా వరకు వెళ్తుందండి, కాదు. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు. మనసు అంట, సూపర్ అబ్బా, డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి నాకు. అండ్ నవ్య ఫ్రమ్ గుంటూరు నుండి, గుడ్ ఆఫ్టర్నూన్ నవ్య, నీకు కూడా ట్రైన్ కూడా కాదు. అండ్ భాస్కర్ పెడల నుంచి సగం రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి పంపించారు శ్రీరామ్దాస్ కృపాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ అండి కిషోర్ గారు అని అంటూ మంచి పాటలతో మంచి మంచి ప్రశ్నలతో సందడే సందడి ప్రోగ్రామ్ని చాలా బాగా ఆడుతున్నందుకు, మా చేత ఆడిపిస్తున్నందుకు ధన్యవాదాలు అని అంటూ జాండర్పేట నుంచి సజ్జాల ఇలారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆల్మోస్ట్ రైట్ ఆన్సరే బట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే అది కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ನಮಸ್ಕಾರ. ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ವಾರ್ತೆಗಳ ಮುಖ್ಯಾಂಶಾಲತೋ ಕೆ ಉಮಾರಾಣಿ. ರೈಲ್ವೆ ಮೌಲಿಕ ಸದುಪಾಯాలు, ರೈಲು కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ప్రయాణికులు ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని రైల్వే మంత్రిత్వ శాఖ సూచించింది. రైల్వే ప్రాంగణంలో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే 139 హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా సమాచారం అందించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ విస్తరణకు భారత్ నెట్ అమలు కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రాష్ట భారతీయ జనతా పార్టీ అధ్యకులు పీవీఎన్ మాధవ్ ఈ రోజు విజయవాడలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా రెండో వారం నో వెహికల్ డే సందర్భంగా పాలకొల్లు నుండి ట్రైన్లో సాధారణ ప్రయాణికులతో కలిసి రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ చేరుకున్నారు. ఇకపై ప్రతి శుక్రవారం ప్రజా పరిష్కార వేదిక హాజరయ్యే ప్రజలందరికీ ఉచిత భోజన సౌకర్యం కొనసాగిస్తామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంతి ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ రోజు ప్రారంభించిన సందర్భంగా పేర్కొన్నారు. వేసవి సెలవులు శుక్రవారం కావడంతో విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి భక్తుల రద్దీ అసాధారణంగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే ఉద్దేశంతో అంతరాలయ దర్శనాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 24 జరగనున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ప్రీ ఎగ్జామ్కు పగడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, దర్తి అభా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కింద పొందే ప్రయోజనాల గురించి గిరిజనులకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమం ఈ నెల 20 వరకు కొనసాగుతుందని, గ్రామ ప్రజలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చునని అనంతపురం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ తెలియజేశారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ద్వారా పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిస్టియన్ స్టూడియోలో. టైం 3:15. నమ్ సందనే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, కాశీ నుండి కలకత్తా వరకు కదలకుండా పోయేది ఏంటి అని చెప్పి. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, ఈసారి డీకోడ్ చేసినట్టున్నారు ఫాస్ట్ గా, అందుకే ఈసారి ఎక్కువ ఎస్ఎంఎస్లు వచ్చినాయి. హాయ్ బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ షహికాలా ఫ్రమ్ నాగల్దిన నుంచి. రాంగ్ ఆన్సర్, కే లెటర్ అంట. ఎలా అండ్? ఎన్ ఫాల్గుణరావు గారు పంపించారు రామకృష్ణపురం నుంచి, శ్రీకాకుళం నుంచి. రాంగ్ ఆన్సర్. అండ్ నదంట ఓల్డ్ గుంటూరు, సారీ ఓకే, లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అంకయ్య ఆత్మకూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ దూరం 1300 కిలోమీటర్లు క్రిజి అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కన్ హనీ. ఆల్మోస్ట్ ఆన్సర్ లాగే ఉంది బట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
3: అమ్మా ఇషు.
2: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
3: అమ్మా ఇంకా పడుకోలేదా?
4: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
3: ఏంటో ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు

0: ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు. ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:17:17. మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటి ఆ క్వశ్చన్? యాక్చువల్గా సామెత ఇది, దోచుకుని పోయిన వాడు ఇది, దొరికిన వాడు అది అని చెప్పి చాలా మందికి తెలుసు అనుకుంటా. చాలా ఆన్సర్స్ వచ్చినాయి. పెడన జోగనందరావు కాలేజ్ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి, శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు, కనకారావు గారు పెడన నుంచి, అండ్ మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి, అండ్ తిరుపతి దేవసేన పంపించారు తిరుపతి నుండి, అండ్ సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి, అండ్ లక్ష్మీ గుంటూరు నుండి, వజ్రాల వెంకటరెడ్డి గారు రైట్ ఆన్సర్, అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి, అలాగే కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ వీర రాఘవర్షిత్ అని పంపించారు గన్నవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ మూర్తి సాగర్ నేరేడు చెల్ల నుంచి, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ పంపించారు తులసి రాఘవేంద్ర రామకార్తీక వీళ్ళందరూ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ దసగే సంధ్యా ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ మన్హర్ రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, అండ్ ప్రసూన గచ్చిపోలు నుంచి, అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి అని అంటూ కర్నూలు నుంచి నజరుడ్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అలాగే కొంగళ గ్రామం నుంచి పంపించారు అరవింద లహరి గురు వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ రామలకోట నుంచి దుబాయ్ షేక్ దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ బ్యాంక్ కాలనీ నుండి పంపించారు సాయి శిరీష తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ గోల్నేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్, అండ్ జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే సాయి కుమారి ఫ్రమ్ రామనగర్ దొరికినోడు ఓకే రైట్ ఆన్సర్, అండ్ ఎన్ ఫాల్గుణరావు రామకృష్ణపురం నుంచి పంపించారు, శ్రీకాకుళం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ జమలయ్య దొడదేవరబాబు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కాకాని నుంచి పద్మశేఖర్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కిషోర్ గారు అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనీద్దీన్ స్నేహబాణి జనీద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ పాలం పోలయ్య గారు రైట్ ఆన్సర్, అలాగే పూర్ణచంద్రరావు గారు శైలజ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుండి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ సుధా ఫ్రమ్ కొత్తగూడెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ అక్కరపాక నుండి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఎవరు? రమ. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ డీకొండ ప్రసాద్ నాగూరుబాయి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ గోర్లకా నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప జయమ్మ రాంగ్ ఆన్సర్, అండ్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్యా ప్రతీక్ వీళ్ళందరూ పంపించారు నాగల్దిన నుంచి వరలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ అండ్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఉమామహేశ్వరి ఫ్రమ్ నందిగామ నుంచి రైట్ ఆన్సర్, అండ్ మారంపూర్ నుండి తుమ్మకూరు యశ్వంత్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పోలేపల్లి శ్రీనివాస్ రాజన్పేట నుంచి, అలాగే రైట్ ఆన్సర్ ఏకలవ్య నగర్ బిజ్లీ వెంకటేష్ శ్యామల, అండ్ ఐదో ప్రశ్నకు సమాధానం అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కన్హాని సగన్ రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ దమ్మోజి వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే చిలుకనారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ జగ్వి అండ్ హసీనా ఫ్రమ్ గుంటూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ దామల చిన్నమస్తన్రావు గారు పెద్దమస్తన్రావు గారు మంగళగిరి నుంచి, అండ్ పంపిన వారు అని అంటూ అభి హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, అలాగే దోచుకున్న వాడు బాగానే ఉన్నాడు, దొరికిన వాడు బలైనాడంట, కొత్త రకం సామెతోటి పంపించారు వీరకనకరావు గారు వీరభద్రపురం నుంచి, ఇప్పుడు కాదు రాంగ్ ఆన్సర్, అండ్ హాయ్ కిషోర్ సార్ అని అంటూ రాజు మెల్గిరి యాద్గిరి రాజేష్ సాగర్ గుల్బర్గా కర్ణాటక నుంచి, జస్ట్ కామెడీ సామెత మేము కర్ణాటక సామెత పంపించారు మొత్తానికి, తర్వాత చదువుతాను నేను ప్రశాంతంగా, బట్ ప్రోగ్రామ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ సూపర్ సాంగ్స్ అని అంటూ పంపించారు, థ్యాంక్స్ ఎలాట్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి, అండ్ అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ కాదు సగమే రైట్ ఆన్సర్, అండ్ అలాగే మరయ్య కర్లాపూర్ నుంచి పంపించారు అసలు ఆన్సర్ ఏది, అండ్ వసంత చక్రాల తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే శ్రీనివాస రేణుగుంట నుంచి రైట్ ఆన్సర్, అండ్ శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు కూడా నమస్కారం, బట్ ఆన్సర్ మాత్రం లేదు. అండ్ 3:19:35 స్టూడియోల టైం మనమున్నాం సందడే సందడిలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, దోచుకుని పోయిన వాడు ఇది, దొరికిన వాడు అది అని సామెత అని చెప్పాను. దోచుకుని పోయిన వాడు దొర, దొరికిన వాడు దొంగ అనమాట. సో అది రైట్ ఆన్సర్, చాలా మంది ఆన్సర్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ.

సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఆరు అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో ఒకటి ఐదు మూడు కలిపితే కలిశారు అని అర్థం వస్తుంది, అండ్ నాలుగు ఐదు ఆరు కలిపితే ఆమె అని అర్థం వస్తుంది, అండ్ మూడు నాలుగు ఐదు ఆరు ఐదు కలిపితే అక్కడ అని అర్థం వస్తుంది, అండ్ ఒకటి రెండు ఆరు ఐదు కలిపితే మరింత లేదా మరిన్ని అని అర్థం వస్తుంది. ఏంటది, ఒక తమిళ సినిమా విన్నట్టుంది కదా.

చాలా సింపుల్ గా నీట్ గా స్లోగా చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి క్లూస్ అన్ని కూడా. సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 1, 5, 3 కలిపితే కలిశారు, అండ్ 4, 5, 6 కలిపితే ఆమె, అండ్ 3, 4, 5, 6, 5 కలిపితే

సో మళ్ళీ చెప్తున్నాను, 153 కలిపితే కలిశారు, 456 కలిపితే ఆమె, 34565 కలిపితే అక్కడ, అండ్ 1265 కలిపితే మరింత లేదా మరిన్ని అని అర్థం వస్తుంది. ఏంటది డీ కోడ్ చేసి నాకు పంపిస్తూ ఉండండి 0866 2438148 నంబర్కి.

సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటా క్వశ్చన్ అంటే, సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చూద్దాం మరి అందరూ డీకోడ్ చేశారో లేదో. ప్రీవియస్ క్వశ్చన్ కి సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అప్పలరాజ్ గారు పెడన జోగనందరావు కాలేజ్ నుంచి రైట్ ఆన్సర్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి, అండ్ సుబ్బారెడ్డి శివాజీ నగర్ నుంచి పంపించారు. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అన్నమాట, మొత్తానికి రైట్ ఆన్సర్.

కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ కాదర్ వీరేష్ రాజల్ మండలం నుంచి రాంగ్ ఆన్సర్ కదా అండ్ దేవసేన తిరుపతి నుంచి పంపించారు. గజిబిజిగా అనిపిస్తూ ఉందయ్యా అంట, మరి గజిబిజిలో నుంచే ఆన్సర్ తీసుకురావాలి మీరు. నేను డీటెయిల్డ్గా అడిగాను, చాలామంది పెడుతూ ఉంటారు ఆన్సర్స్ అయితే, మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. అండ్ అతను ఆమె అక్కడ మరింతగా నాకైతే కొత్త రకం ఆన్సర్ పంపించారు, రామకృష్ణపురం నుంచి ఎన్ ఫాల్గుణరావు గారు, బట్ ఆన్సర్ అది కాదు. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్ అండ్ వీరరాఘవ వర్షిత్ రవి తార వీళ్ళందరూ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ వజ్రాల వెంకటరెడ్డి గారు ఐఎమ్ ఇన్ జర్నీ. సో నో పెన్ పేపర్ అంట, పెన్ పేపర్ లేకపోతే ఏంటి, ఫోన్లో చక్కగా టైప్ చేసి డీకోడ్ చేసి పంపించండి. అండ్ ఫణిజత్తి శ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ తికమకగా ఉంది నాయన అంటూ సుబ్బరామయ్య గారు పంపించారు గన్నవరం నుండి. సో నీట్ గా క్వశ్చన్ ఏం చేస్తారంటే, నేను క్లూస్ ఇస్తాను కదా, క్లూస్ ని నోట్ చేసుకోండి, నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేది రివీల్ అవుతుంది. అండ్ కొంకల గ్రామం నుంచి అరవింద లహరి గురు వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి శ్రీవాణి రామకార్తీక వెన్నెలవల్లి వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు నుంచి నజీర్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు రైట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ మునగాల సాంబశివరావు గారు మంగళగిరి నుంచి పంపించారు. దామల్ల చిన్నమస్తం రావు గారు, పెద్దమస్తం రావు గారు, బట్ ఓకే రైట్ ఆన్సర్. అలా ఎలా పంపించారండి విడివిడిగా లెటర్స్ ని? అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహర యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ రామల్లకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ నల్గొండ జిల్లా నుంచి పంపించారు దమ్మోజ్ వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండ్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు బిజిలి వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ మాకు అంత నాలెడ్జ్ లేదు, మేము స్మాల్ సైజ్ కిడ్స్ వారంపూర్ నుంచి తుమ్మకూరు యశ్వంత్ కుమార్ అండ్ కీర్తి అని పంపించారు. సో నేను చెప్తున్న ఆన్సర్ ఏంటో అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనీద్దీన్ స్నేహమాన జనీద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ హాయ్ కిషోర్ సార్ అని అంటూ రాజేష్ సాగర్ గుల్బర్గ కర్ణాటక నుంచి పంపించారు. మేము కర్ణాటక నుంచి కర్నూలుకి పని మీద వచ్చాం, కానీ మీ ప్రోగ్రామ్ వింటూ మేమంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, పాటలు కూడా సూపర్గా ఉన్నాయి అని అంటూ థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ సో మచ్ రాజు అండ్ రాజేష్ మీ అందరికీ కూడా. అండ్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్యా ప్రతీక్ అండ్ ధీరజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ మీ అందరికీ అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రాంగ్ ఆన్సర్ అండ్ నున్న నుంచి శోభారాణి గారు రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. మీ పేరు ఊరు ఏది ఏమీ లేవు, బట్ ఆన్సర్ పంపించండి అట్లీస్ట్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ అండ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటంటే, ఈ వరల్డ్ లో ఎవరికైనా సరే ఫస్ట్ ఫస్ట్ ఇష్టమైన వ్యక్తి అన్నమాట. యాక్చువల్లీ చెప్పాలని అంటే తను లేకపోతే అసలు మనమే లేవు. ఏంటి ఆన్సర్ అంటే మదర్ రైట్ ఆన్సర్. సో సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అంటే బ్యూటిఫుల్ మదర్, అది సంగతి. అండ్ 3:27:47 స్టూడియోలో టైం. సెవెంత్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఈసారి ఒక పొడుపు కథ తీసుకొచ్చాను మీ అందరి కోసం. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా పొడుపు కథలు కూడా కావాలని. పచ్చని మేడలో తెల్లని కుర్చీలు ఉన్నాయి అండ్ తెల్లని కుర్చీల్లో నల్లని దొరలు కూడా ఉన్నారు, ఏంటది? తెలిస్తే 0862-43-8148 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ కొంకల గ్రామం నుంచి అరవింద అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మదర్ అంటూ పంపించారు, సూపర్ రైట్ ఆన్సర్. సో పచ్చని మేడలో తెల్లని కుర్చీల్లో నల్లని దొరలు, ఏంటది? డీ కోడ్ చేసి 0862-43-8148 నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

ఇటువంటి చేస్తున్నారు. విత్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:31:42 అని మనం సందడి సందర్లో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, సో పచ్చని మేడలో తెల్లని కుర్చీలు, తెల్లని కుర్చీల్లో నల్లని దొరలు అని చెప్పి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను కదా, అందుకే ఆన్సర్స్ అన్ని కూడా ఎక్కువ వస్తున్నాయి. అనంతపురం నుంచి అనురాధ గారు ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ మలన్బి కర్నూలు నుంచి ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్, కేదర్ వీరేష్ గారు రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి కార్తీక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ భాస్కర్ పెడన నుంచి, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాణ జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే కాకాని నుండి పద్మశేఖర్ బుక్ కాదు కదా అండ్ కొంకల గ్రామం నుంచి అరవింద అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ కాళ్ల శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ జయం భాష కర్నూలు నుండి రైట్ ఆన్సర్ అండ్ ప్రసూన హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్యాపుర అద్దరూ నుండి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఈవినింగ్ సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే లలిత మురళి ఫ్రమ్ కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ అల్మాన్గూడ నుంచి దమ్మోజ్ మధుసూదనాచారి అండ్ శ్రీవాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే శ్రీకాకుళం నుండి భాస్కర్రావు గారు రైట్ ఆన్సర్ అండ్ సార్ ప్రోగ్రామ్ సూపర్ థ్యాంక్ యూ అని అంటూ బి రాంబాబు గారు, కమల, మానస వీళ్ళందరూ పంపించారు. బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి అని అంటూ కర్నూలు నుంచి నజరిన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అండ్ ఫణిశత్తి శ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఏడవ ప్రశ్నకి జవాబు అని అంటూ రెండు ఆన్సర్స్ పంపించారు సిక్స్త్ అండ్ సెవెంత్ క్వశ్చన్స్కి. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కన్ హని అండ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్రావు గారు, పెద్దమస్తన్రావు గారు రైట్ ఆన్సర్ అండ్ రాత్రి ఇదే ప్రశ్న వేరే రకంగా అడిగారు అంట ఎవరు, సుదర్శన, కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి నిన్న రాత్ర. ఓకే అండ్ అలాగే అందుకే నేను ఈజీగా చెప్తున్నారు చాలా మంది అండ్ గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ వీరకనకరావు గారు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ తీసుకోండి సార్, తీసుకోండి సార్ జీ వస్తున్నారు, ఏం తీసుకోవాలి నాకైతే అర్థం లేదు. అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు, అలాగే ఎగ్గల రమణ స్వర్ణభారతి నగర్ గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ వంశీరాజ్ గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ జమలయ్య దొడదేవరపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ హాయ్ కిషోర్ సార్ గుడ్ ఈవినింగ్, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ సీతా కాదు చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ ఎల్ఫాన్ ఫాల్గుణరావు రామకృష్ణపురం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ ఆలగడ్డ నుంచి పంపించారు పాలంపోలే గారు రైట్ ఆన్సర్, అలాగే పి జానకిరామ్ పంపించారు నందిగామ నుంచి రైట్ ఆన్సర్ అండ్ సార్ అంటూ కలమందలపాడు నుంచి పంపించారు చంద్రవర్ధన్ రాంగ్ ఆన్సర్, తాటిముంజులు ఎంత సమ్మర్ అయితే మాత్రం తాటిముంజులు ఇష్టమైతే మాత్రం అది చెప్తారు కాదు అండ్ పోల శ్రీనివాస్ కాదు పోలపల్లి శ్రీనివాస్ రాజన్పేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా బట్ ఆన్సర్ ఏది అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ సీత కాదు సుధా కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్ అండ్ బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్య, ప్రతీక్, ధీరజ్, నాగల్దీన నుంచి రైట్ ఆన్సర్, అలాగే లక్ష్మి ఫ్రమ్ గుంటూరు నుండి అండ్ గోర్నకాల నుంచి పాతింటి ఎల్లప్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి రాంగ్ ఆన్సర్ కదా అది సంగతి అండ్ చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు ఏంటంటే సీతాఫలం అనమాట, సీతాఫలం రైట్ ఆన్సర్.

नेक्स्ट क्वेश्चन गेट रेडी. సో పెద్ద అంటే అతి పెద్ద సినిమా టైటిల్స్ ఏవైనా రెండు చెప్పండి నాకు, రెండు చాలు, లేదంటే ఒకటి చెప్పినా పర్వాలేదు. అతి పెద్ద సినిమా టైటిల్స్, అబ్బా ఏంటి ఇంత పెద్ద సినిమా టైటిల్ ఉందని అనిపించిన టైటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో నుండి ఒకటి కానీ రెండు కానీ మ్యాక్సిమం పంపించండి మీకు తెలిసిన టైటిల్స్. 0866 4888 148 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

కంక్లూజన్? బాహుబలి కంక్లూజన్ పెద్ద టైటిల్ ఏముంది చెప్పండి. బిజిలీ వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్ శ్యామ్ ఏకలవ్య నగర్ నుంచి పంపించారు. అండ్ వంశీరాజ్ గుంటూరు నుంచి శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అని అంటూ సేమ్ ఆన్సర్ పంపించారు చాలా మంది. కాకినాడ నుంచి పద్మశేఖర్ కూడా సేమ్ ఆన్సర్. అండ్ మలన్బి కర్నూలు నుంచి పంపించారు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని అంటూ పంపించారు. అలాగే ఎవడి గోల వాడిది అని అంటూ సాయి శిరీష తిరుపతి నుంచి, అండ్ దెన్ ఫాల్గుణరావు గారు రామకృష్ణాపురం నుంచి పంపించారు రివెంజ్ అంట, ఇది పెద్ద రేట్ల. అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అని అంటూ రైట్ ఆన్సర్ వీర రాఘవర్షిత్ రవి తార వీళ్ళందరూ శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అని అంటూ. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి అని అంటూ దానవీర సూర్యకర్ణ అంటూ లక్ష్మీ గుంటూరు నుండి. అశోకవనంలో అర్జున కళ్యాణం అని అంటూ ఎవరు పంపించారు? సులోచన గారు కరీంనగర్ నుంచి. అండ్ తూర్పు పడమర నుంచి పంపించి, ఓకే తూర్పు పడమర జై జంటల అవి నల్గొండ జిల్లా నుంచి పంపించారు దమ్మోజు వెంకటాచారి గారు. ఇవి రెండు రెండు టైటిల్స్ ఒకే టైటిలా. అండ్ మా ఇంటికి వస్తే ఏమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏం తెస్తారు అని అంటూ శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు గారు. అండ్ అలాగే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఏమాన్సర్ దానవీర సూర్యకర్ణ. అండ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ పంపించారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు అంటూ. అండ్ ఎగ్ల రమణ స్వర్ణభారత్ నగర్ నుంచి పంపించారు ఓకే శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురు అరవింది అంటూ. అండ్ జాగ్వి ఫ్రమ్ గుంటూరు నుంచి జగదేవి విడోదలకు సుందరి అని అంటూ. అండ్ శ్రీ రాజరాజేశ్వరి కేఫ్ విలాస్ క్లబ్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి చాలా లిస్టే పంపించారు. లలిత మురళి భాను వీళ్ళందరూ తిరుపతి నుంచి. అండ్ బ్రో గుడ్ ఈవినింగ్ శశికళ అండ్ సంధ్య ఫ్రమ్ నాగలదిండ నుంచి పంపించారు. సహస్రశీర చెడ అపూర్వ చింతామణి అంట. సో టైటిల్స్ చాలా డిఫరెంట్ టైటిల్స్ వస్తున్నాయి. అండ్ మావిడి మీద తొట్టు మీ ఆవిడ చాలా మంచిది అని అంటూ ఎం మురహరి యశోద జానకిరాజు గారు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర ఓకే ఇంకా ఉన్నాయి. అండ్ జగదేవిడి అద్లోకి సుందరి అని అంటూ గణేష్ రాజు శ్రీవత్స. అండ్ లాహిరి లాహిరి లాహిరిలో అంటూ సుధా కొత్తగూడెం నుంచి. అండ్ శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అని అంటూ పాలెం పోలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ సేమ్ శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిలకనారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సేమ్ ఆన్సర్ బళ్ళారి నుంచి పంపించారు గుడ్ మార్నింగ్ అండి అని అంటూ మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది చిత్ర అనుకుంటా. సేమ్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. చాలా ఆన్సర్స్ పంపించారు. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి మా ఆవిడ మీద ఒకటి మీ ఆవిడ చాలా మంచిది అని అంటూ. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు పంపించారు దానవీర సూర్యకర్ణ అంటూ. అండ్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు అని అంటూ పంపించారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు దానవీర సూర్యకర్ణ అంటూ పంపించారు. అలాగే శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రేమ్ సాయి వరుణ్ వీళ్ళందరూ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి. అండ్ నూనె నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సీతాఫలం అంట ప్రీవియస్ క్వశ్చన్కి. అండ్ దానవీర సూర్యకర్ణ అంటూ ఎవరు పంపించారు? బ్రహ్మ మరీంద్ర పేరు చాలా డిఫరెంట్గా ఉంది మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ వీళ్ళందరూ లాహిరి లాహిరి లాహిర్లో అంటూ. అండ్ పి జానకిరామ్ అండ్ ఉమామహేశ్వరి గారు పంపించారు మణికంట శ్రీమద్ విరాట్. చాలామంది ఈ ఆన్సర్ పంపించారు అబ్బా. అండ్ సేమ్ ఆన్సర్ మళ్ళీ మొహమ్మద్ జనిద్దీన్ స్నేహబాణి జనిద్దీన్ అండ్ మోరంపూర్ నుండి తొమ్ముగురి నాగరాజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ సేమ్ ఆన్సర్. అండ్ ఆన్సర్ సహస్ర శిరక్షేద అపూర్వ చింతామణి. ఓకే ఇందాక కూడా ఎవరో పంపించారు ఇది. వీరకనకరావు గారు వీరభద్రపురం నుంచి పంపించారు. అండ్ జమలయ్య దొడదోరపాటి నుంచి పంపించారు కలవారి కోడలు కనక మహాలక్ష్మి అని అంటూ. అండ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాహుబలి త్రిబులార్ అంట ఏంటి మరి అది. అండ్ పోలవల్లి శ్రీనివాస్ రాజన్పేట నుంచి పంపించారు మీ ఆవిడ మీద ఒట్టు మా ఆవిడ సారీ మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది అని అంటూ. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి హలో కిషోర్ బాబు ఎలా ఉన్నారు ఆయనకిద్దరు అంట. అండ్ భాస్కర్ పంపించారు చెరుకుపల్లి నుంచి మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం చేస్తారు. వై చంద్రవర్ధన్ పంపించారు కలమందలపాడు నుంచి సేమ్ ఆన్సర్. అలాగే క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి అని అంటూ కర్నూలు నుంచి నజరిన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అలాగే కామర్తి శంకర్ రాజుల మండలం నుంచి మగధీరా అంట. అండ్ శ్రీ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ అంటూ ఫణిసత్యశ్రీ తెనాల నుండి. అండ్ రవికుమార్ కాకినాడ నుంచి సహస్ర శిరశ్చేదర.

శిరశ్చేద అపూర్వ చింతామణి. ఎక్కడ విన్నట్టుంది టైటిల్ నాకు మొత్తానికి, ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. చాలా డిఫరెంట్ గా, యూనిక్ గా, చాలా వెరైటీ వెరైటీ ఆన్సర్స్ పంపించారు అనమాట. ఎనీవే, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ 9th క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఎలాగో మూవీస్ గురించి వెళ్ళాం కాబట్టి నాకు ఒక చిలిపిగా ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే, మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు, ఐ మీన్ చిన్నప్పుడనే కాదు, కొన్ని కొన్నిసార్లు పెద్ద అయిన తర్వాత కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అనమాట. ఏంటంటే, మనం ఒక సినిమాకి వెళ్ళబోయి ఇంకో సినిమాకి వెళ్తాం. ఎప్పుడైనా ఒకసారి ఎలా జరిగిందా మీకు? ఏంటి ఆ సినిమాలు గుర్తుంటే నాకు పంపిస్తూ ఉండండి. కేదర్ వీరేష్ రాజోల మండలం నుంచి ఆన్సర్ ఏం లేదు. అండ్ సాహస వీరుడు సాగర్ కన్య అంట ఎవరు మరి పేరు కూడా లేదు. అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఎన్టీఆర్ గారి సినిమా నాకు తెలుసు, అది వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, నాకు కూడా ఇష్టం సినిమా. అండ్ గణేష్ శ్రీవత్స కొనపూర్ నుంచి పంపించారు, ఆన్సర్ అర్థం అవ్వలేదు. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి ఆన్సర్ ఆల్రెడీ చదివేశాను నేను. అండ్ కలిసి ఉంటే కలద సుఖం అని అంటూ శ్రీనివాస్ తిరుపతి నుంచి, సూపర్. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక సినిమాకి వెళ్ళబోయి ఇంకో సినిమాకి వెళ్ళారా? తెలిస్తే, ఐ మీన్ తెలిస్తే కాదు, గుర్తు తెచ్చుకొని నాకు ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉండండి. 0866-43-8148 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విత్ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:47. మనం ఉన్నాం సందరే సందర్. మీరు ఎప్పుడైనా ఒక సినిమాకి వెళ్ళబోయి ఇంకో సినిమాకి వెళ్ళారా అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చూద్దాం మరి ఎవరెవరు ఏ సినిమాకి వెళ్ళారో. ఎవరు పెడన జోగనందరావు కాలేజ్ నుంచి పంపించారు అప్పలరాజు గారు. ఇది 1986 జరిగింది. అప్పుడు ఉదయం ఆట ఒక సినిమా మ్యాట్నీ నుండి మూడు ఆటలు ఒక సినిమా ఆడేవి. ఓకే, ఉదయం ఆట ఒకటి, మ్యాట్నీ నుండి మూడు ఆటలు ఒక సినిమా ఆడేవి. నేను రాక్షసుడు సినిమాకి వెళ్ళబోయి అపూర్వ సహోదరుల సినిమాకి వెళ్ళారంట. అండ్ కమలాసన్ గారు విజేతలు సినిమాకి వెళ్ళాలని వెళ్ళి పొరపాటున టైటానిక్ సినిమాకి వెళ్ళాను, అర్థం కాక నరకం అనిపించారంట. టైటానిక్ సినిమా అర్థం కావడానికి ఏముంది చెప్పండి? ఆ విజువల్ వండర్ని చూడాలి, ఆ ప్రేమని ఆస్వాదించాలి. చాలా ఉన్నాయి టైటానిక్లో ఎంజాయ్ చేయాలంటే. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. అలాగే సాహస్ ఓకే ప్రీవియస్ క్వశ్చన్ కానీ మహానటి సినిమాకి వెళ్ళబోయి నేల టికెట్ సినిమాకి వెళ్ళాం, కుబేర సినిమాకి వెళ్ళబోయి కన్నప్ప సినిమాకి వెళ్ళారండి. కర్నూలు ముజఫర్ నగర్ నుండి శ్రీ

అని రామ కార్తిక్ వీళ్ళందరూ పంపించారు. సూపర్ సార్, మీ ఆలోచనలకి సూపర్ వెరైటీ వెరైటీ ఆలోచనలు వస్తున్నాయి అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అనంతపురం చంద్రాదయ్య గారు, శ్రీకాంత్ మూవీ శ్రీకృష్ణకు వెళ్ళాలని మరొక సినిమాకి వెళ్ళడం జరిగిందంట. అలాగే తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు, అటువంటిది ఏదీ లేదయ్యా అంట. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, కలెక్టర్ గారు అబ్బాయి మూవీ చూడడానికి వెళ్ళాను కానీ అక్కడ టికెట్ దొరకపోవడం వల్ల ఆ రోజు విడుదలైన సహస్ర సామ్రాట్ మూవీ చూశాను. ఓకే, ఇంటెన్షనల్ గా మీరు ఆ సినిమాకి వెళ్ళారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక సినిమా అనుకోని పొరపాటున ఇంకో సినిమాకి వెళ్ళిపోయిన సినిమాలు ఏంటి అని చెప్పి, మొహమ్మద్ జనీదిన్, స్నేహబాణ జనీదిన. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ కనకారావు గారు పడన నుంచి, బ్రూస్లీ ఎంటర్ ది డ్రాగన్ మూవీకి వెళ్తే వేరే మూవీ వస్తుంది, నిద్రపోయారంట. అండ్ మలన్బి కర్నూలు నుంచి పంపించారు, అత్తడ్ ఓకే, అత్తకు యముడు అమ్మాయికి మొగుడుకు వెళ్ళి యముడికి మొగుడు చూసి వచ్చారంట, సూపర్. 1984లో చాలానే జరిగింది. అండ్ వై చంద్రవర్ధన్ కవలమందలపాడు గ్రామం నుంచి పంపించారు, మూవీ నేమ్ కళింగ అంట. కళింగకు వెళ్ళబోయి వెళ్ళారా లేకపోతే కళింగకు వెళ్ళి వేరే సినిమాకి వెళ్ళబోయారా? అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి, సాలిగాలి వెంకట నగర్ నుంచి, మంగళవారం సినిమాకి వెళ్లాల్సి ఉంది, ఆదికేశవ చూశారంట, సూపర్ అబ్బా ఇది మాత్రం. అండ్ రవికుమార్ కాకినాడ నుంచి, ఫ్యామిలీతో భరత్ అనే నేను సినిమాకి వెళ్ళాలనుకుని లాస్ట్కి మహానటి సినిమాకి వెళ్ళాం. ఎనివే, ఇది కూడా మంచి చాయిసే కదా, మహానటి చూసి వచ్చారు. అండ్ పరుగు మూవీకి వెళ్ళి కంత్రి మూవీ చూశారంట సుధా కొత్తగూడెం నుంచి. అండ్ కిషోర్ బాబు అప్సరాకి వెళ్ళాం పోస్టర్ చూసి చిరంజీవి మూవీ అని, లోపలికి వెళ్ళి వెళ్ళాక వేరే మూవీ చిరంజీవి మూవీ నెక్స్ట్ డే నుంచే అని తెలియక ఓకే వేరే సినిమాకి వెళ్ళారు. అండ్ అలాగే దక్ష ఫ్రమ్ విజయవాడ నుంచి, విజయవాడలో శాంతి ప్రశాంతి సినిమా హాల్లో ఒక సినిమాకి బదులు వేరే సినిమాకి వెళ్ళారంట. అండ్ లేదు కిషోర్ గారు, మీకు ఎప్పుడైనా జరిగిందా అన్నట్టు లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుండి. నాకు ఒకసారి జరిగింది, అదేంటి ఆ సినిమా ఏంటని చెప్తాను నేను తర్వాత. అండ్ వంశీరాజ్ గుంటూరు నుంచి, కలిసిందన్నాకి వెళ్ళబోయి మా పెళ్లికి రండి సినిమాకి వెళ్ళాను, పిచ్చ బోరింగ్ మూవీ అంట. అండ్ అలాగే కుబ్జం మూవీ చూడాలని ఆది మూవీ చూశారంట, గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి. అండ్ కిరాయి దాదా సినిమా చూద్దామని వెళ్ళాము, టికెట్లు అందక వెంకటేష్ గారి రక్త తిలకానికి వెళ్ళారంట పాలెం పోలయ్య గారు 1989లో. అండ్ అలాగే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఈ మధ్య జరిగింది బ్రో, వాల్తేరు వీరయ్య సినిమా అనుకుని విజయ్ వారసుడు చూశారంట, సూపర్ అబ్బా. అండ్ చిన్నప్పుడు సినిమా టికెట్ పూర్తి హాల్ నిండి హౌస్ఫుల్ బోర్డు టాకీస్ ముందు బోర్డు తగిలిస్తే చాలాసార్లు వేరే సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయి అని అంటూ చిలక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో అలాంటి సందర్భాలు చాలానే ఉంటాయి. బట్ నేను అడిగింది ఏంటంటే, అనుకోకుండా ఒక సినిమా అనుకుని ఇంకొక సినిమాకి వెళ్ళడం, ఇన్ కేసు ఒకసారి ఒక సినిమా టికెట్లు తీసుకున్నా సరే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో సినిమా ప్లే చేస్తూ ఉంటారనమాట. అండ్ విజయవాడ రాజ్లో శివ హిందీ ఆడుతుంది, యువరాజ్లో రాజా విక్రమార్క ఆడుతుంది. ఫస్ట్ టైం విజయవాడలో సినిమా చూడటం, రాజా విక్రమార్క లిగా శివాకు వెళ్ళాము అని అంటూ రవి గణవరం నుంచి, సూపర్. అండ్ యగ్గల రమణ గుంటూరు నుంచి పంపించారు, అన్నయ్యకు వెళ్దాం అనుకుని పొరపాటున క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమాకి చూశాము, తలకాయ నొప్పి అంట. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అంటే రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు వాళ్ళంటే రాజసినిమానే కదా, సూపర్ కదా, ఎక్సలెంట్ మూవీ అది. అది తలనొప్పి వచ్చిందంటే ఎలా చెప్పండి. అండ్ ప్రేమనగర్ చూడబోయి గుడిగంటల సినిమా చూశారంట, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహర యశోద జానకిదాసు. అండ్ ఈడియట్ సినిమాకని వెళ్ళాం, ఇంద్ర సినిమా చూసి వచ్చారంట, గోల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్. అండ్ రెండు సినిమా ఒక దగ్గర టాకీస్ ఉండడం వల్ల ఒక సినిమా అనుకుని పోయినాము. ఏంటి ఆ సినిమాలు, నేను అడిగింది అదే, చిత్రేల గ్రామం నుంచి దమ్మోజు వెంకటేశ్వరి గారు. అండ్ తాళి సినిమాకి వెళ్ళబోయి పల్లెటూరు సినిమా, టైటిల్ అర్థం అవ్వలేదు నాకు, సో మీ పేరు కూడా అర్థం అవ్వలేదు నాకు. అండ్ జాండ్రపాటి నుంచి సజ్జల ఇలారాణి గారు, ఆన్సర్ సురేష్ మహల్లో మనం సినిమాకి వెళితే స్క్రీన్ వన్లో అక్కడప్పుడు కుల్ఫీ సినిమా వచ్చిందంట, నాకు అర్థం కాకనేది అదే చూసే టైంలో, ఏంటంటే రెండు స్క్రీన్స్ ఉన్నాయని తెలియదంట. ఓకే మనం కానీ వెళ్ళి, అసలు నాకు పేరు కూడా తెలియదు కుల్ఫీ అనే సినిమా వచ్చిందని. అండ్ చంటి సినిమాకి వెళ్ళబోయి గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళారంట, కొంగళ గ్రామం నుంచి అరవింద గురు. అండ్ 1991లో ఆషికి సినిమాకి వెళ్ళాం మ్యాట్ని షోకి, అలాగే మరి అశోక్ ఆ సినిమాకి వెళ్ళాలని అనుకున్నాము కానీ ఆ సినిమా కుదరకపోవడంతో గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళామని అంటూ బిజ్లీ వెంకటేశన్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మహానటి సినిమాకి వెళ్ళి భరత్ అనే నేను సినిమా చూశామని అంటూ నవ్వుకున్నారంట క్రిజీ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కన్ అని, సూపర్. అండ్ నిన్న నుంచి శోభారాణి గారు, రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి. ఓకే ప్రీవియస్ క్వశ్చన్ అనమాట, బిగ్గెస్ట్ టైటిల్స్ అని చెప్పాను కదా, లార్జెస్ట్ టైటిల్స్, ఆ టైటిల్స్ పంపించారు. ఎనీవే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక సినిమా కానీ వెళ్ళి ఇంకో సినిమా చూసారా అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలామంది వాళ్ళ సిచ్యువేషన్స్ని, వాళ్ళ మెమరీస్ని నాతో షేర్ చేసుకునేందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనైతే ఒక్కసారి జరిగింది నాకు గుర్తు ఏంటంటే, నేను అప్పటికే జోష్ సినిమా ఉంది కదా, నాగచైతన్య జోష్ సినిమా, అప్పటికే నాకు ఆ సినిమా నచ్చి 3-4 times చూసినట్టు గుర్తు, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ. అయితే నేనేం చేశానంటే, తర్వాత బాణం సినిమా కనుకుంటా, నారరోహిత్ ఫస్ట్ మూవీ బాణం సినిమా కానీ వెళ్ళాం, తీరా చూసిన తర్వాత లోపలికి వెళ్తే అప్పుడు కూడా జోష్ వేస్తున్నారు, ఇదేంటి జోష్ వేస్తున్నాడని చెప్పి ఆల్రెడీ అప్పటికే దాన్ని 3 times చూసాము, జోష్ చేస్తున్నారని చెప్పి డౌట్ వచ్చింది. బయటకు వచ్చి అడిగితే ఏదో ఒక చిన్న ఏదో ప్రాబ్లం వల్ల మేమే బై మిస్టేక్ ఆ సినిమాకి టికెట్లు తీసేసుకుని వెళ్ళాం, అది మా తప్పే యాక్చువల్.

సో అలా బాణం సినిమాకి వెళ్ళబోయి జోష్ సినిమా నాలుగోసారో ఐదోసారో థియేటర్ లో చూసి వచ్చామన్నమాట. 3:54 ఎగ్జాక్ట్ గా స్టూడియోలో టైం. లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. 5-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 1, 2, 3, 5 కలిపితే సాహస కృత్యం అని అర్థం వస్తుంది, అండ్ 2, 3, 4, 5 కలిపితే తూర్పు అని అర్థం వస్తుంది, అండ్ 1, 3, 5 కలిపితే కొవ్వు అని అర్థం వస్తుంది. ఏంటా ఆన్సర్ తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. 5-letter ఇంగ్లీష్ వర్డ్, 1, 2, 3, 5 కలిపితే సాహస కృత్యం, 2, 3, 4, 5 కలిపితే తూర్పు, అండ్ 1, 3, 5 కలిపితే కొవ్వు ఏంటది తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఫ్రమ్ 101.3 అండ్ స్టూడియోలో టైం సారీ 3:58:30 అండ్ నేను అడిగిన క్వశ్చన్ 5 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. కిషోర్ గారు, నేను సినిమాలు ఎక్కువ చూడను, అలాంటిది ఏం జరగలేదంట. సులోచన గారు సూపర్ అండ్ పెడన జోగనందరావు కాలు నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ ఐలవరం నుండి డోకుపర్తి గోపాలరావు గారు పంపించారు. చంటీకి వెళ్ళి మాతృదేవ బావ చూశారంట. ఇంకా ఏడ్చుకుంటూ వచ్చుంటారు నాకు తెలిసి, మామూలుగా ఉండదు. కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు ముజఫర్నగర్

తీసుకోండి. శ్రీవాణి, రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుదర్శన మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఫణిశక్తి శ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్. అండ్ హలో కృష్ణి. సో మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు, అవునా? డెఫినెట్ గా చెప్తాను. అండ్ దక్ష ఫ్రమ్ విజయవాడ నుంచి, సారీ కిషోర్ అన్న, నాకు తెలియదు అని అంట. దానికి సారీ ఎందుకు, నేనే చెప్తాను దక్ష. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోధ జానకి రాజు, రైట్ ఆన్సర్. అండ్ ఈరోజు ప్రోగ్రామ్ కిషోర్ సార్ నిజంగా చాలా ఎంజాయ్ చేశాం. ముత్యాల మాటలు, ముత్యాల పలుకులు, ముత్యాల క్వశ్చన్స్ సూపర్ సూపర్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యామని అంటూ రామాలగౌడ్ నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్, మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి మీన్స్ అలాట్. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మిడ నుంచి మమ్మ జరిదిన్, స్నేహబాణి జరిదిన్ రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా చాలా ఆన్సర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను న్యూస్ హెడ్లైన్స్ తర్వాత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు జరిగే 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, పలు సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు దృశ్య మాధ్యమం ద్వారా 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. వృద్దుల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ వయోవృద్దుల కోసం జీవన్, జాయింట్ ఎల్డరీ ఎంపవర్మెంట్, వర్చువల్ అసిస్టెన్స్ నెట్వర్క్, మొబైల్ అప్లికేషన్ను, శతాయు సీనియర్ హోలిస్టిక్ కేర్ అసిస్టెన్స్ అండ్ ట్రైనింగ్ ఫర్ యువర్ యుటిలిటీ జెరియాట్రిక్ కేర్ గివర్ డాష్ బోర్డును ప్రారంభించింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో 17 ఎకరాల్లో సమీకృత సేంద్రియ సాగు చేస్తూ పంటలు, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల సాగుతో స్థిరమైన ఆదాయం పొందుతున్న రైతును ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. రసాయన ఎరువుల వినియోగంతో భూసారం దెబ్బతింటుందని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని లోకేష్ పేర్కొన్నారు. జూన్ జులైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆల అయోధ్యరామరెడ్డి, పరిమల్ నత్వాని, సానా సతీష్ల పదవీకాలం జూన్ 26న ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 స్థానాలకు జూన్ 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. లండన్లోని ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎంపిక చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతీక్ జలాన్ తర్వాత ఈ పదవికి ఎంపికైన 2వ భారతీయుడైన. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 19,840,00,000 రూపాయలతో చెక్కులను లబ్దిదారులకు అందించినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలిపారు. రాజధాని నగరం నిర్మిస్తున్న రహదారులు, ఎల్పీఎస్ జోన్లు తదితర అభివృద్ది ప్రాజెక్టు నిమిత్తం భూ సమీకరణ చేపట్టామని, సమీకరణకు కొందరు రైతులు, భూ యజమానులు ముందుకు రానందున రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే ఇటీవల భూసేకరణ ప్రక్రియపై నోటిఫికేషన్ విడుదల చేశామని అడిషనల్ కమిషనర్ భార్గవతేజ గ్రామస్తులకు వివరించారు.

0: रेडियो विविध भारती FM 101.3
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:15 అండ్ మనమున్నాం వివిధాలో. సో వివిధాలో ఒకే హీరో సాంగ్స్ ప్లే చేస్తాను అండ్ ఆ హీరో ఎవరు ఆ పాటలు ఏంటనేవి డెఫినెట్ గా చెప్తాను. మంచి ప్లేలిస్ట్ మీ అందరి కోసం రెడీ చేసి పెట్టాను. బట్ దానికన్నా ముందు ప్రీవియస్ లాస్ట్ క్వశ్చన్ అడిగాను, 5-letter ఇంగ్లీష్ వర్డ్ కొంకల గ్రామం నుంచి అరవింద గారు రైట్ ఆన్సర్ అండ్ చిలుకు నారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ కామర్తి శంకర్ రాజుల నుంచి కాఫీ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మలన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి ప్లేట్ అంట ఎప్పుడో అడిగిన క్వశ్చన్ కి బట్ అది కాదు. అండ్ సందరేజ్ అందరి అత్యంత ఆసక్తికరంగా హుషారుగా కొనసాగింది, సూపర్ డూపర్ ప్రశ్నలతో మంచి మంచి పాటలతో మమ్మల్ని అమితంగా ఆకట్టుకున్న మీకు మా ప్రత్యేక అభినందనలు అంటూ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మ జనిద్దీన్ స్నేహ బాణి జనిద్దీన్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పేరు భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి అండ్ పెడని జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ కిషోర్ గారు ఈరోజు సందడే సందడి 10 ప్రశ్నలతో మమ్మల్ని పరుగులు పెట్టించారు అంటే ఆ మాత్రం స్పీడ్ ఉండాలిగా కిషోర్ అంటే అంటూ థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ నల్గొండ జిల్లా నుంచి పంపించారు, దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ మీ ఫేవరెట్ సాంగ్స్ వేయండి అవి విని ఆనందిస్తాం, హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కన్ హనీ. క్రిష్జీ సందడే సందడి హుషారుగా ఉంది, మా అందరి పేర్లు చదవడం చాలా హైలైట్ అని అంటూ. సో మీరు ఇప్పుడు ఇలా అంటే మిగతా వాళ్ళందరూ మా పేర్లు చదవలేదంటారు, అలా ఏం లేదు, నాకు ఆ ఫ్లోలో ఆ టైంకి ఎన్ని అయితే వీలైతే అన్ని పేర్లు చదివేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ బాయ్ క్రిష్జీ. అబో ఎన్ని ముత్యాలో మీ మాటల్లో ఉన్నాయి కదా అంట, అలాంటి ముత్యాలు ఉంటే నాకు కూడా పంపించండి, నాకు కూడా చాలా యూజ్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ముత్యాల దండ వేసుకుంటారంట సుధా కొత్తగూడెం నుంచి, థ్యాంక్స్ ఎలాట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీన్స్ ఎలాట్ సుధా. అండ్ బ్రో గుడ్ ఈవినింగ్స్ అంటూ సంధ్య ప్రతీక్ ధీరాజ్ ఫ్రమ్ నాగల్దిన నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సో 5-letter ఇంగ్లీష్ వర్డ్ ఏంటి అని అంటే ఫీస్ట్ అనమాట, FEAST ఫీస్ట్ రైట్ ఆన్సర్. అందరూ కూడా రైట్ ఆన్సర్ గెస్ చేసి పంపించారు కాబట్టి మీ అందరి కోసం ఈ ప్లేలిస్ట్ రెడీ చేసి పెట్టాను. అండ్ ఈ రోజు వివిధాలో ఒకే హీరో సాంగ్స్ ప్లే చేస్తాను అండ్ ఆ హీరో ఎవరు అని అంటే శర్వానంద్ అనమాట. శర్వానంద్ హీరోగా యాక్ట్ చేసిన మూవీస్లో నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను బ్యాక్ టు బ్యాక్. వింటూ స్టే ట్యూన్డ్.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా వివిధాలో ఒకే హీరో సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. అండ్ ఆ హీరో ఎవరు అని అంటే శర్వానంద్ హీరోగా యాక్ట్ చేసిన మూవీస్లో నుంచి లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. అండ్ మా పేర్లు మాత్రమే కాదు కృషి, మన శ్రోతలందరి పేర్లు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీ నిష్కాన్ అండి థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్రిష్ అన్న ఓకే దక్ష ఫ్రమ్ విజయవాడ నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఏం చదువుకోక్కర్లేదు, మనం చదివిన చదువుంటే చాలు, అదే మనకు అన్ని నేర్పిస్తుంది అండ్ థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్కి. అండ్ ఒంగోలు నుంచి శ్రీనివాస్ కమల పంపించారు, నేను అడగలేదు క్వశ్చన్, ఈ క్వశ్చన్ అయితే ఎనీవే. అండ్ బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టే ట్యూన్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:52. మనమున్నాం వివిధాలో. బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. ఫ్రమ్ ద మూవీస్ శర్వానంద్ హీరోగా యాక్ట్ చేసిన మూవీస్ లో నుంచి లవ్లీ సాంగ్స్ అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్లే చేస్తూ ఉంటాను ఫ్రమ్ ద మూవీ జాను నుండి. ఈ సాంగ్ వింటూ స్టడీ వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. టాపిక్ చాలా యూస్ఫుల్, అందరికీ యూస్ఫులే. పేరెంట్స్ టీన్ రిలేషన్షిప్ గురించి ఈ ప్రోగ్రాంలో మనం మాట్లాడబోతున్నాం. అది టీనేజర్స్కి ఉపయోగపడుతుంది, సింగిల్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇలా ఉంటే బాగుంటుంది అని అందరికీ తెలుస్తుంది. సో కీప్ లిస్నింగ్ టు వెనిలా విత్ చేతన్. చిన్నప్పటి నుంచే పిల్లలకు తల్లిదండ్రులు మంచి అలవాట్లను నేర్పిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను వెళ్లే అవకాశం ఉంటుంది.

ఇందుకోసం పేరెంట్స్ వారితో ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బ తీసేలాగా మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బ తీయకుండా చూడాలి. ముఖ్యంగా పిల్లలకు పేరెంట్స్తో ఎంతో రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళే మొదటి గురువులు కూడా అంటారు. కాబట్టి వారితో ఎలా అంటే నమ్మకంగా ఉండాలి. ఏదో అబద్ధాలు చెప్తున్నట్టు, డ్రామా చేస్తున్నట్టు ఉంటే పిల్లలు ఇట్టే పసిగడతారు. ఏజ్ కదా, వాళ్ళకి ఏం తెలియకూడదు అంటే వర్బల్ లాంగ్వేజే కానివ్వండి, బాడీ లాంగ్వేజే కానివ్వండి, మీరు అబద్ధాలు ఆడితే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పసిగట్టేస్తూ ఉంటారు. అందుకే ఆనెస్టీ అనేది చాలా ముఖ్యం, ఏ రిలేషన్షిప్లోనైనా కానీ. ఈ నమ్మకమే పిల్లలకు తల్లిదండ్రుల మధ్య బలమైన బంధంగా మారుతుంది. తల్లిదండ్రులపై పిల్లలు నమ్మకంగా ఉంటే వారి ఇష్టాయిష్టాలను, కలలను, వారికి ఉన్న సందేహాలను అడుగుతారు. దీనివల్ల మీ పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. మీరు పిల్లలతో ఎంత స్నేహపూర్వకంగా మెదిలితే వారు మీతో అన్ని విషయాలను పంచుకొని జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో నమ్మకంగా ఉండటానికి చేయాల్సిన కొన్ని విషయాల గురించి ఇవాళ మన వెన్నెల ప్రోగ్రామ్ లో చెప్తాను. వింటూ ఉండండి మీ ఆర్జే చేతంతో. ఫస్ట్ ఈజ్ వేస్ టు బిల్డ్ ట్రస్ట్ విత్ పేరెంట్స్. శ్రద్ధగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. పిల్లలు మీతో ఏదైనా విషయం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు చికాకుగా మాట్లాడకుండా వాటిని ప్రేమతో ఆదరించి దగ్గరికి తీసుకోండి. వాళ్ళని సూటిగా చూస్తూ చెప్పే విషయాలన్నీ పూర్తి శ్రద్ధతో వినండి. వారు చెప్పే విషయాలను బట్టి చిన్న చిన్న ప్రశ్నలు వేసి వారితో కలిసిపోయి మాట్లాడండి. దీనివల్ల పిల్లలు మీరు వింటున్నారు అని అర్థం చేసుకొని మరిన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల చిన్న వయసులోనే పిల్లలకు మీపై నమ్మకం కుదురుతుంది. చెప్పడానికి చాలా ఈజీ ఉంది, వినడానికి అంతకంటే ఈజీగా ఉంది, కానీ చేయటమే కష్టం. ఏంటి ఇంత ఈజీగా ఉంది, కష్టం ఎందుకు అంటున్నారా? ఇవాళ పిల్లలు పేరెంట్స్తో ఏమి షేర్ చేసుకోవట్లేదు, పేరెంట్స్ పిల్లలతో ఏమి షేర్ చేసుకోవట్లేదు. ఎవరైనా షేర్ చేసుకుందామని వస్తే ఒకవైపు ఫోన్ చూస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, అంత ఓపెన్గా చెప్పేస్తారా ఏమన్నా? వాళ్ళకు అర్థమైపోయింది, వీళ్ళు మాపైన కాన్సన్ట్రేషన్ చూపట్లేదు, వీళ్ళకు ఇది అనవసరమైన టాపిక్ అనేసి వాళ్ళు ఎంత చెప్పాలో అంతే చెప్తారు, మిగతాది చెప్పరు. మేబీ వర్చువల్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారేమో, అది మీ పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. మీరు అందుకే నిజాయితీగా ఉండడం చాలా మంచిది. మీరు పిల్లలతో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి. కష్టమైన సమయంలో కూడా వారికి అబద్ధాలు చెప్పకుండా నిజాలే చెప్పండి. మీకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పేసేయండి. వాట్ సో రాంగ్ ఇన్ ఇట్? అందరికీ అన్ని తెలియాలని లేదు కదా. అంతేగాని టెంపరరీగా వారికి అబద్ధం చెప్పి సంతోష పెట్టినా నిజం తెలిసిన రోజు వారికి మీపై నమ్మకం కలిగించలేరు. రెస్పెక్ట్ దేర్ బౌండరీస్, హద్దులను గౌరవించండి. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, పిల్లలు మర్యాదగా నడుచుకోవాలంటే ముందుగా పెద్దవాళ్ళు ఒకరినొకరు హద్దుల్లో ఉండి పరస్పరం గౌరవించుకోవాలి. ఇంట్లో భార్యాభర్తలు పిల్లల ముందు గొడవలు పడకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇంట్లో ఎవరిదో ఒకరిది పెత్తన నడవకుండా ప్రతి వ్యక్తి వ్యక్తిగత అంశాలను గౌరవించాలి. అప్పుడే పిల్లలు అందరితో మర్యాదగా ఉంటూ నమ్మకంగా ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులతో చెప్పే విషయాలను చాలా మంది పట్టించుకోరు, వారి నిర్ణయాలను అసలే పట్టించుకోరు, విలువ కూడా ఇవ్వరు. నీకేం తెలియదు, మాట్లాడకు అని అలా కసురుకుంటూ ఉంటారు. దీనివల్ల పిల్లలు తమ మాటలకు గౌరవం ఇవ్వడం లేదని భావించి మీతో అన్ని విషయాలను పంచుకోకపోవచ్చు. అందుకే పిల్లల అభిప్రాయాలను తెలుసుకొని స్థిరమైన నిర్ణయాలను తీసుకోండి. వారి ఆలోచనలను స్వాగతించండి. గివ్ దెమ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇవ్వండి. ఎదిగే పిల్లలతో కఠినంగా ఉంటే వారికి క్రమశిక్షణ అలవడుతుందని కొందరు భావిస్తారు. అది అపోహ మాత్రమే. మితిమీరిన స్వాతంత్ర్యం, ఆంక్షలు రెండు ప్రమాదమే. అందుకే బ్యాలెన్స్ ఇస్ ద కీ అంటారు. అందుకే వారి వయసుకు తగినట్టు నిర్ణయాలను తీసుకోవడంలో సహాయం చేయండి. ఎలాగంటే వారికి నచ్చిన బట్టలను, బొమ్మలను కొనివ్వండి. చిన్న వయసులోనే డిసిషన్స్ తీసుకోవడం నేర్పిస్తే భవిష్యత్తులో వారే ముందుకు కొనసాగుతారు. మీ పిల్లలు ఏదైనా పోటీల్లో గెలుపొందితే వారిని మెచ్చుకోండి. విఫలమైనా తిరిగి ధైర్యంగా ప్రయత్నించమని ప్రోత్సహించండి. విజయానికి గుర్తుగా బహుమతులను అందించండి. దీనివల్ల పిల్లలు మీరు తమ వైపు ఉన్నారని బలంగా నమ్ముతారు, మీరు చెప్పే ప్రతి మాటని నమ్ముతారు. ఏవైనా కొంచెం క్రిటికల్గా ఉన్నట్టు అనిపించినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మీతో ఫ్రీగా షేర్ చేసుకుంటారు. ఎందుకంటే పిల్లల జీవితాల్లో ఏమవుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమవుతున్నారు, ఈ మధ్య వర్చువల్ లైఫ్ కాబట్టి, వర్చువల్ ఫ్రెండ్స్ కాబట్టి సైబర్ క్రైమ్స్, సైబర్ బుల్లింగ్ కూడా పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు చిన్న చిన్న మార్పులు గమనిస్తూ మీరు మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రతిరోజు

రోజు పేపర్లో ఏదో సైబర్ బులియింగ్ అని పిల్లలని చాలా ఇబ్బందులు పెడుతున్నారని తెలుస్తూనే ఉంది. ఇంకా టీనేజ్లో ఏంటంటే తొందరగా హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు, ఎందుకంటే వారికి కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెప్తే మీతో ఏం మాట్లాడరు. క్రష్ అనేది జీవితంలో ఆరోగ్యకరమైన భాగం. ఏంటి, షాక్ అయ్యారా? ఎస్, మనం ట్రెడిషనల్ థింకింగ్, ఓల్డ్ స్కూల్ ప్యాటర్న్ అనుకుంటే ఇది షాక్ అవుతాం, కానీ అది కూడా హార్మోన్ ప్రభావం వల్ల ఒక ఫిజికల్ అట్రాక్షన్, మెంటల్గా ఏదో ఒకటి చెయ్యాలని ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ హెల్తీ అంటున్నారు మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్. ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్, ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయట. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్ లో ఉంటారు, హార్మోన్స్ ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది, అది కూడా గందరగోళంగా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు మీకు వారి క్రష్ గురించి చెప్తే మీరు ఎదురు చెప్పకుండా అసలు ఏంటో అని కాన్వర్సేషన్ లో ఫస్ట్ ఇన్వాల్వ్ అండి, వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు, అది కేవలం ఇంట్లో బుజ్జికొక పిల్లల్ని ఇష్టపడినట్టుగానే ఉంటుంది. ఒకవేళ సీరియస్ అయితే ఓదార్చండి, ఒకవేళ బ్రేకప్స్ ఇవి అయితే కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని వాళ్ళకి నేర్పించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళకు క్రష్ అంటే తెలియదు, బ్రేకప్ అంటే అసలే తెలియదు, అది కూడా మొట్టమొదటిసారి అయినప్పుడు వాళ్ళకు ఏం చేయాలి, ఎలా చేయాలి, హౌ టు రియాక్ట్ అనేది తెలియదు. కాబట్టి ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునే అవసరం ఉంటుంది, వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారని చెప్తారు, ఈ మాటలు వాస్తవమే. అయినా ఇంకా చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల వద్దనే కొట్లాడుకుంటూ పసి మనసులు కదా గాయపరుచుతున్నారా అని కూడా ఒక్కసారి వాళ్ళకి సందేహం రాదు. పిల్లల ముందే అసలు ఈ మధ్యో అసలు పాతకాలం నుంచి కూడా చూస్తున్నట్టుంటే ఒక్కసారి ఎమోషన్ వచ్చిందంటే పేరెంట్స్ చాలా మటుకు ఒక టోన్ అసలు ఇంకో మన ఏంటంటే సీలింగ్ అందాలి అంతగా అర్చుకుంటూ ఉంటారు. పెద్ద కేకలు వినిపిస్తే పిల్లలు భయపడతారు, ఎవరితోనూ కలవకపోవడం, అడిగితే నోరు మెదలుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇంకా ఎక్స్పోజర్ ఎక్కువ రాలేదు, ఎవరితో షేర్ చేయాలో తెలియదు, ఇవంతా కొత్తగా ఇంట్లో చూస్తారు కాబట్టి వారు బిగుసుకుపోయి ఉండరు. అలాంటి వాళ్ళకు మనస్తత్వ నిపుణులు చెప్పే మాట ఒకటి, ఇంటి వాతావరణం పసి మనసులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వారిని కుటుంబంలో గొడవలు, హస్బెండ్ వైఫ్ మధ్య మనస్పర్ధలు మానసికంగా కుంగదీస్తాయని చెప్తారు. పర్యవేక్షణ కరువై ఆకతాయిలుగా మారుతున్నారని, సెల్ ఫోన్, టూ వీలర్ చోరీలు మొదలైనవి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ వైట్ కాలర్ అఫెన్సెస్. ఒకసారి మనం చూస్తే జూనైల్ కోర్టులు అక్కడ ఇక్కడ, ఇదేంటి పిల్లలు మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, పావర్టీ ఏం లేదు, వీళ్ళు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారంటే వాళ్ళ మైండ్పై ఇంత ప్రభావం పడింది. అందుకే నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మాటలు చిన్నగానే ఉండొచ్చు, ఇవన్నీ ఏదో అని అలా తోసిపుస్తుంటారు, కానీ పేరెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ చిల్డ్రన్ అండ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని దాన్ని బట్టి కూడా ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ విత్ ద హస్బెండ్, విత్ ద చిల్డ్రన్ ఆర్ విత్ ఎనీ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. మీ మాటలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎమోషన్ని కంట్రోల్లో పెట్టుకోండి, బికాస్ దిస్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lumhe.venela, that's spice.lumhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: వనితాలోకం ఈనాటి స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, ఆ తర్వాత అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం గురించిన వివరాలు వింటారు. వినే ముందుగా ప్రకటనలు.
1: జీఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: జీఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి.
5: 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు, అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏఈ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కి అయినా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి, మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి.
4: అలాగే ఆర్బీఐ పట్టించుకుంటుంది.
5: తెలుసుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దేశంలో అన్ని జిల్లాలలో అక్టోబర్ నుండి డిసెంబర్ 2025 వరకు అన్క్లెయిమ్డ్ అసెట్స్ పై ప్రత్యేక శిబిరాలు నిర్వహించబడుతున్నాయి.
0: వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. మండే ఎండలు, వడగాలులు, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆరోగ్య సూచనలు. దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డీజీహెచ్ఎస్ ఆధ్వర్యంలోని ఆయుష్ విభాగం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రస్తుత వేసవికాలానికి గాను సమగ్రమైన ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. ఇందులో వడదెబ్బ, ఎండ తీవ్రత నుంచి తగిన రక్షణ పొందేందుకు వీలుగా సాధారణ ప్రజలు, వృద్ధులు, గర్భిణీలు, ఉద్యోగులు, కార్మికులు, అలాగే బహిరంగ సభలు, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనే వారి కోసం వివరణాత్మక మార్గదర్శకాలను అందించింది. శరీరానికి సరిపడా నీరు తాగడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడం, లేత రంగు కాటన్ దుస్తులను ధరించడం, ఆయా కాలాల్లో లభించే పండ్లు, ఎలక్ట్రోలైట్లు, ఎక్కువగా ఉండే ద్రవ పదార్థాలను తీసుకోవడం వంటి అంశాల గురించి వివరించింది. వడగాలుల సమయంలో శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, ఎండలో పనిచేసే కార్మికులు, గుండె జబ్బులు, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ అవసరమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పని ప్రదేశాలు, బహిరంగ సభల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలను సూచించింది. వీటిలో విశ్రాంతి తీసుకోవడానికి నీడ కలిగిన ప్రాంతాలను ఏర్పాటు చేయడం, క్రమం తప్పకుండా నీరు తాగేందుకు విరామం తీసుకోవడం, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేలా కార్మికులకు తగిన వసతులు కల్పించడం, వడదెబ్బ లక్షణాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తీవ్రమైన ఎండల కారణంగా వచ్చే అనారోగ్యాల పట్ల, వాటి ప్రమాద సంకేతాల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య సూచనల్లో తెలిపింది. కళ్ళు తిరగడం, తలనొప్పి, వాంతులు, కంగారు లేదా స్పృహ తప్పడం, శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం, డీహైడ్రేషన్, ఫిట్స్ రావడం వంటి వాటిని తీవ్ర లక్షణాలుగా గుర్తించాలని పేర్కొంది. ముఖ్యంగా వడదెబ్బను తక్షణ వైద్య సౌకర్యానికి అవసరమయ్యే వైద్య అత్యవసర పరిస్థితిగా గుర్తించింది. పరిస్థితి విషమంగా ఉంటే వెంటనే 108 లేదా 102 అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపింది. డీజీహెచ్ఎస్ పరిధిలోని ఆయుష్ విభాగం విడుదల చేసిన అదనపు సూచనలలో తీవ్రమైన ఎండల నుంచి రక్షణ కోసం ఆయుర్వేదం, సిద్ధ, యోగా, యునాని, హోమియోపతి వంటి ఆయుష్ విధానంలో అందుబాటులో ఉన్న సాంప్రదాయ ఆరోగ్య నివారణ చర్యలను కూడా మంత్రిత్వ శాఖ పొందుపరిచింది. శరీరానికి చలవనిచ్చే ఆహార నియమాలను పాటించాలని ఆయుర్వేద విభాగం సూచించింది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి పానీయాలు తీసుకోవడంతో పాటు

తీవ్రమైన ఎండల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సాంప్రదాయకంగా తయారు చేసే నిమ్మరసం, మామిడి, చింతపండుతో చేసిన పానీయాలను తీసుకోవాలని సూచించింది. శరీరానికి చల్లదనాన్నిచ్చే సహజ ఆహార పదార్థాలతో పాటు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి, ఎండ వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించడానికి శీతలీ ప్రాణాయామం వంటి శ్వాస పద్ధతులు, తేలికపాటి యోగాసనాలు పాటించాలని సిద్ధ యోగా విభాగాలు సూచించాయి. యునానీ వైద్య విధానంలో వడదెబ్బ, డీహైడ్రేషన్ నివారణకు సాంప్రదాయ శీతల పానీయాలు, ఔషధ లేపనాలను సూచించగా హోమియోపతి విభాగం తీవ్ర ఎండ సమయాల్లో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను వివరించింది. వేసవిలో దోస, పుచ్చ, నిమ్మ, కర్బూజ, బూడిద గుమ్మడి, టమోటా వంటి శరీరానికి చల్లదనమిచ్చే ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చాలని ప్రజలకు సూచించింది. భారత వాతావరణ శాఖ జారీ చేసే వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వడగాలుల హెచ్చరికల సమయాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. మరిన్ని వివరాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటున్నారు. ప్రయాణాల్లో అప్రమత్తంగానూ జాగ్రత్తగానూ ఉండాలంటూ ప్రయాణికులకు రైల్వేల విజ్ఞప్తి. రైళ్లు, ప్రయాణికులు, స్టేషన్ పరిసరాలతో పాటు రైల్వేల విస్తృత వ్యవస్థకు ఇప్పుడున్న భద్రతను పెంచడానికి కృత్రిమ మేధ ఏఐని, డ్రోన్లని, సీసీటీవీ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలని రైల్వేల శాఖ ఉపయోగించుకుంటుంది. ఇందులో భాగంగా రైల్వే పరిరక్షక దళం ఆర్పీఎఫ్ బీట్ స్థాయిలో రహస్య సమాచారాన్ని సమీకరించే యంత్రాంగాన్ని బలోపేతం చేస్తున్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కీలక ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న క్షేత్రస్థాయి అధికారులతో చర్చించారు. రైల్ భవన్లో సాగిన ఈ సమావేశానికి రైల్వే మంత్రి అధ్యక్షత వహించారు. రైల్వేల సహాయ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా అగ్ని ప్రమాద ఘటనలు సహా వివిధ సంఘటనలు చోటు చేసుకోగా వాటిపై ప్రాథమిక దర్యాప్తును చేపట్టినప్పుడు అసాంఘిక శక్తుల ప్రమేయం ఉన్నట్లు బయటపడింది. ఇలాంటి ఘటనలను భారతీయ రైల్వే తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనలపై ఆర్పీఎఫ్ చురుగ్గా దర్యాప్తు చేస్తుంది. అనేక కేసుల్లో రైల్వేలు తక్షణం క్రియాత్మక చర్యలను చేపట్టడంతో పెద్ద దుర్ఘటనలను నివారించగలిగారు. రహస్య సమాచార సేకరణ వ్యవస్థల్ని బలోపేతం చేయడం, దొరికిన ఆధారాలని శీఘ్రంగా పరిశీలించడానికి సాంకేతికతను ఉపయోగించుకోవడానికి తోడు ప్రయాణికుల్ని వారి యాత్రాకాలంలోనూ వారు స్టేషన్లలో వేచి ఉండడానికి ఏర్పాటు చేసిన గదుల్లో బస చేసినప్పుడు అసాంఘిక కార్యకలాపాలని అరికట్టే యత్నాలకు చురుకైన సహకారాన్ని అందించేటట్లుగా రైల్వే శాఖ ప్రోత్సహించాలన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ప్రయాణికులు ప్రయాణ వేళల్లో అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. రైల్వేలకు సంబంధించిన పరిసరాల్లో ఏదైనా అనుమానాస్పదంగా ఉన్న పని కానీ లేదా అనుమానాస్పద వ్యక్తులను చూసినప్పుడు కానీ వెంటనే ఆ సమాచారాన్ని రైల్వే హెల్ప్లైన్ నంబర్ 139కు అందించాలని కోరారు. మెరుగైన రిపోర్టింగ్ వ్యవస్థ సాయంతో క్షేత్రస్థాయిలో రహస్య సమాచారాన్ని సమీకరించే యంత్రాంగాల్ని పటిష్టపరిచే దిశగా శ్రద్ధ తీసుకోవాలని భద్రతా సమీక్షా సమావేశ చర్చల్లో సంకల్పించారు. సాంకేతికత ఆధారిత భద్రతా వ్యవస్థల్ని మెరుగుపరచడం, రైల్వే వ్యవస్థలో సీసీటీవీ సేవా పరిధిని విస్తరించడంతో పాటు రైల్వే బోర్డు ప్రధాన కేంద్రానికి ఫీల్డ్ జోన్లకు మధ్య కార్యకలాపాల నిర్వహణ సంబంధిత భద్రతా సమన్వయాన్ని బలోపేతం చేయడం ఎంతైనా అవసరమని స్పష్టం చేశారు. సైబర్ భద్రత, కెమెరాలకు నిర్దేశించిన ప్రమాణాలని పెంచడం, ఏఐ ఆధారిత నిఘా, పర్యవేక్షణ వ్యవస్థల్ని వినియోగించడంపై సమావేశంలో చర్చించారు. రైల్వే వ్యవస్థ అంతటా మరింత దీటైన భద్రతా నిర్వహణ కోసం ఆర్పీఎఫ్కి, ప్రభుత్వ రైల్వే పోలీస్కి మధ్య సమాచారాన్ని పంచుకునే యంత్రాంగాల్ని ఇప్పటికన్నా మెరుగ్గా తీర్చిదిద్ది పరస్పర సహకారాన్ని బలపరచడంపై సమావేశంలో దృష్టిని కేంద్రీకరించారు. మరిన్ని వివరాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

18 pages చిత్రం నుంచి పాట విన్నారు. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాల్లో జీవన్ యాప్ శతాయు వృద్ధుల ఆరోగ్య సంరక్షకుల డాష్బోర్డు గురించిన వివరాలు. వయోవృద్ధుల కోసం జీవన్ జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెంట్ నెట్వర్క్ మొబైల్ అప్లికేషన్ను శతాయు సీనియర్ హోలిస్టిక్ కేర్ అసిస్టెంట్స్ అండ్ ట్రైనింగ్ ఫర్ యువర్ యూటిలిటీ వృద్ధుల ఆరోగ్య సంరక్షకుల డాష్బోర్డును సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇది సాంకేతిక ఆధారిత సంరక్షణ సహకారంతో వృద్ధులకు భద్రత, సేవ, గౌరవం, సాధికారతను అందించడంతో పాటు వృద్ధుల ఆరోగ్య సేవల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చేపట్టిన చర్యను సూచిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న వృద్ధులకు తోడ్పాటును అందించే వ్యవస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఈరోజు జీవన్ జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెంట్ నెట్వర్క్ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించారు. ఇది భారతదేశంలో ఉన్న సీనియర్ సిటిజన్లకు భద్రత, సంక్షేమం, ఆరోగ్య సేవలు, సామాజిక సమ్మిళిత్వాన్ని అందించే ఒక ప్రత్యేకమైన డిజిటల్ వేదిక. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అత్యవసర సహాయం, మద్దతు సేవలు, సామాజిక న్యాయం సాధికారత విభాగం తోడ్పాటు అందిస్తున్న వృద్ధాశ్రమాలకు సంబంధించిన సమాచారంతో సహా సీనియర్ సిటిజన్ల అవసరాలు, సమస్యలను పరిష్కరించే అనేక సౌకర్యాలను ఈ యాప్ అందిస్తుంది. వృద్ధుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారు ఉపయోగించుకోవడానికి సులువుగా ఉండే ఇంటర్ఫేస్, సరళమైన నావిగేషన్ ఫీచర్లతో దీన్ని రూపొందించారు. దేశవ్యాప్తంగా వృద్ధుల సంరక్షణ సేవలకు తోడ్పాటును అందించి వాటిని బలోపేతం చేయడానికి అభివృద్ధి చేసిన శతాయు అనే డాష్బోర్డ్ను క్రియేటింగ్ ఏ వెల్ ఫంక్షనింగ్ కేర్ అకాడమీ పేరుతో నిర్వహించిన జాతీయ వర్క్షాప్లో ప్రారంభించారు. వృద్ధులకు నిర్దిష్టమైన జిల్లాల్లో, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వృద్ధుల ఆరోగ్య సంరక్షకుల సమాచారాన్ని అందించే ఫీచర్లు దీనిలో ఉన్నాయి. సులభంగా వినియోగించుకోవడానికి, సేవలను సమర్థంగా

ఉపయోగించడానికి వీలుగా సరళమైన ఫీచర్లు, సులభమైన ఇంటర్ఫేస్తో ఈ వేదికను రూపొందించారు. ఇంతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు పాట విందాం.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఇప్పుడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం గురించిన వివరాలు. ప్రతి సంవత్సరం మే 22 ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. భూమిపై ఉన్న వివిధ రకాల జీవజాతులు మరియు వాటి పర్యావరణ వ్యవస్థల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఐక్యరాజ్య సమితి ఈ రోజును ప్రకటించింది. ప్రారంభం విషయానికొస్తే 1992 బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరిగిన ఎర్త్ సమిట్ భూమి సదస్సులో కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ సిబిడి ఒప్పందాన్ని ఆమోదించారు. దీనిని పురస్కరించుకుని ప్రతి ఏటా మే 22 ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ప్రత్యేకత. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన నినాదంతో ఈ రోజును నిర్వహిస్తారు. ఈ సంవత్సరం నినాదం యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్, ప్రపంచవ్యాప్త ప్రభావం కోసం స్థానికంగా కృషి చేయడం. ఈ నినాదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవ వైవిధ్య క్షీణతను అరికట్టడానికి మరియు పర్యావరణాన్ని పునరుద్ధరించడానికి మన ఇళ్ల వద్ద, మన గ్రామాల్లో లేదా నగరాల్లో మనం చేసే చిన్న చిన్న స్థానిక పనులే ప్రపంచ స్థాయిలో పెద్ద మార్పుకు కారణమవుతున్నాయి. జీవ వైవిధ్యం అంటే ఏంటి అన్న విషయానికి వస్తే, ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించే అన్ని రకాల జీవుల వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం అంటారు. ఇందులో 3 ముఖ్యమైన స్థాయిలు ఉంటాయి: జన్యు వైవిధ్యం, జాతుల వైవిధ్యం, పర్యావరణ వైవిధ్యం. మానవాళికి జీవ వైవిధ్యం ఎందుకు ముఖ్యమన్న విషయానికి వస్తే, మానవ మనుగడ పూర్తిగా ఆరోగ్యకరమైన పర్యావరణంపైనే ఆధారపడి ఉంది. ఆహారం మరియు ఆరోగ్యం. మానవుడు తినే ఆహారంలో 80% కంటే ఎక్కువ భాగం మొక్కల నుంచే వస్తుంది. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 80% మంది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం సాంప్రదాయ మొక్కల ఆధారిత మందులపైనే ఆధారపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ ఉత్పత్తులు మరియు పర్యాటకం వంటి రంగాలు నేరుగా జీవ వైవిధ్యంపైనే నడుస్తాయి. ప్రకృతి సమతుల్యత. అడవులు గాలిని శుద్ధి చేస్తే నదులు మరియు చిత్తడి నేలలు నీటిని శుద్ధి చేస్తాయి. కీటకాలు పరాగ సంపర్కం ద్వారా పంటల ఉత్పత్తికి తోడ్పడతాయి. ప్రస్తుత సవాళ్లు మానవుడి స్వార్థం మరియు మితిమీరిన జోక్యం వల్ల ప్రకృతి తీవ్రంగా దెబ్బతింటోంది. అడవుల నరికివేత. పట్టణీకరణ, వ్యవసాయ విస్తరణ కోసం అడవులను నరికివేయడం వల్ల జీవుల ఆవాసాలు అంతరించిపోతున్నాయి. కాలుష్యం. ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయనాల వాడకం వల్ల జలాశయాలు, భూమి కలుషితమై జలచరాలు, పక్షులు చనిపోతున్నాయి. వాతావరణ మార్పులు. గ్లోబల్ వార్మింగ్, భూతాపం వల్ల అడవుల్లో మంటలు, వరదలు, కరువులు పెరిగి జీవజాతులు తట్టుకోలేకపోతున్నాయి. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం భూమిపైన ఉన్న దాదాపు 10 లక్షల జీవజాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. మనం ఏం చేయవచ్చు అన్న విషయానికి వస్తే, జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యం. మొక్కలు నాటడం, ప్లాస్టిక్ నివారణ, నీటి పొదుపు, సేంద్రీయ వ్యవసాయం ముఖ్యమైనవి. భూమి కేవలం మనుషుల కోసం మాత్రమే కాదు, ఇక్కడున్న ప్రతి జీవికి దీనిపై సమాన హక్కు ఉంది. జీవ వైవిధ్యాన్ని కాపాడడం అంటే మన భవిష్యత్తును మనం కాపాడుకోవడమే. ఇంతవరకు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం గురించిన వివరాలు విన్నారు.

వనితాలోకం ఈనాటి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

యువవాణి ఈనాటి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం ఉంటుంది. వినే ముందుగా ఓ ప్రకటన.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: కరెన్సీ నోట్స్ ప్రెస్. నాసిక్లో 534 పోస్టులు. నాసిక్ మహారాష్ట్రలో భారత ప్రభుత్వానికి చెందిన కరెన్సీ నోట్స్ ప్రెస్ సెక్యూరిటీ ప్రింటింగ్ మింట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SPMCIL ఆధ్వర్యంలో 4 యూనిట్లలో CNP నాసిక్, ISP నాసిక్, BNP దేవాస్, SSP హైదరాబాద్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 534. పోస్టుల వివరాలు సేఫ్టీ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్వైజర్, టెక్నికల్ కంట్రోల్, ఐటీ, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఆర్టిస్ట్, గ్రాఫిక్ డిజైన్, సెక్రటేరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, ప్రింటింగ్, కంట్రోలు, ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ తదితరాలు. అర్హత పోస్టును బట్టి సేఫ్టీ ఆఫీసర్కు ఇంజనీరింగ్ డిగ్రీ, సూపర్వైజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీఈ, బీటెక్ లేదా పీజీలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులవ్వాలి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ, ఎన్సీవీటీ, ఎస్సీవీటీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు పోస్టును అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం ఆఫీసర్ స్థాయి పోస్టులకు 29,740 నుంచి 1,03,000 రూపాయలు, సూపర్వైజర్ స్థాయి పోస్టులకు 27,600 రూపాయల నుంచి 95,910 రూపాయల వరకు, అసిస్టెంట్ స్థాయి పోస్టులకు 21,540 నుంచి 85,570 రూపాయలు, జూనియర్ టెక్నీషియన్ స్థాయి పోస్టులకు 18,780 నుంచి 67,390 రూపాయలు. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకు టైపింగ్ లేదా స్టెనోగ్రఫీ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ, పరీక్ష తేదీ జూన్లో 2026లో ఉంటుంది. పరీక్షా కేంద్రాలు నాసిక్, ముంబై, కోల్కతా, హైదరాబాద్, ఢిల్లీ, భోపాల్, ఇండోర్, చెన్నై, బెంగళూరు. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://cnpnashikesspmcil.com.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ఇప్పుడు పాట విందాం.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక గీతం విన్నారు. ఇప్పుడు మీకు తెలుసా ప్రశ్నోత్తర కార్యక్రమం. ఈ ప్రశ్నోత్తర కార్యక్రమంలో మొత్తం 10 ప్రశ్నలు, వాటికి 4 ఆప్షనల్ సమాధానాలు తెలియజేస్తాను. కార్యక్రమం చివరిలో సరైన సమాధానాలను తెలుసుకోవచ్చు. మొదటి ప్రశ్న, ప్రతి సంవత్సరం ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం ఏ తేదీన పాటించబడుతుంది అన్నది మొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ మే 1, బి మే 5, సి మే 7, డి మే 10. రెండో ప్రశ్న, 2026 ది మెటియోరిటికల్ సొసైటీ ఫెలోగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ ఎవరు? రెండో ప్రశ్న మరోసారి, 2026 ది మెటియోరిటికల్ సొసైటీ ఫెలోగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ ఎవరు అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ దేవేంద్ర

ஜவஹர்லால், பி ஜேஎன் கோஸ்வாமி, சி குல்ஜீத் கவுர் மார்ஹாஸ், டி விக்ரம் சாராபாய். மூடோ பிரச்சன. மே 2026 சார்டீனியா வேர்ல்ட் செஸ் ஃபெஸ்டிவல்லோ தன சிவரி ஜிஎம் நார்மு சாதிச்சம் ద్వారా చరిత్రలోనే రెండవ అతి పిన్న వయస్కుడైన చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ ఫాస్టినోవోరో, బి అభిమన్యు మిశ్రా, సి డి గుకేష్, డి ఆర్ ప్రజ్ఞానంద. 4వ ప్రశ్న. న్యాయార్థులకు న్యాయసేవలు పొందేందుకు సహాయపడే ఉద్దేశంతో మే 2026 న్యాయ వ్యవస్థ ప్రారంభించిన ఏఐ ఆధారిత వర్చువల్ సహాయకుడి పేరు ఏంటి అన్నది 4వ ప్రశ్న. 4వ ప్రశ్న మరోసారి. న్యాయార్థులకు న్యాయ సేవలను పొందేందుకు సహాయపడే ఉద్దేశంతో మే 2026 న్యాయ వ్యవస్థ ప్రారంభించిన ఏఐ ఆధారిత వర్చువల్ సహాయకుడి పేరు ఏంటి అన్నది 4వ ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ న్యాయమిత్ర, బి కోర్ట్ కనెక్ట్, సి ఈ సహాయక్, డి సుసహాయ్. 5వ ప్రశ్న. మే 2026 భారతదేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ జనరల్ అనిల్ చౌహాన్, బి లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి, సి వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్, డి జనరల్ బిపిన్ రావత్. 6వ ప్రశ్న. 17 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025 కోసం ఎన్ని పంచాయతీలు ఎంపిక చేయబడ్డాయి అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ 35, బి 42, సి 50, డి 60. ఇక 7వ ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అస్సాం ముఖ్యమంత్రిగా అధికారికంగా ఎవరు నియమితులయ్యారు అన్నది 7వ ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, బి రవికోట, సి హిమంత బిశ్వ శర్మ, డి మమతా బెనర్జీ. 8వ ప్రశ్న. 2024-25 ప్రాథమిక పాఠశాల డ్రాప్అవుట్ రేటును 0% తగ్గించి నమోదు మరియు పరివర్తన కొలమానాలలో గణనీయమైన మెరుగుదలలను సాధించిన భారత రాష్ట్రం ఏది అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ జార్ఖండ్, బి బీహార్, సి ఆంధ్రప్రదేశ్, డి ఛత్తీస్గఢ్. 9వ ప్రశ్న. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడాక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి పూణే. 10వ ప్రశ్న. ఇంధనాన్ని ఆదా చేయడానికి మరియు ఖర్చులను తగ్గించడానికి మే 14, 2026 నిర్దిష్ట ప్రభుత్వ ఉద్యోగుల కోసం రొటేషనల్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసిన భారతీయ రాష్ట్రం ఏది అన్నది 10వ ప్రశ్న, చివరి ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ త్రిపుర, బి అస్సాం, సి మేఘాలయ, డి మణిపూర్. ఇవండి మొత్తం 10 ప్రశ్నలు. మీకు తెలుసా ప్రశ్నోత్తర కార్యక్రమంలో సరైన సమాధానాలని ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

0: మహర్షి చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాటను విన్నారు.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమస్యోడ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: మీకు తెలుసా, ప్రశ్నోత్తర కార్యక్రమంలో మొత్తం 10 ప్రశ్నలు, వాటికి 4 ఆప్షనల్ సమాధానాలు తెలియజేశాను కదండి. ఆ ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం ఏ తేదీన పాటించబడుతుంది అన్న ప్రశ్నకు ఆప్షన్ సిఏ మే 1, బి మే 5, సి మే 7, డి మే 10. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి మే 7. రెండవ ప్రశ్న, 2026లో ది మెటియోరిటికల్ సొసైటీ ఫెలోగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ ఎవరు అన్న ప్రశ్నకు ఆప్షన్ ఏ దేవేంద్రలాల్, బి జేఎన్ గోస్వామి, సి కుల్జీత్ కౌర్ మార్హాస్, డి విక్రమ్ సారాభాయ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి కుల్జీత్ కౌర్ మార్హాస్. మూడో ప్రశ్న, మే 2026లో సార్డీనియా వరల్డ్ చెస్ ఫెస్టివల్లో తన చివరి జీఎం నార్ను సాధించడం ద్వారా చరిత్రలోనే 2వ అతిపిన్న వయస్కుడైన చెస్ గ్రాండ్ మాస్టర్గా

ఎవరు నిలిచారు అన్న ప్రశ్నకు ఆప్షన్ ఏ ఫాస్టినో ఓరో, ఆప్షన్ బి అభిమన్యు మిశ్రా, ఆప్షన్ సి డి గుకేష్, డి ఆర్ ప్రజ్ఞానంద. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫాస్టినో ఓరో. నాలుగవ ప్రశ్న, న్యాయార్థులకు న్యాయ సేవలను పొందేందుకు సహాయపడే ఉద్దేశంతో మే 2026లో న్యాయ వ్యవస్థ ప్రారంభించిన ఏఐ ఆధారిత వర్చువల్ సహాయకుడి పేరు ఏంటి అన్నది నాలుగవ ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ న్యాయమిత్ర, బి కోర్ట్ కనెక్ట్, సి ఈ సహాయక్, డి సుసహాయ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ డి సుసహాయ్. ఐదవ ప్రశ్న, మే 2026లో భారతదేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్గా ఎవరు నియమితులయ్యారు అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ జనరల్ అనిల్ చౌహాన్, ఆప్షన్ బి లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి, ఆప్షన్ సి వైస్ అడ్మిరల్ కృష్ణస్వామి నాథన్, ఆప్షన్ డి జనరల్ బిపిన్ రావత్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి. ఆరో ప్రశ్న, 17 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025 కోసం ఎన్ని పంచాయతీలు ఎంపిక చేయబడ్డాయి అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ 35, ఆప్షన్ బి 42, ఆప్షన్ సి 50, ఆప్షన్ డి 60. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి 42. ఇక ఏడవ ప్రశ్న, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అస్సాం ముఖ్యమంత్రిగా అధికారికంగా ఎవరు నియమితులయ్యారు అన్నది ఏడవ ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, బి రవికోట, సి హిమంత బిశ్వ శర్మ, ఆప్షన్ డి మమతా బెనర్జీ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి హిమంత బిశ్వ శర్మ. ఎనిమిదవ ప్రశ్న, 2024-25లో ప్రాథమిక పాఠశాల డ్రాప్అవుట్ రేటును 0% తగ్గించి నమోదు మరియు పరివర్తన కొలమానాలలో గణనీయమైన మెరుగుదలలను సాధించిన భారత రాష్ట్రం ఏది అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ జార్ఖండ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ జార్ఖండ్. ఇక తొమ్మిదవ ప్రశ్న, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడాక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అన్న ప్రశ్నకు ఆప్షన్ సి ఏ బెంగళూరు, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి పూణే. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ డి పూణే. ఇక పదవ ప్రశ్న, చివరి ప్రశ్న, ఇంధనాన్ని ఆదా చేయడానికి మరియు ఖర్చులను తగ్గించడానికి మే 14, 2026న నిర్దిష్ట ప్రభుత్వ ఉద్యోగుల కోసం రొటేషనల్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసిన భారతీయ రాష్ట్రం ఏది అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ త్రిపుర, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి మణిపూర్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ త్రిపుర. ఇదండి ఈనాటి మీకు తెలుసా ప్రశ్నోత్తర కార్యక్రమం. యువవాణి ఈనాటి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షలు, వ్యవసాయంలో నేల ఉదజని సూచిక, రైతు స్థాయిలో మొలక శాతం పెంచడానికి పద్ధతుల గురించి వ్యవసాయ అధికారిని జి పద్మజ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ లైట్ ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 ఏకచిత్రగానం శీర్షికన ప్రేమ కథ చిత్రం సినిమా నుంచి పాటలు వినవచ్చు. రాత్రి 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటల రికార్డింగ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత డాక్టర్ కె సుబ్రహ్మణ్యం, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ 5వ భాగం ప్రసారమవుతుంది. 7:45 ఉదయరాగంలో చిత్రగీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి, 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో బాంబే సిస్టర్స్ గాత్రం ప్రసారమవుతుంది, 9:00 వాట్సప్ చిత్రమంజరిలో శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన చిత్రగీతాలు, 10:00 వసుదైక కుటుంబం వినవచ్చు విజయవాడ కేంద్రం నుంచి. రేపు ఉదయం 10:15 మధ్యాహ్నం 12:10 12:40 1:30 ఆ తర్వాత 3:10 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పరిశుభ్రమైన పాల ఉత్పత్తి, ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ శైలజ గారి ప్రసంగం. ఆ తర్వాత అంతర్జాతీయ ప్రసూతి ఫిస్టులా నిర్మూలన దినోత్సవం గురించిన వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. ఆ తర్వాత తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు. ఆ తర్వాత అన్నమయ్య పదమంజరిలో భక్తి గీతాలు. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చీనీ నిమ్మ సాగులో మేలైన రకాలు. ఆ తర్వాత వేసవి నిమ్మలో అధిక దిగుబడులకు పూత నియంత్రణ పద్ధతుల గురించి తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కేసీ భానుమూర్తి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:45 సినీ భక్తి గీతాలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: This is Akashvani, the news read by Anuja Kumar. India and Cyprus exchanged several agreements in different areas, including establishing a joint working group on counter-terrorism, innovation and technology, higher education and research and cultural cooperation in New Delhi today. Prime Minister Narendra Modi held discussion with President of Cyprus, Nikos Christodoulidis, on strengthening bilateral cooperation across a wide spectrum of areas. They also exchanged views on issues of regional and global importance, including cooperation in multilateral fora. Prime Minister Modi said during the meeting they also discussed global issues.
2: Bharat aur Cyprus ke beech ye strategic partnership dono deshon ke financial aur services hub ko jodkar commerce ke liye capital unlock karegi. Ye Cyprus ke infrastructure, energy aur agriculture sector mein bhartiya companies ke liye naye avsar pradan karegi aur Bharat ke tezi se badhte shipping aur maritime kshetron mein naya nivesh lekar aayegi.
1: President of Cyprus Nikos Christodoulidis said the bilateral relations between the two nations and the European Union-India relations have made

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. రాష్ట్రంలో తీవ్రస్థాయి

0: ఉష్ణోగ్రతలు వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. వడగాలుల పరిస్థితి నుంచి ప్రజలు ఉపశమనం పొందేలా ఎక్కడికక్కడ టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలున్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించేలా చూడాలని కోరారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అదేవిధంగా ఎండల తీవ్రత గురించి తెలియజేస్తూ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, విపత్తు నిర్వహణ, వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కొండూరు గ్రామంలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్లనే పెట్టుబడులు తరలివస్తున్నాయని తెలిపారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు ఆవిష్కరణలే కీలకమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కేవలం క్లీన్ ఎనర్జీని వినియోగించడమే కాదని, దేశానికి కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోందని మంత్రి లోకేష్ వెల్లడిస్తూ,
1: And that is why we are really excited about dedicating this project to the nation. Close to 3,000 crores worth of investment has been done here on 2,400 acres. 600 megawatts of solar generation plants have been implemented in less than 11 months. And this is a very new technology where close to 12 lakh advanced Topcon bifacial solar modules have been installed and deployed here. And these are all manufactured in SAEL's own facilities in Uttar Pradesh.
0: ఇదిలా ఉండగా కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సంపదను పెంచే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గంలో ఆయన ఈరోజు పర్యటించారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో 3,82,00,000 రూపాయలతో నిర్మిస్తున్న 33/11 kV సబ్స్టేషన్కు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బూర్జ మండలం మదనాపురం కూడలిలో 6 కోట్ల రూపాయల వ్యయంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి 100,00,000,000 పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. వీటి వల్ల భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తోడ్పాటు ఉంటే వేగంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. నూతన ప్రాజెక్టులు జిల్లాకు తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాదని, అవకాశాల జిల్లా అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హోంగార్డ్ ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. హోంగార్డులకు ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆరోగ్య బీమా ద్వారా ప్రతి ఏడాది 3,00,000 నుండి 33,00,000 రూపాయల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని హోంమంత్రి చెప్పారు. దీని ద్వారా సుమారు 3,140 మంది హోంగార్డులు లబ్ధి పొందనున్నారని తెలిపారు. హోంగార్డులకు పూర్తి ఉచితంగా ఈ బీమా సదుపాయాన్ని అందిస్తున్నామని వంగలపూడి అనిత వివరిస్తూ,
2: సుమారుగా 975 మందికి హోంగార్డ్స్ కి వాళ్ళ కుటుంబాలకి భరోసాగా నిలబడడానికి, రేపొద్దున ఏదైనా కష్టం వస్తే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు అని బాధపడకుండా, నాకంటూ ఒక ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా నా కుటుంబం మీద భారం పడదు అని ధైర్యంగా వాళ్ళతో వచ్చిన డిసీజ్ ని గానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ ని గానీ ఓవర్కమ్ చేసుకునే ధైర్యాన్ని కల్పించినందుకు ఆ 2+2 అంటే భార్య భర్త అదేవిధంగా ఇద్దరు పిల్లలకి కలిపి పర్ యానం 33 lakhs వరకు కూడా వాళ్ళకి ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు.
0: ప్రజలకు వంట గ్యాస్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది కలగకూడదనే కృత నిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ప్రత్యామ్నాయ గ్యాస్

0: ఏర్పాటు చర్యలను వేగంగా ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మారుతున్న కాలానికి తగినట్లుగా ప్రజలు పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ వైపు మరలుతున్నారని, దీన్ని మరింత వేగవంతం చేసేలా గ్యాస్ కంపెనీలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ఈ సమీక్షలో రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నఫూర్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 తీసుకురావడం పట్ల రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా గుర్తింపు పొందిన బ్యాంకులు అందించే అదనపు క్రెడిట్ సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 20,77,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయని చెప్పారు. వీటిలో తయారీ రంగంలో 4.98 లక్షల యూనిట్లు, సేవా రంగంలో 10 లక్షల యూనిట్లు, వ్యాపార కార్యకలాపాలలో 5.74 లక్షల యూనిట్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 100%, నాన్ ఎంఎస్ఎం రంగాలకు 90% వరకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 పథకం ద్వారా క్రెడిట్ గ్యారంటీ కవరేజీని అందిస్తారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ తెలియజేస్తూ,
1: ఉత్తర తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనము బలహీనపడినది. తీవ్ర వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉన్నది. రాత్రిపూట వెచ్చగా ఉండే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: ప్రజలంతా ఇంధన పొదుపు చర్యలు పాటించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పొదుపు చర్యలలో భాగంగా నో వెహికల్ డేను మంత్రి ఈరోజు పాటించారు. ఈ సందర్భంగా పాలకొల్లు నుండి రైలులో సాధారణ ప్రయాణికులతో కలిసి ఆయన విజయవాడ చేరుకున్నారు. విజయవాడ రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుండి గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం వరకు మంత్రి సైకిల్ ద్వారా ప్రయాణించారు. తాడేపల్లి వద్ద మంత్రి రామానాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు ఒకే సైకిల్పై పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. आदौ मुख्य वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी नवदिल्ल्यां साइप्रस देशस्य राष्ट्रपतिना निकोस क्रिस्टोडोलाइट्स इत्यनेन सह चर्चितवान्. सः उक्तवान् यत् अग्रिमेषु पञ्चवर्षेषु निवेश प्रवाहः द्विगुणीकर्तुं भारत साइप्रस देशयोः लक्ष्यमस्ति. निर्वाचनायोगेन अग्रिमे मासे 18 दिनांके 10 राज्याणां 24 राज्यसभासनानां द्वितीये वर्षे आयोक्ष्यमाणस्य निर्वाचनस्य घोषणामकरोत्. सर्वोच्चन्यायालयेन जुलाई मासस्य प्रथमदिनांकात् नवमी कक्षायाः छात्राणां कृते CBSE इत्यस्य त्रिभाषीयाध्ययनस्य अनिवार्यतायाः विरुद्धं याचिकां विचारं समारब्धम्. केन्द्रीय गृहमन्त्री अमित शाहः उक्तवान् यत् सम्पूर्णे सीमाक्षेत्रेषु अभेद्यतरं कर्तुं सर्वकारः स्मार्ट सीमा परियोजनायाः आरम्भं करिष्यति. अपि च IPL क्रिकेट क्रीडायां सनराइजर्स हैदराबाद दलम् अद्य सायंकाले हैदराबादे रॉयल चैलेंजर्स बेंगलुरु दलम् सम्मुखी करिष्यति. अथ वार्ताः विस्तरेण. भारत

0: अधिवक्ता मुकुल रोहतगी इत्येषः मुख्य न्यायाधीशः सूर्यकान्तस्य नेतृत्वे पीठस्य समक्षं प्रकरणम् उपस्थापितवान्। न्यायपीठे न्यायमूर्ति जयमाल्या बागची तथा विपुल एम पंचोली आस्ताम्। छात्रैः शिक्षकैः तथा मातापितृभिः संयुक्तरूपेण याचिका प्रस्तुता आसीत्। सः अवदत् यत् CBSE इत्यस्य एतस्याः नूतननीतेः अन्तर्गतं नवमी दशमी वर्गयोः अतिरिक्त भाषाद्वयस्य अध्ययनम् अनिवार्यं कृतमस्ति, येन अतीव समाह्वानम् उत्पद्यते। सः न्यायालयं सोमवासरे विचारार्थं विषयस्य सूचीकरणाय प्रार्थितवान्। मुख्य न्यायाधीशः अवदत् यत् अग्रिमसप्ताहे विविध श्रवण सप्ताहे प्रत्येकस्मिन् विचारः भविष्यति। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अवदत् यत् समग्र सीमाम् अभेद्यतरां कर्तुं सर्वकारः स्मार्ट सीमा परियोजनायाः आरम्भं करिष्यति। अद्य नवदिल्ल्यां BSF संस्थायाः अलंकरण समारोहं सम्बोधयन् श्रीशाहः अवदत् यत् एषा परियोजना ड्रोन, रडार, कैमरा इत्यादिभिः प्रौद्योगिकीभिः संस्थानैः सुसज्जिताः भविष्यन्ति। सः अवदत् यत् आगामि एकवर्षान्तर्गतं सीमा सुरक्षा बलस्य सुरक्षा व्यवस्थायां स्मार्ट बॉर्डर कॉन्सेप्ट इत्यस्य अन्तर्गतं सर्वासां प्रौद्योगिकीनाम् एकीकरणं कृत्वा अभेद्य सीमा सुरक्षा संरचनायाः विकासः द्रुतगत्या कार्यं प्रचलति।
1: Padma Vibhushan
2: BSF was established under the leadership of Padma Vibhushan K.F. Rustam. Since the establishment of BSF, the force has worked to ensure the security of the borders of the entire country.
1: Nischint karne ka kaam Seema Suraksha Bal ke jawanon ne kiya hai.
0: पश्चिम बंगाल राज्यस्य नेता शुभेंदु अधिकारी अद्य राष्ट्रपति भवने राष्ट्रपतिना द्रौपदी मुर्मू वर्यया सह मेलनं कृतवान्। सः रक्षामन्त्रिणा राजनाथ सिंहेन सहापि मेलनं विहितवान्। सामाजिकान्तर्जालीये पटले श्रीराजनाथ सिंहः अवदत् यत् शुभेन्दु अधिकारी समृद्धेन राजनैतिक विधायी अनुभवेन युक्तः व्यक्ति अस्ति। सः आत्मविश्वासं प्रकटितवान् यत् श्री अधिकारी पश्चिम बंगाल राज्यं नूतन औन्नत्यं प्रतिनेतुं कार्यं करिष्यति। IPL क्रिकेट क्रीडायाम् अद्य हैदराबादे रॉयल चैलेंजर्स बेंगलुरु दलं सनराइजर्स हैदराबाद दलं सम्मुखीकरिष्यति। क्रीडायाः आरम्भः सायं सार्धसप्तवादने भविष्यति। गतरात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे गुजरात टाइटन्स दलेन चेन्नई सुपर किंग्स दलं 91 धावनांकैः पराजितम्। अन्ते मुख्यवार्ताः पुनः एकवारम्। प्रधानमन्त्री नरेन्द्र मोदी नवदिल्ल्यां साइप्रस देशस्य राष्ट्रपतिना निकोस क्रिस्टाडो लाइट्स इत्यनेन सह चर्चितवान्। सः उक्तवान् यत् अग्रिमेषु पञ्चवर्षेषु निवेश प्रवाहः द्विगुणीकर्तुं भारत साइप्रस देशयोः लक्ष्यमस्ति। निर्वाचनायोगेन अग्रिमे मासे 18 दिनांके 10 राज्याणां 24 राज्यसभासनानां कृते निर्वाचनस्य घोषणा कृता। सर्वोच्च न्यायालयेन जुलाई मासस्य प्रथम दिनांकात् नवमी कक्षायाः छात्राणां कृते CBSE इत्यस्य त्रिभाषीयाध्ययनस्य अनिवार्यतायाः विरुद्धं याचिकायां विचारं समारब्धम् इति वार्ताः।
3: आकाशवाणी तिरुपति केंद्रम 107.5 103.2 MHz पै आकाशवाणी तिरुपति FM నిర్వింటున్నారు।
4: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా। పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి। GRT జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం। GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా। పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి। GRT జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం।
3: ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు। శ్రోతలు ఆధరాభిమానాలతో ఆకాశవాణిని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు। స్వరమే సేతుగా, సంస్కృతే సందేశంగా, సమాచారమే సేవగా 9 దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మన ఆకాశవాణి ఈరోజు గర్వంగా 90 వసంతాలను పూర్తి చేసుకుంటుంది। ఈ మహత్తర సందర్భంలో ఆకాశవాణి కుటుంబ సభ్యులందరి తరపున మా శ్రోతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। 1936 భారతీయ ప్రసార రంగంలో ప్రారంభమైన ఈ స్వర ప్రయాణం కాలానుగుణ మార్పులను ఆహ్వానిస్తూ సాంకేతిక అభివృద్ధిని అంగీకరిస్తూ సమాజ అవసరాలకు అనుగుణంగా రూపాంతరం చెందుతూ నేటికీ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది। ఒకప్పుడు

మల్లు రేడియో చుట్టూ కుటుంబమంతా చేరి వార్తలు విన్న రోజులను గుర్తు చేసుకుంటే ఆ జ్ఞాపకాలు ఈరోజుకి మనసును తడిమేస్తాయి. ఉదయాన్నే వినిపించే సుప్రభాతం, వ్యవసాయ కార్యక్రమాలు, సంగీత వినోదాలు, నాటకాలు, బాలల కార్యక్రమాలు, యువవాణి, భక్తిరంజని, జానపద గీతాలు, ఇలా ప్రతి వయస్సు వారికి ఆకాశవాణి ఓ కుటుంబ సభ్యుడిలా మారింది. సమాజ నిర్మాణంలో కూడా ఆకాశవాణి పాత్ర అమూల్యం. దేశ స్వాతంత్రోద్యమ కాలం నుంచి ప్రజాస్వామ్య బలోపేతం వరకు ప్రకృతి విపత్తుల

0: సభ్యుడిలా మారింది. సమాజ నిర్మాణంలో కూడా ఆకాశవాణి పాత్ర అమూల్యం. దేశ స్వాతంత్రోద్యమ కాలం నుంచి ప్రజాస్వామ్య బలోపేతం వరకు ప్రకృతి విపత్తుల సమయంలో అప్రమత్తత సందేశాల నుంచి వ్యవసాయ రంగానికి మార్గదర్శక సూచనలను అందించే వరకు ప్రతి సందర్భంలో ప్రజలకు తోడుగా నిలిచింది ఆకాశవాణి. తెలుగు భాషా సౌందర్యాన్ని, తెలుగు సాహిత్య వైభవాన్ని, తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి పరిచయం చేసిన గొప్ప వేదికగా నిలిచింది. ఎంతమందో గొప్ప కవులు, రచయితలు, సంగీత విద్వాంసులు, గాయకులు, కళాకారులు ఆకాశవాణి ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించారు. ఎన్నో అపురూపమైన గానాలు, ఎన్నో అరుదైన సాహిత్య వేదికలు, ఎన్నో చిరస్మరణీయ సంభాషణలు ఆకాశవాణి చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోయాయి. కాలం మారింది. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందింది. అయినా ఆకాశవాణి తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటుంది. ఇప్పుడు ఎఫ్ఎం ప్రసారాలు, డిజిటల్ స్ట్రీమింగ్, మొబైల్ యాప్లు, ఆన్లైన్ సేవల ద్వారా ప్రపంచవ్యాప్తంగా శ్రోతలకు చేరువవుతుంది. కానీ మారని ఒక విషయం ఉంది. అది ఆకాశవాణి స్వరం పట్ల ప్రజల అనుబంధం. ఒకప్పుడు తాతయ్య విన్న రేడియోను ఈరోజు మనవళ్లు కూడా ఆలకిస్తున్నారు అంటే అది ఆకాశవాణి సంపాదించిన విశ్వాసానికి నిదర్శనం. ఈ 90 ఏళ్ల స్వర్ణయాత్రలో ప్రతి శ్రోత ప్రేమ, ప్రతి కళాకారుడి సహకారం, ప్రతి ఉద్యోగి అంకితభావం ఆకాశవాణి విజయానికి బలమైన పునాదులు అయ్యాయి. ఈ ప్రత్యేక వేళలో మనతో కలిసి ప్రయాణించిన ప్రతి శ్రోతకు, మా కార్యక్రమాలను ఆదరించిన ప్రతి కుటుంబానికి, మా ప్రసారాలకు ప్రాణం పోసిన ప్రతి కళాకారుడికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా సత్యాన్ని స్వరంగా, సంస్కృతిని సందేశంగా, సమాజ సేవను లక్ష్యంగా తీసుకొని ఇంకా మరెన్నో వసంతాలు ప్రజలతో కలిసి ముందుకు సాగాలని ఆశిస్తూ ఇది ఆకాశవాణి. ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.
1: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: 107.5, 103.2 MHz పై ఇప్పుడు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు విందాం.

0: స్వరం మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: శుభ సమయంలో
2: తొంభై వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటుంది ఆకాశవాణి తొంభై వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదం, సృజనాత్మకత, టెక్నాలజీ, ఉన్నత విద్య, పరిశోధన, సాంస్కృతిక సహకారం కోసం సంయుక్త కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, బహుపాక్షిక వేదికలపై సహకారం గురించి కూడా చర్చించారు. ప్రపంచ స్థాయి సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నామని ప్రధానమంత్రి తెలిపారు.
1: భారత్ ఔర్ సైప్రస్ కే బీచ్ యే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దోనో దేశో కే ఫైనాన్షియల్ ఔర్ సర్వీసెస్ హబ్ కో జోడ్కర్ కామర్స్ కే లియే క్యాపిటల్ అన్లాక్ కరేగీ. యే సైప్రస్ కే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ ఔర్ అగ్రికల్చర్ సెక్టర్ మే భారతీయ కంపెనీస్ కే లియే నయే

0: अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी।
1: సైప్రస్ అధ్యక్షులు నికోస్ మాట్లాడుతూ గత ఏడాదిలో భారత్ సైప్రస్ సంబంధాలు అలాగే ఈయు భారత్ సంబంధాలు పురోగతి సాధించాయన్నారు. ఆయన 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరుగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో చేరతారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్దతకు అనుగుణంగా ఈ దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గార్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. గడిచిన 18 రోజ్గార్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల నియామక పత్రాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలు 10 రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి 3 చొప్పున, జార్ఖండ్ నుంచి 2 సీట్లు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి 1 సీటు ఖాళీలున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 1న విడుదలవుతుంది. పోలింగ్ 18న జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. అలాగే మహారాష్ట్ర, తమిళనాడులో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలు కూడా 18న నిర్వహిస్తారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లూథియానా తర్వాత నిమ్స్ 3వ స్థానంలో నిలిచింది. ఈ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్స పొందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా లీడర్షిప్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని మాట్లాడుతూ భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడనున్నాయని తెలియజేశారు. ఏఐ, కూలింగ్ టెక్నాలజీలు, స్మార్ట్ గ్రిడ్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డేటా సెంటర్లు భవిష్యత్ ఆయిల్ ఎకానమీగా మారతాయని పేర్కొన్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాల్లో సగానికి పైగా ఇప్పటికే సాధించామని తెలియజేశారు. 2030 నాటికి డేటా సెంటర్ సామర్థ్యం 6.5 గిగావాట్లకు చేరుతుందని వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2 రోజుల రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ కాంట్కు వెళ్లే 20 కోచ్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇంతకుముందు 8 కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు పెరిగిన సీటింగ్ సామర్థ్యంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఈ సందర్భంగా భగత్ కీ కోఠీలో వందే భారత్ స్లీపర్ కోచ్ వర్క్షాప్ 2వ దశను ప్రకటించారు. జైసల్మేర్ స్టేషన్లో కొత్త కోచ్ కేర్ కాంప్లెక్స్ను వర్చువల్గా ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో రాజస్థాన్కు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని, రాష్ట్రంలో భారీ రైల్వే అభివృద్ది పనులు చేపడతామని తెలియజేశారు.
2: जोधपुर से दिल्ली की जो वंदे भारत ट्रेन है बहुत ही एक पॉपुलर ट्रेन है. जब से चालू हुई तब से 150% से अधिक इसका रहता था ऑक्यूपेंसी, तो अब

0: को 8 कोच से बढ़ाकर यह सीधा 20 कोच में कन्वर्ट कर दिया गया है। साथ ही साथ आज जैसलमेर से अहमदाबाद की सर्विस भी शुरू होगी और जोधपुर में नई गाड़ियां शुरू हो सके इसके लिए एक कोचिंग टर्मिनल की व्यवस्था भी जोधपुर से होगी। और हरिद्वार की एक जो बहुत बड़ी डिमांड है उसके ऊपर भी काम चल रहा है, आने వాలే సమయమే వో డిమాండ్ బి పూరి
1: హో। దేశంలో తీవ్ర ఎండల కారణంగా గత 4 రోజులుగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది। నిన్న మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా గరిష్ట విద్యుత్ వినియోగం 270.82 గిగావాట్లకు చేరి ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది। సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది। తీవ్ర వేసవిని దృష్టిలో ఉంచుకుని అవసరమైనంత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచించింది। కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు। దేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం వేగంగా దూసుకుపోతోందని, ప్రస్తుతం కేవలం 8 రోజుల్లోనే కొత్తగా 100,000 కుటుంబాలు ఈ పథకంలో చేరాయని తెలిపారు। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన ఉద్యమం ఎంతో వేగంగా విస్తరిస్తోందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు। సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్సర్ బుక్ స్కాన్ చేసిన ఫోటోకాపీ పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు। ముందుగా ఈ గడువు రేపటితో ముగియాల్సి ఉంది। గత కొన్ని రోజులుగా సిబిఎస్ఈ వెబ్సైట్పై అధిక ఒత్తిడి ఉండడంతో సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయని బోర్డు తెలిపింది। స్కాన్ కాపీ అందుకున్న తర్వాత విద్యార్థులకు వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుందని పేర్కొంది। ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది। ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు। ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు। వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి। భారత్, సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి। కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది। భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు। ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది। ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం। తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు।
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు। పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం

0: పల్లె సీమలు ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షలు, వ్యవసాయంలో నేల ఉదజని సూచిక, రైతు స్థాయిలో మొలక శాతం పెంచడానికి పద్ధతుల గురించి వ్యవసాయ అధికారిని జి పద్మజ గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
1: శ్రోతలందరికీ నమస్కారము. ఈరోజు మనము భూసార పరీక్షలు ఎందుకు, అదేవిధంగా వ్యవసాయంలో నేల ఉదజని సూచిక ప్రాముఖ్యత, మొలక శాతం తెలుసుకునే పద్ధతుల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. భూసార పరీక్షలు ఎందుకు చేయించుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనము చర్చించుకుందాం. పంట పండించేందుకు మొట్టమొదట కావాల్సింది భూమి.

పైరుకు కావాల్సిన అన్ని పోషకాలు కూడా కొంత మోతాదులో సహజంగానే నేలలో ఉంటాయి. ఇవి పైర్లకి లభ్యం కావడం అనేది నేల యొక్క భౌతిక రసాయన లక్షణాలు, సూక్ష్మజీవుల చర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వీటిలో ఎంతో తేడాలుండే అవకాశం ఉంటుందన్నమాట. నేలలో అవి ఎంతవరకు లభ్యమవుతున్నాయి, పైరుకు వేయాల్సిన మోతాదు ఎంత అవసరము అని నిర్ధారించి మాత్రమే మనము ఎరువులు వేయాల్సి ఉంటుంది. అధిక దిగుబడులను సాధించే దిశలో ఈ నూతన వంగడాలు, రసాయన ఎరువులు, సాగునీరు, ఇతర పంటలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ పరిణామాలన్నీ నేల సారాన్ని తగ్గించి అధిక స్థిర వ్యవసాయ ఉత్పత్తిని దెబ్బతీసేవిగా ఉంటున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే పంట భూములన్నీ సారాన్ని కోల్పోయి బంజరు భూములుగా మారే ప్రమాదం ఉంది. అందువలన మనము ఇప్పుడు భూసార పరీక్షలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నేలలు వాటిలో సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ రసాయన ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడతాయి. అధిక స్థిర వ్యవసాయ ఉత్పత్తిని కొనసాగించడానికి సరైన కాల పరిమితిలో భూసార పరీక్షలు చేయించుకొని నేలల గుణాన్ని, ఏ స్థాయిలో పోషక పదార్థాలు మొక్కలకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకొని సరైన పోషక యాజమాన్యాన్ని మనం పాటించాలి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసరమైన ఖర్చులు చేయకుండా నేల సారాన్ని కాపాడుకుంటూ అధిక సుస్థిర దిగుబడులను పొందొచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని 2-3 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిదన్నమాట. పోషక పదార్థాల గురించే గాక భూమిలోని చౌడు గుణాలను, ఎక్కువ సున్నం కలిగిన గుణాన్ని, విష పదార్థాల కలయికను అంటే నేలలు కాలుష్యమైనప్పుడు గుర్తించేందుకు కూడా భూసార పరీక్ష చేయించుకోవచ్చు. సమతుల్య ఎరువుల వాడకం భూసార పరీక్షల వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. భూసార పరీక్షలో వివిధ దశలున్నాయి. అవి ఏమంటే మట్టిలో నమూనాల సేకరణ, 2వది ప్రయోగశాలల్లో పరీక్షలు, 3వది ఫలితాల ఆధారంగా ఎరువుల సిఫారసులు, సమస్యాత్మక నేలలకి తగిన సూచనలు పాటించడం వంటివి. ఈ మట్టి నమూనాల సేకరణలో భూసార పరీక్షలకి మొట్టమొదటిదే కాకుండా ముఖ్యమైన అంశం అన్నమాట మట్టి నమూనాల సేకరణ. సరైన నమూనా తీయడం కూడా ఈ కార్యక్రమ విజయానికి తొలిమెట్టు లాంటిది. తీసిన మట్టి నమూనా పొలంలోని మట్టి లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండాలి. సరైన పద్ధతిలో తగు జాగ్రత్తలతో తీసిన నమూనా నుంచి వచ్చే ఫలితాలు, సలహాలు యథార్థంగా లాభదాయకంగా ఉంటాయి. పొలాలు ఖాళీగా ఉన్న సమయంలో ఎప్పుడైనా మట్టి నమూనాలను తీయొచ్చు. ఏడాదికి ఒక పంట పండించే భూముల్లో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్య కాలంలోనూ, 2 పంటలు పండించే భూముల్లో మే నెలలో నమూనాలు సేకరించడానికి అనువైన సమయం. మట్టి నమూనాల సేకరణకు ఒక లోహపు గొట్టము, అగారు వంటి సాధనాలను ఉపయోగించవచ్చు. లేదా రైతులకు అందుబాటులోని పార, గడ్డ పలుగు సహాయంతో కూడా మట్టి నమూనాలు తీయొచ్చు. నేల రకము, సాగునీటి వసతి, మెరక, పల్లము, సేద్య పద్ధతులు, పంట దిగుబడిలోని వ్యత్యాసం ఆధారంగా వేరువేరు నమూనాలు తీయాల్సి ఉంటుంది. పొలం విస్తీర్ణం ఎంత తక్కువైనప్పటికీ తేడాలు గుర్తించినప్పుడు అన్ని నమూనాలు వేరుగా తీయాలి. పొలమంతా ఒకే రకంగా ఉన్నప్పుడు 5 ఎకరాల విస్తీర్ణానికి 1 మట్టి నమూనా చొప్పున తీస్తే సరిపోతుంది. మట్టి నమూనా తీయదలిచిన పొలంలో 10 నుంచి 12 చోట్ల మట్టిని సేకరించాలి. ఎలా తీయాలంటే నేల పైభాగంలోని చెత్త చెదారం తీసివేసి పారను ఉపయోగించి వి ఆకారంలో 6 అంగుళాల లోతు అంటే 15 సెంటీమీటర్ల లోతు గుంత తీయాల్సి ఉంటుంది. వి ఆకారంలో తీసుకోవాలి. ఒకే మందంలో పలుచని పొర వచ్చేలా పైనుంచి కింది వరకు మట్టిని తీసుకోవాలి. ఇలా అన్ని చోట్ల తీసిన మట్టిని గోనెపట్ట లేదా పాలిథీన్ షీటు లేదా ఒక గుడ్డ మీద వేసి మట్టి గడ్డలనన్నిటినీ కూడా చిదిమి బాగా కలిపి చతురస్రాకారంగా పరచి 4 సమభాగాలుగా విభజించాలి. వీటిలో 1-3 భాగాలు ఉంచుకొని 2-4 భాగాల్లోని మట్టిని తీసివేయాలి. మిగిలి ఉన్న మట్టిని మళ్లీ కలిపి అదేవిధంగా 4 భాగాలు చేసి 2-4 భాగాలు ఉంచుకొని 1-3 భాగాలు తీసివేయాలి. సుమారు 1/2 కిలో మట్టి మిగిలే వరకు ఈ విధంగా చేయాలి. ఎరువులకు ఉపయోగించిన గోను సంచులు కానీ పాలిథీన్ సంచులు మట్టి నమూనాల సేకరణలో వాడకూడదు. ఎందుకంటే ఫలితాలు వేరుగా వస్తాయి కాబట్టి మనము ఇలాంటి సంచులు వాడకూడదు. నమూనాల సేకరణలో మెలకువలు. పొలంలో మట్టి లక్షణాలకి పోలిక లేని చోట లేదా ప్రాతినిధ్యం వహించని చోట మట్టి నమూనా తీయకూడదు. ఇంకా చెట్ల కింద కానీ, గట్ల పక్కన, కంచెల దగ్గర, కాలిబాటల్లో నమూనాలు తీయకూడదు. పశువుల ఎరువు, కంపోస్టు కుప్పలు ఇవన్నీ కూడా నిల్వ ఉంచిన చోట కూడా మనం నమూనాలు తీయకూడదు. బాగా సారవంతమైన చోట లేదంటే మరీ నిస్సారమైన ప్రాంతంలో కూడా మట్టి నమూనాలు తీయకూడదు. చౌడు భూముల్లో నమూనాలు విడిగా తీయాలి. వీటిని సాధారణ భూముల్లోని మట్టితో కలపకుండా తీసుకోవాలి. రసాయన ఎరువులు వేసిన తర్వాత 45 రోజుల లోపు మనము మట్టి నమూనాలు తీయకూడదు. నమూనా తీసేటప్పుడు నేలపై ఉన్న ఆకులు, చెత్త చెదారం తీయాలి. పైపై మట్టిని తొలగించకూడదు. సాధారణంగా నీరు నిలిచి బురదగా ఉన్న నేల నుంచి కూడా నమూనాలు తీయకూడదు. తప్పనిసరిగా తీయాల్సి

ఇచ్చినప్పుడు నీడలో ఆరబెట్టి, అంటే ఎండలో ఆరబెట్టకుండా నీడలో మాత్రమే ఆరబెట్టి పరీక్షకి పంపించాలి. మెట్ట ఆరుతడి సేద్యంలో పైరు పెరుగుతున్న సమయంలో నమూనాలు తీయాల్సి వచ్చినప్పుడు వరుసల మధ్య నుంచి మాత్రమే నమూనా సేకరించాలి. చౌడు భూముల్లో 15 సెంటీమీటర్ల వరకు 15 నుంచి 30 సెంటీమీటర్ల లోతులో 2 నమూనాలు తీయాల్సి ఉంటుంది. పండ్ల తోటలు వేసే పొలంలో అయితే ఒక సామాన్య ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని అందులో 6 అడుగుల లోతు గొయ్యి తీసి ప్రతి అడుగుకి పైనుంచి కిందికి 1 మట్టి నమూనా చొప్పున సేకరించి వివరాలతో పరీక్షా కేంద్రానికి పంపాలి. కార్డులో ఇచ్చిన ప్రత్యేక సలహాలు పాటించాలన్నమాట. అందులో పాలచౌడు నేలలు బాగు చేయడానికైతే సేద్యపు నీరు పెట్టి దమ్ము చేసి తేరుకున్న నీటిని మురుగు కాలువల ద్వారా బయటకు పంపించాలి. దీనికి తగినంత సాగునీరు అందుబాటులో ఉండాలి, మురుగు పోయే వసతి కూడా ఉండాలి. అలాగే కారు చౌడు ఉప్పు చౌడు నేలలు బాగు చేయడానికి సాగునీటి వసతి, మురుగు పోయే సౌకర్యంతో పాటు అవసరమైనంత జిప్సం కూడా సమకూర్చుకోవాలి. ఇక వరిలో జింకులోప నివారణకైతే వరి పండించే పొలాల్లో జింకులోపం ఉన్నట్లు నిర్ధారణ జరిగినందున మనకు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల మోతాదులతో పాటు హెక్టారుకి 50 కిలోల జింక్ సల్ఫేటు వేసుకోవాలి. అంటే ఎకరాకి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేటు వేసుకోవాలి. జింక్ ఒకసారి నేలకు వేస్తే 2 పైర్లకి సరిపోతుంది. పైరుపై లోప లక్షణాలు కనిపించినప్పుడు 0.2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేసి లోపాన్ని సవరించుకోవచ్చు. కాబట్టి రైతులు తప్పకుండా ఈ వేసవిలో భూసార పరీక్షలు చేయించుకొని నమూనాల ఆధారంగా, మనకి ఫలితాల ఆధారంగా మాత్రమే ఎరువులను వాడుకుంటే ఎరువుల మీద పెట్టే అనవసరమైన ఖర్చును తగ్గించుకొని మంచి పంటను, దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం వ్యవసాయంలో నేల ఉదజని సూచిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఎందుకంటే అనంత జీవరాశికి ఆధారం నేల. పంటలు పండించడానికి నేల ముఖ్యమైన సహజ వనరు. ఇది పైరుకు కావాల్సిన ఆధారాన్ని ఇవ్వడమే కాకుండా తేమను, అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. నేల భౌతిక లక్షణాలతో పాటు రసాయన లక్షణాలలో ఒకటైన ఉదజని సూచిక, అంటే pH, చాలా ప్రధానమైనది. భూమిలో లభ్యమైన హైడ్రోజన్ అయానుల గాఢత యొక్క రుణ సంవర్గమానమనే pH ఉదజని సూచిక అని అంటాము. మొక్కలు ఆహార పదార్థాలను, అంటే పోషకాలను, వాటి అయానుల రూపంలో మాత్రమే గ్రహిస్తాయి. ఉదాహరణకు నత్రజని పోషకం యొక్క అయాను నైట్రేట్ NO3 రూపంలో గాని, అమోనియం అయాను NH4+ రూపంలో గాని గ్రహిస్తుంది. నేల నుండి మొక్కకు ఈ పోషక అయానుల లభ్యత నేల యొక్క ఉదజని సూచికపై ఆధారపడి ఉంటుందన్నమాట. సాధారణంగా నేల ఉదజని సూచిక 6 నుంచి 7 మధ్య ఉన్నట్లయితే భూమి సమతుల్య స్థితిలో ఉన్నట్లు చెప్పవచ్చు. ఈ ఉదజని సూచిక అవధి కన్నా తక్కువ అయితే, అంటే ఉదజని సూచిక 6 కన్నా తక్కువ అయితే ఆమ్ల స్థితి అని, ఉదజని సూచిక ఈ అవధి కన్నా ఎక్కువ అయితే, అంటే 7 కన్నా ఎక్కువైతే దానిని క్షార స్థితి అని నిర్ధారిస్తాం. ఈ 2 పరిస్థితులలోనూ పోషక అయానుల మొక్కల వేరు వ్యవస్థ వద్ద స్థిరీకరించబడి మొక్కకు లభ్యం కాకుండా పోతాయి. ఈ స్థితి ఏర్పడడానికి ముఖ్యమైన కారణాలు ఏమంటే సేంద్రియ పచ్చిరొట్టె ఎరువుల వాడకం తగ్గించి రసాయనిక ఎరువుల సమతుల్యత లేకుండా విచక్షణారహితంగా ప్రతిసారి ఒకే పంటను పండించడం. అదేవిధంగా పంట మార్పిడి విధానాన్ని ఆచరించకుండా ప్రతిసారి ఒకే పంటను పండించడం. ఇంకొకటి, సాగునీటి లభ్యతను గమనించకుండా లేదంటే పరీక్షించకుండా బోర్ల చెరువుల కింద ఆయకట్టు ప్రాంతాలలో సాగు చేయడం. భూసార పరీక్ష ఆధారంగా రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులను సమతుల్యంగా వాడకపోవడం, ఇవన్నీ కూడా ఈ స్థితి ఏర్పడడానికి ముఖ్య కారణాలు. కాబట్టి మనము భూసార పరీక్ష ద్వారా భూమి ఉదజని సూచికను నిర్ధారించుకుని దానిని బట్టి పంటల సాగు, రకాల ఎంపిక, సేంద్రియ ఎరువుల వాడకము మరియు ఇతర యాజమాన్య పద్ధతులను పాటించినప్పుడే సంతృప్తికరమైన దిగుబడిని సంపాదించగలం. ఉదజని సూచిక 6 కన్నా తక్కువ ఉన్న నేలలను, అంటే 4.5 నుంచి 6 వరకు ఉదజని సూచిక ఉన్న నేలలను ఆమ్ల నేలలుగా నిర్ధారిస్తాము. ఆమ్ల లక్షణం గల నేలలు మొక్కకు ఉపయోగపడే సూక్ష్మజీవులు గణనీయంగా తగ్గిపోతాయి. ఈ స్థితిలో మొక్కకి నత్రజని గాని, భాస్వరము, పొటాషు, మాలిబ్డినము తగినంతగా లభ్యం కావు. ఈ ఆమ్ల స్థితిలో ఈ పోషకాలన్నీ కూడా మొక్కకు అందవన్నమాట. సూక్ష్మ పోషకాలైన జింకు, మ్యాంగనీసు, రాగి మరియు ఇనుము ఎక్కువగా నీటిలో కరిగి అధికంగా లభ్యమయ్యి మొక్కకు హాని కలిగించే స్థాయికి చేరుతాయి. అలాగే కాల్షియం, మెగ్నీషియం, మాలిబ్డనం మొక్కకు అందకుండా పోయి మొక్కల వేర్లు సరిగా వృద్ధి చెందవు. ఈ స్థితిలో ఉదజని సూచికను 6 నుంచి 7 మధ్య సరిచేయడానికి సున్నంని మనము వాడుకోవాలి. ఈ సున్నంను ఎటువంటి రసాయన ఎరువులతో కలిపి వాడరాదు. ఆమ్ల గుణాన్ని పెంపొందించే రసాయన ఎరువులైన కాల్షియం అమోనియం నైట్రేటు లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాషు, మ్యూరేట్ ఆఫ్ పొటాషులను వాడకూడదన్నమాట. ఆమ్లత్వాన్ని తట్టుకునే పంటలైన బంగాళదుంప, పైనాపిల్ వంటి పంటలను పండించుకోవచ్చు. ఇక ఉదజని సూచిక 7.5ను దాటితే వాటిని క్షార నేలలు అంటారు. ఉదజని సూచిక 7.5 నుండి 8 మధ్య ఉన్నప్పుడు అన్ని రకాల పోషకాలు మొక్కలకి అందుబాటులో ఉంటాయి. ఇవి సాగుకి చాలా వరకు అనుకూలమైన నేలలుగానే చెప్పచ్చు. అలాగే ఉదజని సూచిక 8 దాటితే ఆ నేలలను

లవణ పరిమాణాన్ని బట్టి లభ్య సోడియం శాతాన్ని బట్టి మూడు రకాలుగా ఉంటాయి. అవి ఉజ్జన్ సూచిక 8.5 కన్నా తక్కువగా ఉండే నేలల్ని తెల్లచౌడు నేలలని, సూచిక 8.5 కన్నా ఎక్కువగా ఉంటే అంటే 8.5 నుండి 9 వరకు ఉంటే నల్లచౌడు గాని లేదా కారుచౌడు నేలలని, ఉజ్జన్ సూచిక 8.5 కన్నా ఎక్కువగా ఉంటే ఉప్పు చౌడు నేలలని అంటాం. ఈ తెల్లచౌడు నేలలు నీటిలో కలిగే లవణాల పరిమాణం ఎక్కువగా ఉండడం వలన భూమిపైన లవణాలు తెల్లని పొరలాగా ఏర్పడతాయి. అందుకనే వీటిని తెల్లచౌడు నేలలని అంటాము. నీరు మొక్కలకు బాగా లభ్యం అవుతున్నా కూడా మొక్క వాడిపోయినట్లు కనిపిస్తుంది. ఈ నేలల్లో నత్రజని, భాస్వరము, ఇనుము లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. మాంగనీసు, బోరాను, జింకు, రాగి నామమాత్రంగానే మొక్కలకు అందుతాయి. మాలిబ్డం అయితే అసలు మొక్కకి లభ్యం కాదు. నాణ్యమైన సాగునీటిని మడులలో వదిలి దమ్ము చేసి నిల్వ ఉంచి మరుసటి రోజు నీటిని తీసివేయడం ద్వారా ఈ భూములను చాలా వరకు సరిచేయచ్చు. ఇక నల్లచౌడు నేలలు. ఈ నేలల్లో అయితే నీటిలో కరిగే లవణాలు తక్కువ, కానీ లభ్య సోడియం శాతం అధికంగా ఉంటుంది. ఇది సేంద్రియ పదార్థంతో కలిసి పేరుకుపోవడం వలన భూమి నల్లగా కనిపిస్తుంది. ఈ నేలలు ఆరినప్పుడు గట్టిగా రాయిలాగా ఉండి తేమ తగిలితే ఎక్కువ బురదగా మారిపోతాయి. ఈ నేలల్లో మొక్కలు మొలక శాతం సరిగా ఉండదు, మొలిచినా కూడా ఎదుగుదల సరిగా ఉండదు. ఈ నేలల్లో నత్రజని, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం లభ్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే జింకు, మ్యాంగనీసు, ఇనుము, రాగి ఇవన్నీ కూడా మరీ తక్కువగా లభిస్తాయి. ఇటువంటి నేలల్ని బాగు చేయాలంటే ముందుగా నేలల్లో అధికంగా లభ్యమయ్యే నీటిలో కరగని సోడియం లవణాన్ని కరిగే సోడియం లవణంగా మార్చి మురుగు ద్వారా తొలగించాలి. ఈ విధంగా కరగని సోడియం లవణాన్ని కరిగే సోడియం లవణంగా మార్చే పదార్థాలలో ముఖ్యమైనది విరివిగా వాడదగినది జిప్సం. ఇక మూడో రకం నేలలు ఉప్పు చౌడు నేలలు. ఈ నేలల్లో తెల్ల, నల్ల చౌడు యొక్క రెండు లక్షణాలు కలిసి ఉంటాయి. నత్రజని నామమాత్రంగా లభ్యమవుతుంది. భాస్వరము, బోరాను, కాల్షియం, మెగ్నీషియం మరీ తక్కువగా లభ్యమవుతాయి. ఈ నేలల్లో విత్తనాలు మొలకెత్తవు, మొలిచినా కూడా ఎదుగుదల సరిగా ఉండదు. ఈ నేలలను సరిదిద్దాలంటే సేంద్రియ లేదా పచ్చిరొట్ట ఎరువులను వేసి భూమిలో కలియదున్ని 2 వారాల వరకు మురగనిచ్చి తర్వాత నీటినంతా కూడా తీసివేయాలి. యూరియా, అమోనియం సల్ఫేట్, డిఏపి వంటి ఎరువులను వాడచ్చు అన్నమాట. ఈ విధంగా ప్రాబ్లం ఉన్న సమస్యాత్మక నేలలన్నింటినీ కూడా మనము తగిన విధంగా సరిదిద్దుకొని నేలల్లో పైర్లను సాగు చేసుకోవాలి. అందువల్ల రైతులందరూ కూడా భూమి యొక్క భౌతిక లక్షణాలను, రసాయన లక్షణాలను గుర్తించి ఉదజన సూచిక ప్రాముఖ్యతను కూడా అవగాహన చేసుకొని భూమి సాగునీటి నాణ్యతను పరీక్షల ద్వారా నిర్ధారించుకొని సేంద్రియ, రసాయన, పచ్చిరొట్ట ఎరువులను సమతుల్యంలో వాడినట్లయితే భావితరాలకు కూడా మంచి ఆరోగ్యవంతమైన భూమిని అందించడంతో పాటు ఆహార భద్రతను పెంపొందించడంలోనూ మనము సహాయపడిన వారమవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సమస్యాత్మక భూములను గుర్తెరిగి ఉదజని సూచిక యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మన నేలలను సరిచేసుకొని పంటలు సాగు చేసుకోవాల్సినదిగా విన్నవిస్తున్నాం. రైతు స్థాయిలో మొలక శాతం తెలుసుకునే పద్ధతులను ఇప్పుడు మనము తెలుసుకుందాము. అధిక దిగుబడులు కానీ సాధించాలంటే నాణ్యమైన విత్తనం అనేది అవసరము. సాధారణంగా రైతులు విత్తనాలను పరిశోధన స్థానాలు, ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. వివిధ కారణాల వలన విత్తనాలు నాణ్యతను కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు విత్తనం కొనుగోలు చేసిన తర్వాత మొలక శాతాన్ని చూసుకోవాలి. మొలక శాతం అధికంగా ఉంటేనే మొక్కల సాంద్రత కూడా బాగుండి దిగుబడి అధికంగా రావడానికి వీలవుతుంది. నాణ్యమైన విత్తనం యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే విత్తనం రైతు ఎంచుకున్న రకానికి మాత్రమే చెందిందై ఉండాలి. 100% జన్యు స్వచ్ఛత కలిగి ఉండాలి. భౌతిక స్వచ్ఛత అనేది విత్తనానికి ఉండాల్సిన రంగు ఉండి తాలు, సగం నిండిన గింజలు ఉండకూడదు. కొనుగోలు చేసిన విత్తనాల్లో వేరే రకానికి చెందిన విత్తనాలు, కలుపు విత్తనాలు, మట్టిగడ్డలు, ఇసుక, దుమ్ము ఇలాంటివి కూడా ఉండకూడదు. విత్తనం ఎల్లప్పుడూ సురక్షితమైన ప్యాకింగ్ చేసి పూర్తి వివరాలతో ముద్రించిన లేబుల్ కలిగి ఉండాలి. వరిలో అయితే 80%, గోధుమ 85%, జొన్నలు 75%, మొక్కజొన్న సూటి రకాలైతే 90%, శంకర రకాలు 80%, సజ్జ కుర్ర 75%, కూరగాయలు 60-70%, మొలక శాతం కలిగి ఉండాలి. నూనె గింజల్లో అయితే వేరుశనగ 70%, పొద్దుతిరుగుడు, నువ్వులు 80% మొలక శాతాన్ని కలిగి ఉండాలి. మనము రైతు స్థాయిలో మొలక శాతం తెలుసుకునే పద్ధతులు కొన్ని చర్చించుకుందాము. గుడ్డలో మూటగట్టుకునే పద్ధతి. ఈ పద్ధతిలో 100 విత్తనాలను తడిగుడ్డలో మూటగట్టి ప్లేట్లో పెట్టి తరచూ మూటను నీటితో తడుపుతూ ఉండాలి. విత్తనాలు మొలకొచ్చిన తర్వాత లెక్కించి మొలక శాతాన్ని తెలుసుకోవచ్చు. ఇంకొక పద్ధతి ట్రే పద్ధతి. ఈ పద్ధతి లావు గింజలైన ఆముదం, శనగ, పత్తి, వేరుశనగ మొదలైన విత్తనాల నాణ్యతను తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇందులో మొదటగా ఒక ప్లాస్టిక్ ట్రే గాని లేదా కుండీ గాని తీసుకొని ఇసుకతో నింపుకోవాలి. తరువాత 100 విత్తనాలను అంగుళం లోతుగా నిర్ణీత స్థలంలో విత్తుకోవాలి. ఇసుక నీటితో తడుపుతూ 7-10 రోజుల్లో మొలకలు రావడం మొదలవుతుంది. అప్పుడు 100కి ఎన్ని మొలకలు వచ్చాయనేది రైతులు లెక్కించి మొలక శాతం తెలుసుకోవచ్చు. ముందుగా నిర్దేశించిన శాతం కంటే తక్కువగా మొలక శాతం వస్తే నాణ్యత లోపించిన విధానంగా

భావించవచ్చు. ఇంకొక పద్ధతి పెట్రి డిష్ పద్ధతి. చిన్న సైజు విత్తనాలు అనగా వంగ, టమోటా, మిరప ఇలాంటి విత్తనాల మొలక శాతం ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో మొదటగా పెట్రి డిష్ లో పేపర్ అమర్చి మూత పెడతాము. తేమ ఆరిపోకుండా బ్లాటింగ్ పేపర్ ను నీటితో తడుపుతూ ఉండాలి. మొలకెత్తిన గింజలు లెక్కించి మొలక శాతాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. అదే విధంగా పేపర్ టవల్ పద్ధతి. ఈ పద్ధతిలో ముఖ్యంగా వరి, పొద్దుతిరుగుడు, జొన్న వంటి విత్తనాల్లో మొలక శాతం తెలుసుకోవడానికి వినియోగిస్తారు. ఈ పద్ధతిలో ముందుగా పేపర్ టవల్ లేదా మందపాటి వస్త్రాన్ని తీసుకుని నీటితో తడుపుకోవాలి. తదుపరి నేలపై పరిచి 100 విత్తనాలను వరుసగా అమర్చాలి. ఇప్పుడు మరొక వస్త్రాన్ని కానీ పేపర్ టవల్ని కానీ విత్తనాలపై కప్పాలి. తర్వాత రెండింటిని ఒక చాపలో చుట్టి చివర్లను దారంతో కట్టి ఏదైనా లోతైన పాత్రలో ఏటవాలుగా పెట్టాలి. తేమ ఆరిపోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు నీటితో తడుపుతూ ఉంటే మొలకలు రావడం జరుగుతుంది. మనం గమనించాల్సిన విషయం ఏమంటే మొలక శాతాన్ని లెక్కించేటప్పుడు కుళ్ళిపోయిన, మొలక రాని గట్టి విత్తనాలను, బూజు పట్టిన వేరు కాండం పూర్తిగా అభివృద్ధి చెందని బలహీనంగా ఉన్న మొక్కలను లెక్కలోకి తీసుకోకూడదు. మొలక శాతం తగ్గడానికి కారణాలు చూస్తే అధిక తేమ శాతం వల్ల విత్తనాల్లో మొలక శాతం త్వరగా క్షీణిస్తుంది. రైతులు పరిపక్వ

0: ఎందుకు అప్పుడప్పుడు నీటితో తడుపుతూ ఉంటే మొలకలు రావడం జరుగుతుంది. మనం గమనించాల్సిన విషయం ఏమంటే, మొలక శాతం లెక్కించేటప్పుడు పుళ్లిపోయిన మొలక రాని గట్టి విత్తనాలను, బూజు పట్టిన వేరు కాండం పూర్తిగా అభివృద్ధి చెందని బలహీనంగా ఉన్న మొక్కలను లెక్కలోకి తీసుకోకూడదు. మొలక శాతం తగ్గడానికి కారణాలు చూస్తే, అధిక తేమ శాతం వల్ల విత్తనాల్లో మొలక శాతం త్వరగా క్షీణిస్తుంది. రైతులు పరిపక్వతకు రాని గింజల నుంచి విత్తనాలు సేకరించినప్పుడు కూడా మొలక శాతం తగ్గుతుంది. వివిధ రకాల చీడపీడలు, శిలీంధ్రాలు సోకినప్పుడు గాలి వెలుతురు లేని గదుల్లో నిల్వ చేయడం వల్ల కూడా మొలక శాతం తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే ఎరువులు, పురుగు మందులు, మిరపకాయల బస్తాల ప్రక్కన విత్తనాలను ఎప్పుడు కూడా నిల్వ చేయకూడదు. విత్తనం చుట్టూ అనుకూలమైన ఉష్ణోగ్రత, ఆక్సిజన్ సరఫరా లేకపోవడం కూడా విత్తన శాతం మొలక శాతం తగ్గడానికి కారణమవుతుంది. దుక్కి సరిగా దున్నకపోవడము, కలుపు మందుల పిచికారీ పట్ల అవగాహన లేకపోవడం వల్ల కూడా మొలక శాతం తక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇక మొలక శాతం పెరగాలంటే పరిపక్వత వచ్చిన గింజల నుంచి మనం విత్తనాలను సేకరించుకోవడము, వర్షాకాలంలో మొలకెత్తిన విత్తనాల్ని నారుమడిలో చల్లినా అధిక ఉష్ణోగ్రత వల్ల మొలక నారుగా మారడానికి అవకాశం ఉండదు. విత్తనం వేసే ముందు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసినట్లయితే విత్తన మొలక శాతం పెరుగుతుంది. విత్తనాలు నిల్వ చేసే ముందు విత్తనంలో తేమ శాతం తగినంత మాత్రం ఉండేలా చూసుకోవాలి. వివిధ రకాల పంటలను బట్టి 9 నుంచి 12% తేమ ఉండేలా చూసుకుంటే మనకు విత్తన మొలక శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. విత్తనాలు కొనేటప్పుడు ఖచ్చితంగా లేబుల్ మీద మొలక శాతం పరీక్షించిన తేదీ, విత్తన వాడక సమయాన్ని చూసి కూడా కొనుగోలు చేసుకోవాలి. ఈ విధంగా మనము వేసే పంట విత్తనాలను మొట్టమొదటిగా మొలక శాతం పరీక్ష చేయించుకొని తర్వాత పండించినట్లయితే మనకు మొక్కల సాంద్రత అనేది తక్కువగా లేకుండా ఉండి అవసరమైనంత వంటి మొక్కలు ఉండడంతో పాటు దిగుబడి కూడా అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు స్థాయిలోనే మొలక శాతం పరీక్షించుకునే పద్ధతులన్నీ కూడా ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విత్తన మొలక శాతాన్ని పరీక్షించి మాత్రమే ఏ పంటనైనా విత్తుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం.
1: ఇంతవరకు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షలు, వ్యవసాయంలో నేల ఉదజనికి సూచిక, రైతు స్థాయిలో మొలక శాతం పెంచడానికి పద్ధతుల గురించి వ్యవసాయ అధికారిని జి పద్మజ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతాలు విందాం.
2: కొత్తగా పెళ్ళైన పల్లెటూరు పడుచు జంట, మగడు ఒట్టి వెర్రిబాగులవాడు, తన పెళ్ళాం అందం చూసి ఆనందంతో పొగట్టలతో మురిపించాలనుకున్నాడు. అదును దొరికిందని ఆ పడుచు పెళ్ళాం వల్లమాలిన కోర్కెలు కోరుతుంది. అది ఈ పాట సారాంశం.

వివాహాలలో, వేడుకలలో, వినోదాలలో జానపదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. సున్నితమైన హాస్య తరంగాలతో పాటు ముదురు పాకాన పడ్డ మోటు సరసాలు కూడా వీటిలో కనిపిస్తాయి. తన వదినపై ఆ మరదలి విసుళ్ళు విందామా?

అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లెపిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా అంటుంది.

పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం.

0: సమయం 7 గంటలు. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ విషయమై పుట్రేవు మానస గారి ప్రసంగం.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రధానమైన అభద్రతా భావాలలో ఒకటి తరచుగా అనారోగ్యానికి గురి కావడం మరియు అటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులు వైద్య సంరక్షణ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండటం. ఆరోగ్య సౌకర్యాల విస్తరణ ఉన్నప్పటికీ భారతదేశంలో మానవలేమికి అనారోగ్యం అత్యంత ప్రబలమైన కారణాలలో ఒకటిగా ఉంది. పేదరికానికి దారితీసే ఆరోగ్య ఖర్చుల ప్రమాదం నుండి పేద కుటుంబాలకు రక్షణ కల్పించడానికి ఆరోగ్య బీమా ఒక మార్గమని స్పష్టంగా గుర్తించబడింది. అయితే గతంలో ఆరోగ్య బీమాను అందించడానికి చాలా ప్రయత్నాల రూపకల్పన మరియు అమలు రెండిటిలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పేదలు ఆరోగ్య బీమాను దాని ఖర్చు లేదా గ్రహించిన ప్రయోజనాలు లేకపోవడం వల్ల తీసుకోలేకపోతున్నారు లేదా తీసుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య బీమాను నిర్వహించడం కష్టం. దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో అసంఘటిత రంగంలోని కార్మికులు 93% ఉన్నారు. కొన్ని వృత్తిపరమైన సమూహాలకు ప్రభుత్వం కొన్ని సామాజిక భద్రతా చర్యలను అమలు చేస్తోంది, కానీ కవరేజ్ చాలా తక్కువ. చాలామంది కార్మికులకు ఇప్పటికీ ఎటువంటి సామాజిక భద్రత కవరేజ్ లేదు. ఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అదే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. April 1, 2008 కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశపెట్టబడింది అసంఘటిత కార్మికులు మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. బిలో పోవర్టీ లైన్ దిగువన వర్గానికి చెందిన గుర్తింపు లేని కార్మికులకు ఆరోగ్య బీమా కవరేజీని అందించడం ఈ పథకం లక్ష్యం మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉంటారు. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరడానికి నగదురహిత బీమాను అందిస్తుంది. ఈ పథకం 1 April 2008 నమోదు చేయడం ప్రారంభం.

ప్రారంభించింది మరియు భారతదేశంలోని 25 రాష్ట్రాల్లో అమలు చేయబడింది. ఫిబ్రవరి 2014 నాటికి మొత్తం 36 మిలియన్ కుటుంబాలు నమోదు చేయబడ్డాయి. ప్రారంభంలో రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన అనేది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది 1 April 2015 నుండి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడింది. పసుపు రేషన్ కార్డును కలిగి ఉన్న ప్రతి బిలో పోవర్టీ లైన్ కుటుంబం వారి వేలుముద్రలు మరియు ఛాయాచిత్రాలను కలిగి ఉన్న బయోమెట్రిక్ ప్రారంభించబడిన స్మార్ట్ కార్డును పొందడానికి 30 రూపాయల రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లిస్తుంది. దీని వలన వారు ఎంపానెల్ చేయబడిన ఆసుపత్రులలో ఏదైనా ఒక కుటుంబానికి సంవత్సరానికి 30,000 రూపాయల వరకు ఇన్ పేషెంట్ వైద్య సంరక్షణను పొందగలుగుతారు. ముందుగా ఉన్న అనారోగ్యాలు మొదటి రోజు నుండి వర్తిస్తాయి. ఇంటి పెద్ద, జీవిత భాగస్వామి మరియు 3 పిల్లలపై ఆధారపడిన పిల్లలు లేదా తల్లిదండ్రుల కోసం కవర్ చేయబడతాయి. 2012-13 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకి మొత్తం 1,096.7 కోట్ల రూపాయలను కేటాయించింది. మొత్తం బిలో పోవర్టీ లైన్ జనాభాను కవర్ చేయడానికి ఉద్దేశించినప్పటికీ ఇది 31 March 2011 నాటికి భారతీయ జనాభాలో కేవలం 10% మందిని మాత్రమే నమోదు చేసుకుంది. అలాగే ఖజానాకు సంవత్సరానికి కనీసం 3,350 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ పథకం ప్రపంచంలోని అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకాలలో ఒకటిగా ప్రపంచ బ్యాంక్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుండి ప్రశంసలు పొందింది. జర్మనీ తన సొంత సామాజిక భద్రతా వ్యవస్థను పునరుద్ధరించడానికి స్మార్ట్ కార్డ్ ఆధారిత నమూనాను స్వీకరించడానికి ఆసక్తిని కనబరిచింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, దాని ప్రస్తుత ఖరీదైన 2.5 మిలియన్ల పిల్లలకు వౌచర్ ఆధారిత ప్రయోజనాల వ్యవస్థను భర్తీ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య సహకార ఒప్పందంలో భాగంగా రూపొందించబడిన ఇండో జర్మన్ సామాజిక భద్రతా కార్యక్రమం ఈ సహకారానికి మార్గదర్శకంగా ఉంది. ఈ స్కీమ్లో ఉన్న పెద్ద మార్పులలో ఒకటి అన్సర్వ్ చేయని ప్రాంతాలకు పెట్టుబడులను తీసుకురావడం. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో చాలా ప్రైవేట్ పెట్టుబడులు పట్టణ ప్రాంతాలలో తృతీయ లేదా ప్రత్యేక సంరక్షణపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన రాకతో దృశ్యం మారుతోంది. గ్లోబల్ హెల్త్ కేర్ సిస్టమ్స్ వంటి కొత్త యుగ కంపెనీలు, కోల్కతాకు చెందిన కంపెనీ మరియు సీకోయా క్యాపిటల్ మరియు ఎలివర్ ఈక్విటీ వంటి టైర్ 1 క్యాపిటల్ ఫండ్లచే నిధులు సమకూర్చబడిన సెమీ అర్బన్ రూరల్ సెట్టింగ్లలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ హాస్పిటల్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ధోరణి భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించగలదు. రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన వివిధ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కవర్ చేస్తుంది. వీటిలో అనారోగ్యాలు, వ్యాధులు లేదా ప్రమాదాల కోసం ఆసుపత్రిలో చేరడం, ఆసుపత్రికి వెళ్లే ముందు మరియు పోస్ట్ ఖర్చులు, రవాణా ఖర్చులు, ₹100 సందర్శనకు వార్షిక పరిమితి ₹1,000, ప్రమాదాలకు దంత చికిత్స, సహజ మరియు సిజేరియన్ డెలివరీల కోసం డే కేర్ చికిత్సలు మరియు ప్రసూతి ఖర్చులు. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవర్ చేయని సదుపాయాలు HIV ఆర్ ఎయిడ్స్ చికిత్స, పాలసీలో లేని కొన్ని వైద్య విధానాలు, సౌందర్య, దంత పని లేదా పదార్థ దుర్వినియోగం సంబంధిత చికిత్సలు, పుట్టుకతో వచ్చే బాహ్య వ్యాధులు మరియు నిర్దిష్ట విధానాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన తక్కువ ఆదాయ కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. ప్రధానంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు సమకూరుతాయి. చాలా రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం 70% ఖర్చులను భరిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు 30% భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం భారత ప్రభుత్వం 90% కవర్ చేస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు 10% కవర్ చేస్తాయి. లబ్ధిదారులు నామమాత్రపు 1-time రిజిస్ట్రేషన్ రుసుము ₹30 చెల్లిస్తారు. ఇది పరిపాలనా ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ సెటప్ తక్కువ ఆదాయ కుటుంబాలకు సరసమైన ఆరోగ్య బీమాను నిర్ధారిస్తుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన నమోదు. రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కోసం నమోదు ప్రక్రియ అర్హత కలిగిన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలు ఎలక్ట్రానిక్గా జాబితా చేయబడి అధీకృత బీమా కంపెనీలకు సమర్పించడంతో ప్రారంభమవుతుంది. ఈ కంపెనీలు జిల్లా స్థాయి అధికారులతో కలిసి గ్రామాలలో ఎన్రోల్

0: రిటైర్మెంట్ షెడ్యూళ్లను ఏర్పాటు చేస్తాయి. తర్వాత బిలో పోవర్టీ లైన్ జాబితా ప్రతి గ్రామంలోని నిర్దేశిత స్టేషన్లలో ప్రదర్శించబడుతుంది. నమోదు తేదీ మరియు స్థానాన్ని చూపుతుంది. మొబైల్ స్టేషన్లు వ్యూహాత్మకంగా ఉంటాయి. తరచుగా ప్రభుత్వ పాఠశాలలు వంటి ప్రదేశాల్లో బయోమెట్రిక్ డేటా మరియు కుటుంబ ఫోటోలు సేకరించబడతాయి మరియు స్మార్ట్ కార్డులు జారీ చేయబడతాయి. ఒకసారి లబ్ధిదారులు ₹30 రిజిస్ట్రేషన్ రుసుముతో వారు వారి స్మార్ట్ కార్డులను అలాగే స్కీమ్ ప్రయోజనాలను వివరించే సమాచార కరపత్రం మరియు నెట్వర్క్ ఆసుపత్రుల జాబితాను అందుకుంటారు. మొత్తం ప్రక్రియ సమర్థవంతంగా ఉంటుంది మరియు సాధారణంగా 10 నిమిషాలు పడుతుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కార్డ్ వివరాలు మరియు ఆన్లైన్ ధృవీకరణ. స్వాస్థ్య బీమా కార్డ్ అని కూడా పిలువబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా కార్డ్ గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది మరియు భారతదేశం అంతటా పోర్టబిలిటీ ప్రయోజనాలను అందిస్తుంది. స్మార్ట్ కార్డ్ రోగి సమాచారాన్ని నిల్వ చేయడం మరియు వేలిముద్రలు మరియు ఛాయాచిత్రాల ద్వారా లబ్ధిదారుల గుర్తింపుతో సహా వివిధ విధులను అందిస్తుంది. బయోమెట్రిక్ వైఫల్యం విషయంలో కార్డుపై ఉన్న ఫోటో ప్రత్యామ్నాయ గుర్తింపు పద్ధతిగా పనిచేస్తుంది. లబ్ధిదారులు తమ స్మార్ట్ కార్డులను నేరుగా ఎన్రోల్మెంట్ స్టేషన్లలో స్వీకరిస్తారు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకం అర్హత ప్రమాణాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకంలో నమోదు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారు అసంఘటిత రంగంలోని పనిచేయాలి మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందినవారై ఉండాలి. జిల్లా బీపీఎల్ జాబితా. దరఖాస్తుదారుని జిల్లా దారిద్ర్య రేఖకు దిగువన జాబితాలో చేర్చాలి. దారిద్ర్య రేఖకు ఎగువన, దారిద్ర్య రేఖకు కొద్దిగా పైన ఉన్న వ్యక్తులు కూడా రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవరేజ్కి దరఖాస్తు చేసుకోవచ్చు. సంక్షేమ బోర్డుల కింద నమోదు చేసుకున్న వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. అక్టోబర్ 2014లో పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రారంభించబడింది. బ్యాంకు ఖాతా తెరవడం మరియు ఆధార్ కార్డు జారీతో అనుసంధానించబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో నమోదు. ప్రస్తుతం ఈ పథకం 3 కోట్ల మంది కార్మికులను కవర్ చేస్తుంది. దీనిని నిర్మాణ రంగానికి కూడా విస్తరించనున్నారు. ఆమ్ ఆద్మీ బీమా యోజన మరియు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి ఇతర సంక్షేమ పథకాలను చేర్చడానికి ఒకే కేంద్ర స్మార్ట్ కార్డ్ జారీ చేయబడుతుంది. 2008లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హాస్పిటలైజేషన్ కవరేజ్ మరియు సరసమైన రిజిస్ట్రేషన్ వంటి సమగ్ర లక్షణాలతో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రాప్యత మరియు స్థోమతకి ప్రాధాన్యత ఇస్తుంది. మొబైల్ స్టేషన్లు మరియు నామమాత్రపు రుసుములతో సులభతరం చేయబడిన క్రమబద్ధీకరించబడిన నమోదు ప్రక్రియ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల సత్వర జారీని నిర్ధారిస్తుంది. అయితే అవుట్ పేషెంట్ ఖర్చులు, ఆసుపత్రులలో చేరడం మరియు మందులు పెరగడం వల్ల బీమా కంపెనీలు తమ పాలసీల నుండి అనేక వ్యాధులను మినహాయించవలసి వచ్చింది మరియు దీని వలన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు అది భరించలేనిదిగా మారింది. చాలామంది లబ్ధిదారులు ఉన్నత తరగతులకు చెందిన వారేనని, లక్ష్యం చేసుకున్న లబ్ధిదారులు కాదని కూడా నివేదిక కనుగొంది. ఈ లక్ష్యాలను ఎదుర్కొని బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు ఈ పథకం చేరితే కొంత ప్రయోజనం ఉంటుంది.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. ఈ పథకం గురించి పుట్రేవు మానస గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: 30 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి FM.
2: దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
0: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
2: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
2: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
0: తప్పక వినండి రత్న దీపికావళి
2: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు. ముందుగా వినబోతున్న పాట మాస్టర్ చిత్రం నుంచి, పాడినవారు హరిహరన్ సుజాత. చంద్రబోస్ గీతానికి సంగీతం దేవా

చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత పాట ప్రేమికల రోజు చిత్రం నుంచి పాడినవారు దేవన్ ఫెబీ యుగేంద్రన్, ఏఎం రత్నం శివగణేష్ గీతానికి సంగీతం యార్ రెహమాన్.

0: ఆర్తి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్తి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్తి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్తి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇంతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు ఈ ప్రసారంలో 8:40 వినవచ్చు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉపసంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
1: అనంతపురం ఆకాశవాణి అనగానే నాకు బ్రాడ్కాస్ట్ పరంగా ఓనమాలు నేర్పించిన కేంద్రంగానే నేను భావిస్తాను. ఇప్పుడు పదవి విరమణ చేసి ఉండవచ్చు. నిజానికి అనంతపురం ఆకాశవాణి వస్తుందన్న విషయము నాకు తెలిసింది చాలా తమాషాగా. నేను గోవాలో పనిచేస్తున్నాను ట్రాన్స్మిట్ ఎగ్జిక్యూటివ్ గా. ఓ రోజు హిరేమెట్ దగ్గర కూర్చున్నాను, ఆయన ఇంగ్లీష్ టాక్స్ చూసే ఫిక్స్. వారు పోస్ట్ ఉత్తరాలు చూస్తూ, వేణు మీ ఊర్లో రేడియో కేంద్రం వస్తోంది అని ఆయన అన్నాడు. అంటే టెక్నీషియన్స్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఉన్న ఒక కాగితంలో అనంతపురం ఆకాశవాణిని ఒక పేరు కనబడింది. ఆయన చెప్పడం అది 1990 లేదా 89 అయి ఉండవచ్చు. అప్పుడు అనంతపురంలో ఆకాశవాణి వస్తుందా అని నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే జనసామాన్యాన్ని భాగస్వాములుగా చేసుకుని సాగే సాంస్కృతిక వ్యవస్థలకు చాలా గొప్ప ఆదరణ ఉంటుంది. అది పత్రిక కావచ్చు, రేడియో కావచ్చు, టెలివిజన్ కావచ్చు. కనుక ప్రజలు మమేకం అవుతారు, దాంతో కలిసి పనిచేస్తారు, దాంతో అంతర్భాగంగా వాళ్ళు ఆనందంగా సేవలు అందిస్తారు. అలాగా ఆ రోజు నేను అనంతపురంలో పనిచేస్తాననే విషయం నాకు స్ఫురించలేదు, ఆశించలేదు. అయితే మా ఊర్లో కూడా ఆకాశవాణి వస్తోంది అని ఆనందపడడం జరిగింది. అప్పటికే నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, అయితే ఇంకా రిజల్ట్స్ రాలేదు. అప్పట్లో నేను అక్కడ భాష తెలియని కేంద్రం, అంటే మరాఠీ, పోర్చుగీసు, కొంకణీ, ఇంగ్లీషు, హిందీ ప్రసార భాషలుగా ఉన్న కేంద్రంలో పనిచేస్తున్నాను. అక్కడ ఇంగ్లీషు క్యాంపస్ ఫోకస్ అనే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం నేను, త్రిపాఠి. అయితే అందులో పాల్గొన్న సందర్భాలు మాత్రం లేవు, ఎందుకంటే అక్కడ యాక్సెంట్ వేరు, మనం మాట్లాడే పద్ధతి వేరు. అందువల్ల అటువంటి సాహసం చేయలేదు. నేను 1991 ఏప్రిల్ 11న అనంతపురం వచ్చాను. అంటే 3 ఏళ్ళు గోవాలో పనిచేసి అక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా యూపీఎస్సీ సెలెక్షన్ వస్తే ఆ కేంద్రం నుంచి రిలీవ్ అయి వెంకటాద్రి ట్రైన్ ఎక్కి నేరుగా అనంతపూర్ వచ్చాను. అనంతపూర్ వచ్చినప్పుడు కేవలం ఒక్క స్టేషన్ డైరెక్టర్ పద్మనాభరావు గారు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇన్స్టలేషన్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నారు, కొందరు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా ఉన్నారు, ఇంతే. అప్పటికి రేడియో కేంద్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న సమాచారం కూడా ఏం లేదు. ఆయనేమో కొత్తగూడెం

స్టేషన్ లో పనిచేసి వచ్చారు. నేను అక్కడ రాగానే శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, సుబ్బరామయ్య అనుకుంటా, వాళ్ళ ముగ్గురు ఉన్న గదిలో నేను సర్దుకొని పని మొదలు పెట్టాము. ఇది నేపథ్యం. కొత్త అనౌన్సర్ల నియామకం కోసం పరీక్షలు, ఇంటర్వ్యూలు అయిపోయినాయి. ఆ అయిపోయిన కాగితాలతో ఫైల్ ఢిల్లీ వెళ్ళింది. ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అంతలో May 22 ఆకాశవాణి మొదలవుతుంది. అనంతపురం స్టేషన్ మరో 4 స్టేషన్లతో కలిసి, అంటే 4 స్టేషన్లు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నవి అని వర్తమానం రావడంతో, కొందరిని ప్యానెల్లో ఉన్నవారు ఎవరో పద్మనాభరావు గారికి తెలుసు కనుక వారు కొందరిని ఎంపిక చేసి క్యాజువల్ అనౌన్సర్స్ గా ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళని సిద్ధం చేశాము. అలాగే కడప నుంచి గోపి గారు ఒక 15 రోజులు డిప్యూటేషన్ మీద వచ్చారు. వారు అనౌన్సర్లకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇది ఒక వ్యవహారం. రెండవది, ఆకాశవాణి మొదలవుతుంది అనగానే పత్రికల నుంచి, లోకల్ ప్రముఖుల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది. అంతేకాకుండా నేనున్నంత కాలం ప్రతిరోజు రేడియో ప్రసారాల వివరాలు చాలా వివరంగా 3 ప్రధాన పత్రికలు కూడా ప్రచురించేవి. కాశీపతి గారు, సాయినాథ్, అలాగే కృష్ణమూర్తి ఇలాంటి పాత్రికేయ మిత్రులు చాలా చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు. ఇంకా కొందరు పేర్లు నాకు గుర్తు రావడం లేదు, ఎందుకంటే 35 ఏళ్ల క్రితం విషయం కదా. అలాగే నేను అనంతపురంలో కాలు పెట్టిన తర్వాత మొట్టమొదటి ఇష్యూ చేసిన కాంట్రాక్టు ఏలూరు యంగన్నది. అంటే అది అనంతపురం ఆకాశవాణి ప్రసారం కోసం కాదు, హైదరాబాద్కి అనంతపురం ఆకాశవాణి తరఫున ఏలూరు యంగన్న కవిత చదువుతారు. అయితే ఆయన్ని పంపడానికి కాంట్రాక్టు ఇష్యూ చేయాలి. అంటే కోఆర్డినేషన్ ప్రోగ్రామ్ కి నేను కాంట్రాక్ట్ ఇష్యూ చేయడం అనేది అది మొట్టమొదటి జరిగింది. దీనికి సంసిద్ధం అవుతున్నప్పుడు ఎఫ్పిసి అంటే ఏ టైంలో ఏ కార్యక్రమం ప్రసారం అవ్వాలా అన్న వివరాలు తెలియజేసే పట్టిక, అంటే ఏ గంటలకి ఏ ప్రసారం అవుతుంది. అప్పట్లో కేవలం 3.5 గంట మాత్రమే ప్రసారాలు ఉండేవి. సాయంకాలం 6 గంటలకు మొదలయ్యి 9:30కి ముగిసేవి. వార్తల బులెటిన్లు కూడా ఎక్కువ ఉండేది కాదు. 6 గంటలకు 5 నిమిషాల వార్తలు, తర్వాత 6:30కి ప్రాంతీయ వార్తలు, 7:10కి వార్తలు, అంటే 10-10 నిమిషాల బులెటిన్స్ ఇంతే. ఇంకా వ్యవసాయదారుల కార్యక్రమం ఉండేది, అలాగే ఒక 1/2 గంట సినిమా పాటలు ఉండేవి, 1/2 గంట హిందీ సినిమా పాటలు ఉండేవి. వెరైటీ ప్రోగ్రామ్స్ అని జానపద సంగీతం, హరికథ, బుర్రకథ ఇలాంటివి 1/2 గంట కార్యక్రమాలు ఉండేవి. అలా కాకుండా 1/2 గంట ప్రోగ్రామ్స్ అవి ప్రతిరోజు ఉండేవి. ఇది స్థూలంగా అప్పుడు పనిచేసిన షెడ్యూల్. రేడియో స్టేషన్ మొదలవుతుంది అని వర్తమానం రాగానే మేము ఇంకొంచెం త్వరపడ్డాము. May 2 మొదటి వారంలోనూ పద్మనాభరావు గారు ఒక ముహూర్తం నిర్ణయించి ఆ రోజు నుంచి మనం లాంఛనంగా రికార్డింగ్లు ప్రారంభిద్దాము అని అనుకున్నాము. ఆ రోజు అనంతపురం మున్సిపల్ చైర్మన్ నారాయణ రెడ్డి గారు ప్రారంభకులుగా వచ్చారు. ఆ రోజు నుంచి రికార్డింగ్స్ ప్రారంభించాము. పుష్పరాజు, పోతన్న, అమృత వీళ్ళు ఉన్నారు. గోపి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంతలో ఎం హరి, ఆయన ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా బదిలీ మీద వచ్చారు. ఇది అప్పటి వ్యవస్థ. అయితే ఇక్కడ ఏమైందంటే, May 21 రాజీవ్ గాంధీ శ్రీపెరంబూరు దగ్గర ఒక ఎలక్షన్ మీటింగ్ లో మాట్లాడుతుండగా ఆయన హత్యకు గురయ్యారు. దాంతో మార్నింగ్ 7 రోజులు ఉంటుంది కనుక అనంతపురం ఆకాశవాణి ప్రారంభోత్సవం కూడా వాయిదా పడింది. మిగతా 4 గంటలతో పాటు, అంటే May 22 జరగలేదు. దాని బదులు May 29 మార్చారు. అంటే మార్నింగ్ టైం 7 రోజులు అయిపోతుంది. సో May 29 ఆకాశవాణి అనంతపురం మొదలైంది. ఆ రోజు వై కాశీపతి అంటే ప్రముఖ జర్నలిస్టు, అలాగే జానపద కళాకారులు అమలుదిన గోపీనాథ్, లలిత కళా పరిషత్ సెక్రటరీ నరసింహమూర్తి, సాధన పత్రిక సంపాదకులు పప్పూరు రామాచార్యుల కుమారుడు, పప్పూరు శేషాచార్యులు ఇలాంటి పెద్దలంతా వచ్చారు. వీళ్ళంతా కంట్రోల్ రూమ్ లో వాళ్ళు ఉండగా గోపి గారు ప్రారంభం అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. ఆ రోజు అలాగా మొదలైంది. అయితే ఆ రోజు ఒక తమాషా జరిగింది. ఏంటంటే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గోపి పరపరగా వచ్చారు స్టూడియో నుంచి నా గదికి. అంటే అప్పటికి నేను ఒక్కడనే పెక్స్ని పద్మనాభరావు గారు జోక్ చేసేవాళ్ళు. ఏకోపాధ్యాయ పాఠశాలలాగా ఏకపెక్స్ స్టేషన్ అనేవారు. ఆయన పరిగెత్తుకుని వచ్చారు. సార్, సిగ్నేచర్ ట్యూన్ లేదు, ఏం చెయ్యాలి అని. నిజానికి ఏంటంటే రేడియో స్టేషన్ మొదలయ్యే ముందు ఒక 2 నిమిషాల పాటు ప్రత్యేకంగా సులువుగా గుర్తుపట్టేట్టు ఒక సంగీతాన్ని మనం ఇస్తాము. అదేంటంటే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అని గుర్తుపట్టడానికి. కార్యక్రమం బిగినింగ్ ఎవరు మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో సిగ్నేచర్ ట్యూన్ ని ప్రసారం చేస్తారు. అయితే అది లేని విషయము అంతవరకు ఎవరు గమనించారు.

లేదు. చాలా హడావుడి జరుగుతోంది, కార్యక్రమం రికార్డ్ చేస్తున్నాము, కానీ సిగ్నేచర్ ట్యూన్ విషయం ఎవరికి గుర్తు రాలేదు. మనం కడప నుంచి ఆ రికార్డింగ్ తెప్పించే అవకాశం కూడా లేదు, ఎందుకంటే కడప దగ్గరలో లేదు, మనకి టెలిఫోన్ మెసేజ్ కూడా అంత స్లోగా ఇచ్చే పరిస్థితి లేదు. సో దాంతో అప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు వెళ్ళి ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రసారాలు ఏదైనా ఉంటే వెతికితే ఆ ప్రసారాల ముందు సిగ్నేచర్ ట్యూన్ ఉంటుంది అని ఆలోచన వచ్చి అక్కడ స్కాన్ చేశాము. సిగ్నేచర్ దొరికింది, దాన్ని ప్రాపర్గా ఎడిట్ చేసుకుని వాడుకున్నాం. అప్పట్లో రేడియోని పాపులర్ చేయడం అనేది చాలా పెద్ద విషయంగా ఉండేది. ఎఫ్ఎం రేడియో సెట్లు దొరికేవి కాదు, ఇది ఒక సమస్య. ఎఫ్ఎం సెట్ను అందుబాటులోకి తేవడం అనేది అక్కడ చాలా కీలకమైన విషయంగా ఉండేది. కొన్ని రోజులకి రమణమూర్తి గారు వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు, విద్యాలంకర్ కళాకృష్ణ హైదరాబాద్ నుంచి వచ్చారు. అంతలో వై శ్రీనివాస్ లు, విజయరాఘవ రెడ్డి, డి మురళి ట్రాన్స్ఫర్ ఎగ్జిక్యూటివ్స్ గా వచ్చి చేరారు. యాదిరెడ్డి అని లైబ్రరీ నుంచి చేరారు. పోతన్న, అమృత, పుష్పరాజు వీళ్ళకి ఆర్డర్స్ కూడా వచ్చాయి. సో ఈ పూర్తి సిబ్బందితో ఆకాశవాణి అనంతపురం మొదలైంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, రేడియో స్టేషన్ ఉన్న ప్రాంగణంలో గార్డెన్ బాగా ఉండాలి అని పద్మనాభరావు మొదటి నుంచి చెప్పేవారు. దాంట్లో అందరికీ ఆసక్తి ఉండేది. ఆ డిఎఫ్ఓ, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళని సంప్రదించి చాలా రకాల మొక్కల్ని మేము అక్కడ ఏర్పాటు చేశాము. నీళ్లు సమస్య ఉంది, దానికి తగ్గట్టు పరిష్కారాలు కూడా ఏర్పాటు చేశాము. తర్వాత దశలో అక్కడ ఒక నందిని ఏర్పాటు చేయడం, బళ్ళారి రాఘవ, రాళ్లపల్లి అనంతకృష్ణ మోకృష్ణదేవర ఎయిర్పోర్ట్ పెట్టడం, జిల్లా మ్యాప్ పెట్టడం అది జరిగింది. అలాగే రోంత ఇనిపొప్ప అనే కార్యక్రమం ఆర్వేటి శ్రీనివాసులు ఉన్నప్పుడు మొదలెట్టాం. అంటే లోకల్ మాండలికంతో కార్యక్రమం చేసేవాళ్ళం. అది ఆయనే పార్టిసిపేట్ చేసేవారు, ఆయనతో పాటు ఇంకొకరు తోడు ఉండేవాళ్ళు. తర్వాత క్రమంగా అదే చావడి అని మారినట్టు గుర్తు. ఇక సిబ్బంది బదిలీల్లో ఉంటారు గనక వ్యక్తులు మారుతున్న సందర్భం మనకు కనబడుతుంది కూడా. ఆ సమయంలో నేను పనిచేసే కాలంలో కీలకమైన సంఘటన ఏంటంటే, అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు 75 ఏళ్ళైన సందర్భం, ఎస్కే యూనివర్సిటీకి 10 ఏళ్ళైన సందర్భం, ఇప్పుడు యూనివర్సిటీగా ఉన్న జేఎన్టీయు అనంతపూర్ గా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలకు 45 ఏళ్ల సందర్భం. ఈ మూడు సందర్భాలను పురస్కరించుకుని మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినట్టు గుర్తు. దీనికి తోడు ప్రతి సంవత్సరం నవంబర్ 22న సత్యాయి యూనివర్సిటీ కాన్వకేషన్ ఉండేది, అది కూడా రెగ్యులర్ గా చేసేవాళ్ళం. సూక్తి సుధ అనే మాటను ఆర్వేటి శ్రీవాసుల కాలంలో వినదగు మాట అనే పేరు మార్చాము. అలాగే సేద్యపు శుద్ధులు అని కూడా పొలం కబుర్లు అప్పుడే మార్చినట్టు గుర్తు. అలాగే ప్రతి వారం ఒక కథానిక, రెండు కవితలు ఉండేట్టు చూసుకునేవాడిని. ప్రతి వారం సైన్స్ ప్రోగ్రామ్ ఉండేది, ప్రతి వారం సాహితీ వేదిక అని సాహిత్య సంబంధమైన ప్రసంగం ఉండేది. అది కాకుండా ప్రసంగ వేదిక అని చారిత్రక, సాంస్కృతిక, ఇలాంటి విషయాలు, ఆర్థిక ఇలాంటి విషయాలతో ఇంకో ప్రసంగం కానీ ఇంటర్వ్యూ కానీ ఉండేది. తర్వాత 2004 ముందు, అంటే 2002-2004 మధ్య ఒక 1.5 సంవత్సరం పాటు నేను పనిచేశాను. అప్పుడు ఎస్ఎస్ సంజనప్ప ఉండేవారు, సుబాను, శాస్త్రి అనౌన్సర్లుగా ఉండేవాళ్ళు, అసలుగా రమణమూర్తి, హరి ఉండేవాళ్ళు, ప్రెక్సర్ మాత్రం వాళ్లే ఉండేవాళ్ళు, వై శ్రీనివాసులు, మురళి, రాఘవరెడ్డి. ఆ సమయంలో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేసే అవకాశం కలిగింది. అదేంటంటే స్థానిక చరిత్రను, కళలను ప్రతిబింబించే రీతిలో అనంత కళారూపాలు అనే పేరుతో ఒక 24 కళారూపాలని మల్లిదండ్రి గోపీనాథ్ పరిచయం చేశాడు. ఆయన మళ్ళీ దాన్ని పుస్తక రూపంలో తెచ్చాడు. అది దానికి తొలి ఇనిషియేటివ్ అంటే బీజం మన ఆకాశవాణి ద్వారానే పడింది. అలాగే ఆకాశవాణి ఎదురుగా ఉన్న ఓటీఆర్ చాలా పెద్ద సంస్థ, అది బ్రిటిష్ కాలంలో వచ్చింది, భారతదేశంలో ఏకైక సంస్థ, అది ఆయిల్ సీడ్స్ మీద ఉన్న సంస్థ, అది 1945 వచ్చింది. దానికి గొప్ప చరిత్ర ఉంది, గొప్ప పరిశోధనలు ఆ సంస్థలో జరిగాయి, మరి ముఖ్యంగా సద్దేశాయ్ తిరుమలరావు గారు పనిచేసేటప్పుడు. అందుకని అజీముద్దీన్ గారితో ఒక అరడేజన్ ఇంటర్వ్యూలు మొత్తం ఆ సంస్థ చరిత్రను చెప్పే విధంగా నేను ప్రణాళిక చేసి రికార్డ్ చేశాను. అది గొప్ప విషయం అని చెప్పాలి. అలాగే లేపాక్షి, హేమావతి, రత్నగిరి ఇలాంటి పేర్లు కార్యక్రమాలకి పెట్టాము. అంటే స్థానిక కళా సంపదను, కళా కౌశలాన్ని గుర్తు చేస్తూ వాటికి ప్రాచుర్యం కల్పిస్తూ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు

0: ఆయన చెప్పారు, అది మనం ప్లాన్ చేశాము. మరీ ముఖ్యంగా లేపాక్షికి అయితే విజయవాడ నుంచి సిగ్నేచర్ ట్యూన్, అంటే అడవి బాపరాజు పాట ఒక పల్లవిని సిగ్నేచర్ ట్యూన్ గా వాడాము. ఇలాగా అనంతపురం ఆకాశవాణి కానీ బోలెడు విషయాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు 3.5 దశాబ్దాల క్రితం విషయాలు, నాతో ముడిపడి ఉన్న విషయాలు మీతో పంచుకోవడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఈ రేడియో వ్యవస్థ ఏర్పడి చరిత్ర సృష్టించడం మొదలై 9 దశాబ్దాలైన సందర్భంగా మనం ఈ విషయాలు చెప్పుకోవడం, మీ అందరినీ ఇలా కలవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణి అనంతపురం ప్రస్తుత సిబ్బందికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఈరోజు రాత్రి 9:30 ఏకచిత్రగానం శీర్షికన ప్రేమ కథా చిత్రం సినిమా నుంచి పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 హలో ఆకాశవాణి శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటల రికార్డింగ్ ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 10:00 ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

0: జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 10 రాష్ట్రాలలోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత్ సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, సాంకేతికత, ఉన్నత విద్యా పరిశోధన, సాంస్కృతిక సహకారంపై ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో సహా పలు రంగాలలో పరస్పర సహకారం కోసం భారత్ సైప్రస్ దేశాలు న్యూఢిల్లీలో ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో సైప్రస్ నుండి భారత్కు వచ్చే పెట్టుబడులు దాదాపు రెట్టింపు అయ్యాయని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలని భారత్ సైప్రస్ లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. గత ఏడాది కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ అన్నారు.
1: సైప్రస్ భారత్ కి టాప్ 10 ఇన్వెస్టర్స్ మే సే ఏక్ హై. పిచ్లే ఏక్ దశక్ మే సైప్రస్ సే భారత్ మే నివేశ్ లగ్భగ్ డబల్ హువా హై. దోనో దేశో కే బీచ్ ట్రస్ట్ బడా హై. భారత్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సే తమామ్ నయీ సంభావనాయే బనీ హై. ఇస్కా లాభ ఉఠాతే హుయే హమ్ అగ్లే 5 వర్షో మే ఇస్ ఇన్వెస్ట్మెంట్ కో ఫిర్ సే డబల్ కర్నే కా లక్ష్య రఖ రహే హై.
0: 10 రాష్ట్రాలలోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి ఖాళీ అవుతున్న 12 స్థానాలకు, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 6 స్థానాలకు, జార్ఖండ్లో 2 స్థానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో 1 స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం

జూన్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున చేపడతారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతా వ్యవస్థను అభివృద్ది చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బీఎస్ఎఫ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, దేశ సరిహద్దును మరింత దుర్భేద్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టును ప్రారంభించనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో డ్రోన్లు, రాడార్లు, కెమెరా

0: కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, దేశ సరిహద్దును మరింత దుర్భేద్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టును ప్రారంభించనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో డ్రోన్లు, రాడార్లు, కెమెరాలు, ఇతర సాంకేతిక వనరులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దేశంలో సమగ్రమైన ఏకీకృత భద్రతా వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని హోంమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ దళాలు, నిఘా సంస్థలు, స్థానిక పరిపాలన మధ్య మరింత సమన్వయం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా 1965లో 25 బెటాలియన్లు, పరిమిత వనరులతో ప్రారంభమైన బీఎస్ఎఫ్ ఈ రోజున దాదాపు 270,000 మంది సిబ్బందితో ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు రక్షణ దళంగా అవతరించిందని హోంమంత్రి తెలిపారు.
1: आने वाले एक साल के अंदर ही स्मार्ट बॉर्डर कंसेप्ट के साथ सीमा सुरक्षा बल की सुरक्षा में सभी प्रकार की तकनीक को लैस कर एक अभेद बॉर्डर की हम सुरक्षा की ग्रिड बनाने का काम आगे बढ़ रहा है और बहुत कम समय में गृह मंत्रालय, ड्रोन, रडार, आधुनिक कैमराज और बाकी सारी तकनीक के साथ एक स्मार्ट बॉर्डर के प्रोजेक्ट को लेकर देश के सामने आएगा.
0: దేశవ్యాప్తంగా వయోవృద్ధుల కోసం సహాయక వ్యవస్థలను బలోపేతం చేయడానికి జీవన్ జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెన్స్ నెట్వర్క్ అనే మొబైల్ అప్లికేషన్ను కేంద్ర సాంఘిక న్యాయ సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. జీవన్ మొబైల్ అప్లికేషన్ వయోవృద్ధుల అవసరాలు, ఆందోళనలను పరిష్కరించే లక్ష్యంతో అనేక రకాల ఫీచర్లతో అందిస్తుంది. వీటిలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల సమాచారం, అత్యవసర సహాయం, వృద్ధాశ్రమాల వివరాలు వంటివి ఉన్నాయి. వృద్ధ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాట్ఫామ్ను సరళమైన తీరులో రూపొందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా రేపు జరగనున్న 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న వారిని ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 19వ రోజ్గార్ మేళాను దేశవ్యాప్తంగా 47 ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల విభాగాలలో చేరనున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో గత 4 రోజులుగా దేశ విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిన్న పగటిపూట గరిష్ట విద్యుత్ డిమాండ్ 270.82 గిగావాట్లుగా నమోదైందని, ఇది గత రికార్డులన్నింటినీ అధిగమించిందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బుధవారం ఇది 265 గిగావాట్లకు పైగా ఉండగా, సోమవారం, మంగళవారాల్లో డిమాండ్ వరుసగా 257, 260 గిగావాట్లకు పైగా ఉంది. సాధారణంగా పగటిపూట గరిష్ట డిమాండ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఏర్పడుతుందని తెలిపింది. తీవ్రమైన వేసవి కారణంగా అవసరమైన మేరకు విద్యుత్ను సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదే సమయంలో దేశ ప్రజలు విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలలో వేడి వాతావరణం కొనసాగుతోంది. రాగల 4-5 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఉత్తరప్రదేశ్లో వరుసగా 5వ రోజు కూడా రాష్ట్రంలోని బందా జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
2: హీట్ వేవ్ టు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ టు ప్రివేల్ ఓవర్ ప్లేన్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ అండ్ ఈస్ట్ ఇండియా అండ్ పార్ట్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 6 to 7 డేస్. వార్మ్ నైట్ కండిషన్స్ ప్రివేల్డ్ ఇన్ ఐసోలేటెడ్ పాకెట్స్ ఓవర్ పంజాబ్, ఉత్తర

0: Pradesh, East Madhya Pradesh and Vidarbha. Now we'll see the advance of southwest monsoon 2026. As in the figure, northern limit of monsoon continues to pass through the same place as yesterday, but conditions are favorable for further advance of southwest monsoon into some more parts of Southeast Arabian Sea.
1: ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 231.99 లాభపడి 75415 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 64.60 పెరిగి 23719 వద్ద ముగిసింది. 9వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయ మాల్యా బాగ్చీ, విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. చిత్రకుస్మాలు కార్యక్రమానికి మరోసారి స్వాగతం పలుకుతూ వినబోతున్న పాట చందమామ చిత్రం నుంచి, పాడినవారు రాజేష్. పెద్దాడమూర్తి గీతానికి సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత పాట చంద్రలేఖ చిత్రం నుంచి పాడినవారు రాజేష్, సుజాత. సిరివెన్నెల గీతానికి సంగీతం సందీప్ చౌతా.

శ్రోతలు, మీరు ఈ పాటలు 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. తర్వాత బొమ్మరిల్లు చిత్రం నుంచి పాట పాడినవారు జీన్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ. భాస్కర్ పట్ల గీతానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో చివరిగా ప్రేమించుకుందాం రా చిత్రం నుంచి ఈ పాట. ఈ పాటను పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సీతారామశాస్త్రి, గీతానికి సంగీతం మహేష్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ఏకచిత్రగానం శీర్షికన ప్రేమ కథ చిత్రం సినిమా నుంచి పాటలు వింటారు. ఈ చిత్రంలోని పాటలను పాడిన వారు లిప్సిక, రేవంత్, మాళవిక, రాహుల్ సిప్లిగన్స్, దీపు, రమ్య బెహర. గీత రచన కాసల్ల శ్యామ్, వేటూరి కరుణాకర్ అడిహార. వినండి ప్రేమ కథా చిత్రం సినిమా నుంచి పాటలు.

ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన ప్రేమ కథా చిత్రం సినిమా నుండి పాటలు విన్నారు. ఈ చిత్రంలోని పాటలను పాడినవారు లిప్సిక, రేవంత్, మాళవిక, రాహుల్ సిప్లిగంజ్, దీపు, రమ్య బెహ్రా. గీత రచన కాసర్ల శ్యామ్, వేటూరి కరుణాకర్, అడిగర్ల. సంగీతం సమకూర్చినవారు జీవన్ బాబు. ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక గీతం మీకోసం.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక గీతం విన్నారు. రేపు ఉదయం 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ 5వ భాగం ప్రసారమవుతుంది.
1: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
1: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
0: రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పరిశుభ్రమైన పాల ఉత్పత్తి గురించి డాక్టర్ ఎన్ శైలజ గారి ప్రసంగం, అనంతరం అంతర్జాతీయ ప్రసూతి ఫిస్టులా నిర్మూలనా దినోత్సవం గురించిన వివరాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.

0: గుర్తుంచుకోండి. ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
2: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
1: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
2: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
3: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
4: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటల రికార్డింగ్ కార్యక్రమం ఇప్పుడు వింటారు.
0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మరి మీరు మన ఆకాశవాణి కార్యక్రమాలు అన్ని వింటుంటారా?
6: అవును సార్, అన్ని వింటుంటాను.
0: మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి? మరి మీరు అన్ని వింటుంటారు కాబట్టి.
6: నాకు నచ్చిన హలో అభిరుచి.
0: హలో ఆకాశవాణి మీకు ఇష్టం?
6: ప్రతి ప్రోగ్రామ్ వింటుంటాం సార్ మేము.
0: సరే, మరి మీకు నచ్చిన పాటను కోరుకోండి.
6: గుండా మావిడి కొమ్మ మీద అనే పాట ఉంది సార్, ఇది బాలమిత్రులు కదా.
0: బాలమిత్రులు కదా, గుండా మావిడి కొమ్మ మీద.
6: అవును సార్, ఆ పాట ఉంది.
0: కోరుకున్న శ్రోతలు ఎవరు?
6: సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం నక్కలపల్లి, యంగమూని, శ్రీదేవి, విష్ణు, బాలు, విద్యరాజు, వైష్ణవి, ఎక్ల.
0: తప్పకుండా మీరు కోరుకునే వీరందరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తాము. ధన్యవాదాలు అండి.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది పులిచేర్ల మండలం సార్.
0: పులిచేర్ల మండలం. మీ పేరు చెప్పండి.
1: సిద్ధరాజు సార్.
0: సిద్ధరాజు గారు, మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాలు అన్నీ వింటుంటారా?
1: అన్నీ వింటూ ఉంటాం సార్.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: వ్యవసాయం చేస్తాను సార్.
0: వ్యవసాయం చేస్తారు. అయితే మా పొలం కబుర్లు, కిసాన్ వాణి కార్యక్రమాలు వింటారా?
1: అన్నీ వింటాం సార్.
0: చాలా సంతోషం అండి. మరి మీరు మన కార్యక్రమాలు వింటారు కాబట్టి మీరు వీలు చేసుకొని వాటిపై మీ అభిప్రాయాలు కూడా పంపించండి మన కేర్ ఆఫ్ ఆకాశవాణికి.
1: అవును సార్.
0: మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: పెద్దరాయుడు సినిమాలో
0: పెద్దరాయుడులో
1: కదిలే కాలమా ఏంటి సార్?
0: కదిలే కాలమా.
1: అవును సార్. కోరుకున్న శ్రోతల పేర్లు చెప్పండి సార్.
0: చెప్పండి.
1: జి సిద్ధరాజు, జగదీశ్, నవ్య, జాను, రియాన్సి, నిర్మల, వీళ్ళందరూ సార్.
0: తప్పకుండా మీరు కోరుకున్న వీరందరి కోసం ఈ పాటను మేము ప్రసారం చేస్తాము. ధన్యవాదాలండి.
1: సరే.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు జిల్లా
0: చిత్తూరు జిల్లా.
1: గంగానగర్ మండలం వేపించర గ్రామం.
0: మీ పేరు చెప్పలేదు.
1: నా పేరు సుబ్రహ్మణ్యం.
0: సుబ్రహ్మణ్యం గారు.
1: అవును సార్.
0: సుబ్రహ్మణ్యం గారు ఏం చేస్తుంటారు?
1: మేము వ్యవసాయం చేస్తుంటాం సార్.
0: వ్యవసాయం చేస్తుంటారు. మరి మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం కార్యక్రమాలు వింటున్నారా?
1: పూర్తిగా వింటా ఉంటాం సార్. ఫస్ట్ వచ్చినప్పుడు అంతా అదే పాటలు పాడి వింటానే ఉంటాము.
0: పాటలు ఎక్కువ వింటుంది.
1: కనీసం అయినా 100 సార్లు అయినా ఫోన్ చేస్తాము. ఒకసారి కూడా ఫోన్ అయ్యేలేదు సార్. ఈ రోజు అట్లా మా అదృష్టం అనుకుంటా.
0: మీలాగా హలో ఆకాశవాణికి ప్రయత్నించి అవకాశం దొరికిన వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ రికార్డింగ్ కార్యక్రమం మేము ఏర్పాటు చేశామండి. మరి మీకు నచ్చిన
1: సరే
0: పాటను కోరుకోండి.
1: సార్. సినిమా పేరు రాదు కానీ
0: చెప్పండి.
1: ఓ పాట పేరు చెప్తాను, దాన్ని ఆలోచించి చేయండి సార్. మీరు
0: చెప్పండి.
1: ఆలయాల వెలుతురులో దేవుని రీతి
0: ఆలయాల
1: ఇల్లాలి జగతికి జీవన జ్యోతిని పాట చూడండి సార్.
0: కోరుకునే పాట దేవత చిత్రం నుండి మేము తప్పకుండా ప్రసారం చేస్తామండి.
1: సరే సార్. కోతుకున్న సోర్లు సార్.
0: చెప్పండి.
1: నరసమ్మ, గాయంగల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రుద్రారెడ్డి, లక్ష్మి, ధన, మన ఆకాశవాణి శ్రోతలందరికీ సార్.
0: తప్పకుండా మనకు శ్రోతలందరి కోసం ఈ పాట. సంతోషమండి. ధన్యవాదాలు.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి?
1: సార్ నా పేరు లత, పెనుమూరు మండలం.
0: లతా గారు పెనుమూరు నుండి?
1: అవును సార్.
0: లతా గారు మీరు ఇదివరకు ఎప్పుడన్నా కాల్ చేశారా?
1: చేశాం సార్, నెల ముందు
0: చేశారు. మరి మన ఆకాశవాణి కార్యక్రమాలు అన్ని వింటుంటారా?
1: వింటుంటాం సార్.
0: మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి? మరి
1: చాలా అన్ని వింటాం సార్.
0: అన్ని వింటారు. సరే, మరి మీకు నచ్చిన పాటను కోరుకోండి.
1: దేవుళ్ళు సినిమాలో నుంచి.
0: దేవుళ్ళు చిత్రం నుండి?
1: సార్ చిన్న పిల్లల సాంగ్ ఉంది సార్,
0: మీ ప్రేమ కోరే అనే పాట.
1: మీ ప్రేమ కోరే చిన్నారులమ్మ నుంచి సార్.
0: తప్పకుండా మీకు కోరుకున్న ఈ పాట మీకోసం మేము ప్రసారం చేస్తాము. ధన్యవాదాలండి.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు
1: హలో
0: ఎక్కడి నుంచి
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కేపల్లి మండలం నూతన కాలువ సార్.
0: మీ పేరు
1: చిట్టమ్మ.
0: చిట్టమ్మ గారు. చిట్టమ్మ గారు, మన ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాలు వింటున్నారా? మరి
1: అన్నీ ఇంటాను సార్.
0: మరి మీరు మన కార్యక్రమాలు అన్ని వింటుంటారు కాబట్టి మన కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: వెంకటేశ్వర మహాత్యంలో శేషశైల వాస సార్.
0: వెంకటేశ్వర మహాత్యం నుండి శేషశైలావాస శ్రీ వెంకటేశ. మరి మీ కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తాము. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు సార్.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్, నా పేరు బండారు త్రిమూర్తుల గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి.
0: బండారు త్రిమూర్తులు గుప్తా గారు, మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాలు అన్ని వింటుంటారా?
1: వింటానండి, నేను మన నిర్మలా మేడం గారు చేసే ఆల్బమ్ కార్యక్రమం బట్టి అభిప్రాయం కూడా పంపిస్తానండి ప్రతి సోమవారం.
0: కేర్ ఆఫ్ ఆకాశవాణికి మీరు ఉత్తరాల ద్వారా మీ అభిప్రాయాలు కూడా పంపిస్తున్నారు? అయితే
1: వాట్సాప్ ద్వారా పంపిస్తాడు, ఉత్తరాలు దొరకట్లేదండి ఇక్కడ.
0: వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. మరి అదొకటే కార్యక్రమం కాకుండా మా కార్యక్రమాలు అన్నింటిపై కూడా మీ అభిప్రాయం తెలియచేయండి.
1: తప్పకుండా అండి, చాలా బాగున్నాయండి కార్యక్రమాలు. మీ మాట ప్రకారం అన్ని కార్యక్రమాల పట్ల నా అభిప్రాయం పంపిస్తానండి.
0: చాలా సంతోషం అండి. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: ధర్మాత్ముడు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట. దేవతలందరూ ఒకటై వచ్చి దీవెనలివ్వాలి, ఆ పాట కావాలి సార్. ఈ పాటను మా అక్కయ్య గారికి, గొల్లపూడి నాగలక్ష్మి గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, శ్రీకాకుళం భాస్కర్ రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, మంచం శేషగిరిరావు గారికి, నరేందర్ రెడ్డి గారికి, వీరి కోసం డెడికేట్ చేస్తూ అడుగుతున్నారు సార్ మిమ్మల్ని ఈ పాట.
0: తప్పకుండా అండి, మీరు కోరుకునే వీరందరి కోసం ఈ పాటను మేము ప్రసారం చేస్తాము.
1: ఉంటారు సార్, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు అండి.

0: Paul Mincea, ce asta sau Akashivanic, alo Akashivanic, doar că le train.
1: మీలాగా ప్రయత్నించే వారి కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఎవరైతే హలో ఆకాశవాణికి ప్రయత్నించి అక్కడ దొరకలేదో అందుకే ఈ హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం. ఇలా అవకాశం దొరకని చాలా సంతోషం అండి. మరి మీరు మీ అభిప్రాయాలు కూడా వ్యక్తపరుస్తున్నారు, మీ ప్రతిస్పందన.
0: న్యూస్ ఇద్దామో, 6-5 వస్తుంది ఇంగ్లీష్ మార్నింగ్ న్యూస్ ఇంటాము, మళ్ళా 6-10 మళ్ళా భక్తి కుసుమాలు వింటాము.
1: చాలా సంతోషం అండి. మరి మీరు మీకు నచ్చిన పాట కోరుకోండి.
0: 12 కాపురంలో ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు పాట సార్.
1: తప్పకుండా మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తామండి. ధన్యవాదాలు.

0: హలో, ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కందమాంపల్లి పెరుమాళపల్లి దగ్గర. నా పేరు లక్ష్మీదేవి సార్.
0: లక్ష్మీదేవి గారు, మీరు ఏం చేస్తుంటారు?
1: హౌస్ వైఫ్ సార్. ఆవులు ఉన్నాయి, మేపుకుంటా, పాలు పోసుకుంటాము, పప్ప కొంచెం నాటినాము కైలా.
0: చాలా సంతోషం అండి. మరి మీరు మన ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాలు అన్నీ వింటుంటారా?
1: అన్నీ వింటాం సార్. నిర్మలా మేడం చెప్పేది బాగుంటుంది, పసందైన వంటకాలు.
0: పసందైన వంటకాలు వింటారు, మరి చేసుకొని తింటారు కూడానా?
1: తింటాం సార్.
0: చేసుకొని తింటారు కూడా. చాలా సంతోషం అండి.
1: అవును సార్.
0: మరి మీకు
1: వార్తలు, కిసాన్ వాణి అన్ని బాగా సార్. మాకు తిరుపతి ఎఫ్ఎం అంటే భలే ఇష్టం సార్.
0: చాలా సంతోషం అండి. మీ ఇష్టాన్ని వ్యక్తపరిచారు. మా మీ మాటలోనే అర్థమవుతుంది మీకు మన ఆకాశవాణి కేంద్రం ఎంత ఇష్టం.
1: నిర్మల మేడం అంటే ఇష్టము.
0: నిర్మల మేడం అంటే ఇష్టము. మీ ఇష్టాన్ని తప్పకుండా మేడం తెలియజేస్తాను. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: రాజాలో ఏదో ఒక రాగం పిలిచింది.
0: రాజాలో ఏదో ఒక రాగం.
1: బాలు పడింది సార్.
0: ఓకే, తప్పకుండా మీరు కోరుకున్న పాటను మీకోసం ప్రసారం చేస్తాము.
1: ధన్యవాదాలు సార్. నమస్కారం సార్.
0: చేస్తుండే ధన్యవాదాలండి.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి
1: సార్.
0: స్వాగతం అండి.
1: హలో నమస్తే సార్.
0: మీ పేరు ఎక్కడి నుంచి?
1: పేరు నుంచి సార్
0: పేరు నుంచి మీ పేరు?
1: కావేరి సార్.
0: కావేరి గారు, ఏం చేస్తుంటారు?
1: సార్ వ్యవసాయం చేస్తుంటారు సార్.
0: వ్యవసాయం చేస్తుంటారు. మరి మీరు వ్యవసాయం చేసుకుంటూ మన రేడియో వింటుంటారా?
1: అన్ని ప్రోగ్రామ్స్ వింటుంటారు సార్.
0: అన్ని
1: భక్తరంజని
0: అన్నీ వింటారు. మరి మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి?
1: నాటకాలు
0: మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి?
1: పొద్దున్నే ప్రభాత రేఖలు, చరిత్రలు, ఈరోజు అవన్నీ వింటారు సార్.
0: అన్నీ వింటారు, చాలా సంతోషం. మరి మీరు లేఖల ద్వారా లేదంటే వాట్సాప్ ద్వారా మన కేరఫ్ ఆకాశవాణి మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. మీ కార్యక్రమాలు అన్నీ వింటున్నారు కాబట్టి మీరు అభిప్రాయం
1: సార్
0: తెలియజేస్తే మాకు ఇంకా బాగుంటుంది, ఉత్సాహంగా ఉంటుంది మీ అభిప్రాయాలు. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: భద్రాచలం సినిమాలో
0: భద్రాచలం చిత్రం నుండి
1: ఒకటే జననం ఒకటే మరణం సార్.
0: ఒకటే జననం ఒకటే మరణం తప్పకుండా మీరు కోరుకునే పాటను మీకోసం ప్రసారం చేస్తామండి. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు సార్.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మొలకల చేరే సుబ్రహ్మణ్యం సార్
0: మొలకల చేరండి. సుబ్రహ్మణ్యం గారు.
1: అవును సార్.
0: సుబ్రహ్మణ్యం గారు ఏం చేస్తుంటారు?
1: డిగ్రీ అయిపోయింది, జాబ్ కోసం వెయిటింగ్ లో ఉన్నా సార్.
0: జాబ్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. మరి మన ఆకాశవాణి కార్యక్రమాలు అన్ని వింటుంటారా?
1: బాగా వింటాను సార్. యాప్ లో వింటా ఉంటాను సార్. అక్కడికి సకరంగా రాదు, కానీ యాప్ లో వింటా ఉంటాను.
0: యాప్ లో వింటుంటారు. మరి మన యువాణి కార్యక్రమాల్లో ఉద్యోగ సమాచారం వింటుంటారా? ఉద్యోగ సమాచారం వింటారా? మీరు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి వింటారా?
1: వింటాను సార్.
0: మంచిదండి. మరి మీకు నచ్చిన పాటను కోరుకోండి
1: సార్. సింహాద్రిలో విజిలేస్తే ఆంధ్రాలో.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి
1: నమస్తే
0: మాట్లాడుతున్నారు?
1: సార్,
0: నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది ఐరాల మండలం సార్,
0: ఐరాల మండలం,
1: కలకిరిపల్లి బాలరాజు నా పేరు.
0: బాలరాజు గారు. బాలరాజు గారు, మీరు మన హలో ఆకాశవాణి కార్యక్రమానికి ఇటీవల ఎప్పుడైనా కాల్ చేశారా?
1: లే సార్, లైన్

0: బిజీ వస్తా సార్ ఎప్పుడు.
1: సంతోషం అండి, ఇలా మీ ఇలాగ ప్రయత్నించే వాళ్ళ కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము.
0: మంచి కార్యక్రమం సార్, మాటోళ్ళ మాలాంటి వాళ్ళకి మంచి అవకాశం ఇది.
1: అవునండి, మనకి
0: అవును
1: చాలా
0: సార్,
1: మంది శ్రోతలు ఉంటారు, పాపం వాళ్ళు ప్రయత్నించి అవకాశం దొరకక నిరుత్సాహపడుతుంటారు, వాళ్ళ
0: అవును
1: కోసమే
0: సార్,
1: ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. మరి
0: అవును
1: మీకు
0: సార్
1: నచ్చిన పాట కోరుకోండి.
0: సార్, అఖండలో సార్ బాలయ్య బాలయ్య సాంగ్ ఏంటి సార్?
1: అఖండలో. ఓకే, మరి మీరు ఏం
0: జై
1: చేస్తుంటారు?
0: సార్, వ్యవసాయం సార్?
1: వ్యవసాయం చేస్తుంటారు. మరి మన పొలం కబుర్లు, కిసాన్ వాణి కార్యక్రమం వింటుంటారా?
0: సార్, డాక్టర్ సలహాలు అన్నీ వింటూ ఉంటాం సార్. మంచి ఈ వంటల కార్యక్రమం నిర్మల మేడం గారు చెప్తా ఉంటారు.
1: అన్నీ వింటుంటారు మీరు?
0: అవును సార్, అవును సార్, అన్నీ వింటాం సార్.
1: చాలా సంతోషం అండి. మరి మీరు కోరుకున్న ఈ అఖండ చిత్రం నుంచి పాట మీకోసం. ధన్యవాదాలు.
0: అట్లే సంతోషం సార్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.